0: will ever, this education which helps you to win your daily bread, grant you the righteous vision and teach you the morality? No, definitely not. On the other hand, the innate divine virtues are totally killed. Do not forget this good word, students.
1: Naitika, Dharmika, Adhyatmika, Sila Sampadanu, Inumadimpajayinade Vidya.
0: It's education which develops the moral, righteous, spiritual character.
1: Itti, Naitika Dharmikanto Kudinatvanti, Pavitramayana Vidyanu, Inavadu Vismarinchi, పొట్టపూటిక నిమిత్తమై ప్రాకులాడేటువంటి విద్యలను నేర్చుకోవటానికి ప్రయత్నిస్తున్నాం.
0: టుడే వి ఆర్ లెర్నింగ్ ఓన్లీ టు క్యారీ అవుట్ అవర్ డైలీ లివింగ్, ఫర్గెటింగ్ ఆల్ దట్ ఈస్ ఇంపార్టెంట్ లేటెంట్ ఇన్ ఎడ్యుకేషన్, ద మొరాలిటీ అండ్ రైచియస్నెస్.
1: ఈ సుందరమైన, ఈ అందమైన, ఈ ఆధునికమైన, ఈ అమూల్యమైన, ఈ అపురూపమైన ఈ ప్రపంచము చూచుటకు ఎంతయో ఆనందంగా ఉంటున్నది, అందంగా ఉంటున్నది.
0: దిస్ బ్యూటిఫుల్ హైలీ వాల్యుబుల్ వరల్డ్ విల్ మేక్ అస్ విల్ టేక్ అస్ టు ఎ బ్లిస్ఫుల్ స్టేట్.
1: నేచర్ ఈజ్ బ్యూటీ.
0: నేచర్ ఈజ్ బ్యూటీ.
1: ఈ ప్రపంచమునందు పంచభూతములు మొదలుకొని, పంచ ప్రాణములు మొదలుకొని, పంచకోశములు మొదలుకొని, పంచేంద్రియముల వరకు కూడాను సర్వస్త శక్తులతో కూడినటువంటిది ఈ మానవ జీవితము.
0: హ్యూమన్ లైఫ్ హ్యాస్ ఆల్ ద ఫ్యాకల్టీస్ అండ్ ద పవర్ ఆర్ ద ఫైవ్ ఎలిమెంట్స్, ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్, ఫైవ్ లైఫ్ షీట్స్ అండ్ ద పవర్ ఆఫ్ ఫైవ్ సెన్సెస్.
1: మానవుడు తెల్లవారి మొదలుకొని రాత్రి పరుగున్నంత వరకు కూడాను అనుభవించవలసినటువంటి యొక్క ఆనందమునకు సంబంధించినటువంటి సమస్త వస్తువులు కూడాను ఈ ప్రపంచమునందు మనకు చిక్కుచున్నవి.
0: రైట్ ఫ్రమ్ డాన్ టు డస్క్, రైట్ ఫ్రమ్ ద టైమ్ వి గెట్ అప్ ఫ్రమ్ ద బెడ్ అండ్ గో బ్యాక్, దేర్ ఇస్ లాట్ ఆఫ్ మెటీరియల్ ఇన్ దిస్ వరల్డ్ దట్ గివ్స్ us ఆల్ ది హ్యాపీనెస్.
1: ఈ ప్రపంచమునందు దొరకనటువంటిది ఒక్కటి కూడాను లేదు, సర్వమును చిక్కుతాయి.
0: In this world, you get everything. There's nothing that you find in want of.
1: Matti modalu manikyam varaku sarva vidhamainatvanti yokka saukaryamulanu chekurcheetvanti sadupayamulu kudanu bhagavantudu nirminchi manavulaku andistu aanandinchamani prabodhistu vastunnadu.
0: God has gifted. He wanted to be very happy. He gave us right from the mud to the a diamond. He gave us all sorts of convenience and comfort.
1: Manavuniki sarva swatantramulu kodanu andinchadu.
0: God gave us independence of all sorts.
1: Ee vishya srishtinantai kodanu manavuni yokka swadhinam parichadu.
0: He gave us the whole world, the creation.
1: Ee vishwamunandu ee drishyagocharamainatvanti jagattunandu manavudu aashinchina anni kodanu etti parimitamu lekunda anubhavinchavachchu.
0: In this apparent conspicuous world, you can enjoy, you can make use of any material beyond all limits.
1: దీనికి ఏ మాత్రము భయపడనక్కర్లేదు.
0: You don't need to fear.
1: కుంగనక్కర్లేదు, పొంగనక్కర్లేదు.
0: You don't need to be extolled nor frustrated.
1: ఇష్టమొచ్చినటువంటి మార్గంలో నీవు ప్రవేశించి ఇష్టమొచ్చినటువంటి కర్మలు ఆచరించి ఇష్టమొచ్చినటువంటి పనులు నువ్వు చేసుకోవచ్చు.
0: You can act as per your likes and dislikes, whims and fancies.
1: సమస్తము భగవత్ యొక్క సృష్టియే.
0: Everything is God's creation.
1: భగవంతుడు సృష్టించి సమస్త సృష్టిని కూడాను చీమ మొదలు బ్రహ్మ వరకు కూడాను మానవునికి సర్వ హక్కులు కూడాను అందిస్తూ వచ్చాడు.
0: Creator created this creation and gave from end to Brahman.
1: దేనిని భగవంతుని యొక్క ఆజ్ఞ కోసం కాచుకోనక్కర్లేదు.
0: Nothing needs to wait for God's command.
1: ఇది సృష్టి యొక్క శాసనము.
0: This is the command of nature, law of nature.
1: ఎవరికి ఏది ఇష్టమో, ఎవరికి ఏ మార్గము నచ్చుతుందో ఆ మార్గంలో ప్రవేశించవచ్చు, ఆ ఇష్టమును నెరవేర్చుకుని ఆనందాన్ని అనుభవించవచ్చు.
0: యు కెన్ ప్రొసీడ్ ఇన్ ద వే యు లైక్. The temperament suits you and derive happiness thereby.
1: Kani.
0: But.
1: Bhagavantudu. Okka nimani matramu niminchadu.
0: However, God made one stipulation, regulation.
1: Meeru anubhavinchavalsindani anubhavinchavachchu.
0: You can enjoy, experience all you want.
1: Aithe adi manchi kani chedda kani.
0: Whether good or bad.
1: అది పవిత్రం కాని అపవిత్రం కాని
0: సీక్రెట్ ఆర్ అన్సీక్రెట్
1: అది నిత్యము కాని సత్యము కాని
0: మేబీ ఇటర్నల్ ఆర్ వన్ ఆఫ్ ట్రూత్
1: కాని అనుభవించినటువంటి దాని యొక్క ఫలితమును మీరు తిరిగి అందుకోక తప్పదు
0: యు ఆర్ బౌండ్ టు ఫేస్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ యువర్ యాక్షన్స్
1: కనుక ఈ యొక్క విషయాన్ని దృష్టి అందించుకొని మానవుడు ఎట్టి కర్మలు ఆచరించాలి ఎట్టి మార్గంలో ప్రవేశించాలి ఎట్టి చర్యలు మనం చేయాలి అనేటువంటి ఒక దీనిని మీరే నిర్ణయించుకోవాలి
0: కీపింగ్ ఇన్ యూ దట్ వీ హావ్ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ అవర్ యాక్షన్స్ వీ షుడ్ డిసైడ్ ఇన్ విచ్ వే వీ షుడ్ ట్రేడ్ వీ షుడ్ ఆల్సో డిసైడ్ వాట్ యాక్షన్స్ ఆర్ టు బి అండర్టేకెన్
1: ఎట్టి విత్తులు నాటిరో అట్టి ఫలము
0: యాజ్ ఇస్ ది సీడ్ సో ఇస్ ద ఫ్రూట్ యూ రీప్
1: విత్తనం ఎట్టిదో ఫలం అట్టిది
0: యాజ్ ఇస్ ది సీడ్ సో ఇస్
1: మీ చర్యలు ఎట్టివో ఫలము అట్టిది
0: As is the action, so is the reward.

0: Don't imagine that you'll be able to do that, that you'll be able to achieve that. Don't imagine like that. Don't get tired by illusion.
1: ఇచ్చోటనుంటిరు ఆ ఫలముల మీకు అందుచుండు.
0: You are here because of the fact that you have sown the seeds in the past and you'll reap the fruits according to the seeds that you sowed.
1: ఒకటైన వేరైన ఫలములు సమకూరతెజుట్టు సాధ్యమగును.
0: Is it possible to reap another fruit while the seed sown was altogether different?
1: ఎన్ని చేసిన అవి అన్ని ఎంచి ఎంచి.
0: వాట్ ఎవర్ యు మే డూ ఎవ్రీథింగ్ విల్ బి కౌంటెడ్ వన్ ఆఫ్టర్ అనదర్.
1: మంచి అయినను చెడుగైనా త్రుంచకుండా.
0: వితౌట్ డ్రాపింగ్ ఎదర్ గుడ్ ఆర్ బ్యాడ్.
1: బ్రహ్మ మీకిచ్చి పంపును బరువు మాల.
0: గాడ్ విల్ సెండ్ యూ టు దిస్ వరల్డ్ విత్ ఏ హెవీ నెక్లెస్.
1: కర్మలన్నీ చేర్చిన కంఠమాల.
0: It's the one of the necklace with all the beads of our past actions.
1: ఇది అనుభవించు ఇది అనుభవించవద్దు అని భగవంతుడు ఏ మాత్రము శాసించడు.
0: God never commands you do this and you don't do that.
1: కానీ ఆ నిర్ణయాన్ని నీకే అప్పజెప్పాడు.
0: The decision is left to you.
1: ఏది మంచి ఏది చెడ్డ అనేటువంటి ఒక నిర్ణయాన్ని నీవే తీసుకోవాలి.
0: You have to decide what is good and what is not.
1: వేసుకుందురు నీరు విషమిత్తు ఫలములు ఆశింతురు నేడు అతిరుచ్య ఫలములు కాచిన కడుచేదు కాయాలు తినలేక దోషము నా పైన దోషి వాదింతురు.
0: యు సో ద పాయిజనస్ సీడ్స్ బట్ యు ఎక్స్పెక్ట్ వెరీ స్వీట్ ఫ్రూట్స్ ఆఫ్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ యు సో వన్ ఎ సీడ్ బట్ ఆల్ టుగెదర్ యు బ్లేమ్ మీ లేటర్.
1: వేసుకున్నది విషమిత్తు ఫలములు.
0: యు సో ద పాయిజనస్ సీడ్.
1: ఆశించేది అతిరుచ్య ఫలములు.
0: బట్ యు ఎక్స్పెక్ట్ వెరీ స్వీట్ ఫ్రూట్.
1: కాసిన కడు చేదు కాయలు తినలేక దోషము దైవంపై వాదించు. ఈ ఒక నిర్ణయాన్ని నీవే తీసుకోవాలి.
0: యు హ్యావ్ టు డిసైడ్ వాట్ ఇస్ గుడ్ అండ్ వాట్ ఇస్ నాట్.
1: వేసుకుందురు నీరు విషమిత్తు ఫలములు

0: ఆశించేది అదృశ్య ఫలములు.
1: బట్ యూ ఎక్స్పెక్ట్ వెరీ స్వీట్ ఫ్రూట్.
0: కాసినకడు చేదు కాయలు తినలేక దోషము దైవంపై వాదించరు.
1: అండ్ అల్టిమేట్లీ యూ విల్ నాట్ బి ఏబుల్ టు ఈట్ దోస్ బిటర్ ఫ్రూట్స్ అండ్ యూ స్టార్ట్ బ్లేమింగ్ గాడ్.
0: ఈ దోషము దైవముదా?
1: కెన్ యూ బ్లేమ్ గాడ్? నో.
0: ఏదానైనా మీరు అనుభవించవచ్చని సర్వ స్వాతంత్రాన్ని ఇచ్చాడు.
1: He gave you full independence that you can enjoy. Ani
0: aa swatantramundu nityanitya vishaya parisharana chesetuvanti okka buddhi okka shaktini meeru pondali.
1: However, in that state of independence you should be able to judge what is transient and what is permanent.
0: Tanni garbhamunundi janminchunappudu kantamalalavemi kanaravu.
1: At the time when we are born, we no garland, no necklace is ever seen.
0: Manchi mutyapu saru matsunakunu levu.
1: Not even a trace of shining pearls, no.
0: Melmi bangaru danda medaku ledu.
1: There is no gold chain round the neck either.
0: Ratnalaharamu ranjillaga ledu.
1: The chain of diamonds is not shining there.
0: Pachala pellanu potakaledu.
1: There's nothing like a chain of precious stones.
0: Kaladu kaladokka malani kantamandu.
1: However, there is one, the necklace round our neck.
0: Mundu chesina karmala phalamulavie.
1: They are the consequences of our past actions.
0: Karmalanni chechina kanthamala.
1: It is all the necklace with the beads of our past actions.
0: Kanuka daivamu deniki kuda nu addu raadu.
1: God will never object you.
0: Chedda chestunte chey nee ishtam.
1: If you want to do bad, go on as you like.
0: Manchini chestunte chey nee idi manchide.
1: If you do good, yes, it's
0: kaani
1: what
0: chesina manchi chedda yokka phalathani neevu anubhavinchaka tappadu adu okkate ikkada nibandhana.
1: However, the stipulated regulation is you are bound to face the consequences of your
0: actions. ఈ సత్యాన్ని గుర్తించి వర్తించినటువంటి వ్యక్తులే సరియైనటువంటి ఆనందాన్ని అనుభవించగలరు.
1: Those that know this essential truth and conduct themselves will be truly blissful.
0: కనుక నైతిక ధార్మిక ఆధ్యాత్మిక చింతనను దృష్టియందు ఉంచుకొని మానవుడు చేసే ప్రతి చిన్న కార్యమునందు కూడాను నిత్యానిత్య విషయ పరిశీలన జరిపి ఆ కార్యములో పాల్గొనాలి.
1: Therefore, in all fields, in all aspects of our life, the moral, the righteous and the spiritual fields, we should examine what is transient and what is permanent and then start acting.
0: ఒక శ్రీమంతుడు ఉండేటువంటి వాడు.
1: There is a rich man.
0: ఈ శ్రీమంతునికి ఒక కుమారుడు పుట్టాడు.
1: He has a son.
0: ఈ శ్రీమంతునికి ఒక తండ్రి ఉండేటువంటి వాడు వృద్ధుడు.
1: This rich man has his own father, an old man.
0: కానీ ఈ యొక్క ఆధునిక యుగమునందు వృద్ధులైనటువంటి తల్లిదండ్రులను గౌరవించేటువంటి స్వభావం కాదు.
1: ఇన్ దిస్ మోడర్న్ ఏజ్ ద టెంపర్మెంట్ ఇస్ సచ్ నాట్ టు రెస్పెక్ట్ ఎల్డర్స్ ద ఏజ్డ్ ఇన్ పర్టికులర్.
0: ఇటువంటి వృద్ధులంతా కూడా ఏ పూల్ హౌస్ కో ఎక్కడైనా పంపిస్తే బాగుంటుంది అనుకునేటువంటి వాళ్ళు.
1: ద ఏజ్డ్ ఓల్డ్ పీపుల్ ఆర్ సెంట్ టు హోమ్ ఫర్ ది ఏజ్డ్.
0: ఇలాంటి ప్రయత్నం లోపల భార్యాభర్తలు ఇద్దరు కూడాను యోచించారు.
1: When such efforts are being made, the husband and wife thought like this.
0: ee chaadastha manushini intlo pettukoni nirantaram edo okati kashtamlu anubhavistu undali itaniki aa varandalo oka chinna room maadiri petti andulo padavestam anukunnaru.
1: The young couple thought like this. Why should this old man be at this residence? He's a kind of nuisance. Better he be there in veranda in one corner.
0: Veeriki oka kumarudu puttadu.
1: They had a son later.
0: ee pillavaadu తెల్లవారి మొదలు సాయంకాలం వరకును తాత దగ్గరికి వెళ్లి, తాత మీ జీవితంలో జరిగినటువంటి విషయాలను, మంచి విషయాలను, నాకు నీతి విషయాలను కొంచెం చెప్తూ ఉండమని చెప్పి కోరేవాడు.
1: దిస్ లిటిల్ బాయ్ గోస్ టు హిస్ గ్రాండ్ ఫాదర్ ఎవ్రీ డే అండ్ ఆస్క్ హిమ్, గ్రాండ్ ఫాదర్ టెల్ మీ యువర్ ఎక్స్పీరియన్సెస్, వాట్ హాడ్ హ్యాపెండ్ డ్యూరింగ్ యువర్ లైఫ్ టైమ్.
0: ఈ పిల్లవాడు ఆ తండ్రి దగ్గరికి వెళ్లి ఏదో కాలమునంతా కూడా నువ్వు పవిత్రంగా గడుపుతున్నాడు, నా కుమారుడు కూడా ఏమవుతాడో ఏమో అని ఈ యొక్క ఆధునికమైనటువంటి విద్యావంతుడు ఆ పిల్లవాడిని అక్కడ పోనివ్వకుండా చేశాడు.
1: As the young couple or the recipients of modern education, they felt like this, that the boy may be perverted if he pays heed to the old man.
0: పట్టి తట్ట లోపల ఏదో వండింది కొంచెం వేసేసి ఆ రూమ్ లో పెట్టేటువంటి వారు

0: ఇంకేమి అతని జోలికి పోయేటువంటి వారు కాదు ఈ కుమారుడు కోడలు.
1: The young couple, they used to serve food on an earthen plate and hand over him, that's all.
0: ఈ దృశ్యానంతా ఈ లేత హృదయమైనటువంటి యొక్క విద్యార్థు గుర్తిస్తూ వచ్చాడు.
1: This young boy, and with his whole tender heart, came to know all this happening.
0: నా తల్లి తండ్రులు అనుభవించేటువంటి సొత్తు ఎవరిది?
1: Whose property it is enjoyed by my parents?
0: నా తాత యొక్క సొత్తు.
1: The property belongs to my grandfather.
0: అనుభవించేటువంటి సర్వ సుఖములు కూడాను నా తాత యొక్క సొత్తులే.
1: ఆల్ కంఫర్ట్స్ దట్ మై పేరెంట్స్ ఎంజాయ్ ఆర్ మై గ్రాండ్ ఫాదర్.
0: ఈనాడు ఇంత కీర్తి ప్రతిష్టలకు రావడానికి మూల కారణం నా తాత శక్తియే.
1: మై పేరెంట్స్ హావ్ గాట్ ద వెరీ గుడ్ నేమ్ బికాస్ ఆఫ్ మై గ్రాండ్ ఫాదర్.
0: ఈనాడు నా తాతగారి యొక్క సొత్తును సర్వమును అనుభవిస్తూ తాతగారిని ఈ విధంగా పీడిస్తూ ఉంటున్నారు. ఇది ఎంత అన్యాయము.
1: అండ్ దిస్ గ్రాండ్ చైల్డ్ స్టార్టెడ్ ఫీలింగ్ my parents are enjoying the property of my grandparents, but they are putting them to suffering. What an injustice it is. ఈ
0: సత్యానికిటువంటి ఈ విద్యార్థి ఒకనాడు ఆ మట్టి తట్టను దాచిపెట్టాడు.
1: One day this little boy, what he did was, he has hidden this earthen plate on one day.
0: రెండవ దినము ఆ వృద్ధుడైనటువంటి తండ్రికి అన్నం పెట్టే నిమిత్తమై అన్ని రూములు వెతుకుతున్నారు తల్లి తండ్రులు ఇద్దరు కూడా.
1: Second day, to serve food to these grand old people, the parents were in search of this earthen plate which was not found.
0: Pillavadu vachadu.
1: The boy came.
0: Nanna amma emiti meer vetukutunnaru?
1: Father, mother, what for are you searching?
0: Emiti ledura mee tata gariki veseyatvanti matti mukkadi okati kanipinchaledu annaru.
1: Oh, nothing in particular. That earthen plate which we make use of every day is not seen.
0: Danto petti atanu tinamani pettunnamu.
1: We serve food on that earthen plate.
0: Ee naadu aa tatta kanipinchaledu.
1: Today we don't find that.
0: అన్నారు ఈ తండ్రి తల్లి.
1: That's what the parents said.
0: అప్పుడు అబ్బాయి ధైర్యం చేసి చెప్పాడు.
1: The boy picked up courage and said,
0: నాన్న మీరు వెతకనక్కర్లేదు, ఆ తట్టను నేనే దాచిపెట్టాను అన్నాడు.
1: Father, you don't need to be in search of that plate. It was I who has kept in hide.
0: ఎందుకు దాచిపెట్టావు అని కోపంగా మందలించాడు తండ్రి.
1: The father reprimanded him, why have you kept it up?
0: రేపు వృద్ధాప్యము లోపల ఆ తట్టను నేను నీకు ఉపయోగించే కోసమని తీసిపెట్టాను అన్నాడు.
1: The little boy said, father, in your old age I must serve food in the very same plate, earthen plate, therefore I have hidden it.
0: చూసారా, ఈనాటి పిల్లల యందు కూడాను ఆ తత్ఫలమును అనుభవించేటువంటి మార్గానికి తగినటువంటి ప్రమంది వేస్తుంటారు.
1: The children also plan today likewise.
0: నీ తండ్రిని నీవు ఏ విధంగా చూస్తివో నిన్ను బిడ్డలు నీవు ఆ విధంగా చూస్తారు.
1: As you take care of your parents, your children in turn will take care of you tomorrow.
0: నీవు ఏ స్నేహితుని నీవు వంచిస్తువో తిరిగి నీ స్నేహితులు నిన్ను ఆ రీతిగా వంచిస్తారు.
1: If you deceive, betray a friend, you will be betrayed by another friend in turn.
0: నీవు నీ సోదరుని ఏ విధంగా గౌరవిస్తావో అదే విధంగా నీ సోదరులు నిన్ను గౌరవిస్తారు.
1: The way how you respect your elder brother, you'll be respected by your younger brother in
0: turn. కనుకని యత్ భావం తద్ భవతి, మనం చేసినటువంటిది మనం అనుభవించక తప్పదు.
1: What we do, we must necessarily face the reaction.
0: కనుకని ఈ సుందరమైనటువంటి జగత్తునంతా కూడాను సృష్టించి దైవము మానవునికి అనుకూలమైనటువంటివన్నీ కూడాను అనుభవించమని ఫ్రీడమ్ ఇచ్చి అన్ని విధాల కూడాను వారికి శక్తి సామర్థ్యం కూడా అందిస్తూ వచ్చాడు.
1: God has created this beautiful, majestic universe. He has provided all sorts of conveniences and gave us absolute freedom.
0: భగవంతుడు దేని కూడాను వద్దు అని చెప్పడు.
1: God never says no to anything.
0: ఏ దాన్ని నీవు ఆశిస్తున్నావో అది నీవు ఆచరించు.
1: Whatever you want, proceed in the direction.
0: అయితే ఆచరించడానికి పూర్వము దీని ఫలము నేను అనుభవించక తప్పదు అనేటువంటి యొక్క దృష్టిని లక్ష్యాన్ని నీవు స్మృతిని పెట్టుకోవాలి.
1: Prior to proceeding to this action, think well that you should be prepared to face the consequence.
0: ఈ చెడ్డ కార్యంలో నీవు ప్రవేశించవు.
1: Then you will never go along the wrong direction. పాపకార్యములకు
0: పూనుకోవు.
1: You will never proceed in that way.
0: నీవు మంచి కార్యములందు పుణ్య కార్యములందు నీ కాలము సార్థకం గావించుకుంటావు.
1: You will sanctify your time by entertaining good actions and work.
0: కనుకని ఈనాటి చదువులందు నైతిక ధార్మిక ఆధ్యాత్మికమైనటువంటి గుణములు ఈనాడు శూన్యమైపోయాయి.
1: In the modern education, there is not even a trace of morality or righteousness or spiritual content.
0: ఈ నైతికం అంటే ఏమిటో వాడికి అర్థమే కాదు.
1: They don't understand what morality is.
0: ధార్మికమైనటువంటి దానికి కాలు రాసి పెట్టారు.
1: Righteousness is totally gone.
0: ఇంకా ఆధ్యాత్మికమైనటువంటిది ఎక్కడికి ఏ దిశకు వెళ్లిపోయిందో.
1: స్పిరిచువాలిటీ ఇన్ విచ్ డైరెక్షన్
0: వాళ్ళకి చింతనే లేదు.
1: వీ డోంట్ థింక్ ఆఫ్ ఇట్.
0: ఇలాంటి పరిస్థితుల్లో ఈనాటి విద్య మనకు చేసే ఉపకారం ఏమిటి?
1: వాట్ సార్ట్ ఆఫ్ హెల్ప్ యూ గెట్ యూ ఎక్స్పెక్ట్ ఆఫ్ దిస్ ఎడ్యుకేషన్?
0: విద్యను అభ్యసించావు గనుకనే పొట్టకూటి నిమిత్తమై నీ ఉద్యోగం చేయక తప్పదు.
1: హౌఎవర్ యూ స్టడీ యూ మస్ట్ గెట్ ఎ జాబ్ టు ఎర్న్ యువర్ డైలీ బ్రెడ్.
0: నేటి విద్యలు పొట్టకూటినే పెంచును.
1: The modern education will help you to carry out a living.
0: Konchamaina gunamu penchabodu.
1: It will not help you to foster virtues.
0: Yemi gunamu penchinatvanti vidya manaki enduku?
1: Why do you need that education which will not help you to grow in virtues?
0: Vidyanigirila konakanu verrividi.
1: Give up that foolish idea that education is to get the degree.

0: Give up that foolish idea that education is there to receive the degree. No. Don't be a servant anywhere. Know the welfare and the needs of your country and train up
1: yourself.
0: You have to recognize the truth that you study only to render service to society. We live in society. We are born in society. We end in society. Forgetting the society, what for you are living?
1: కాదు కాదు
0: నో
1: ఈ సమాజ సేవ కోసమని మనం చదివినటువంటి విద్యను మన తెలివితేటలను మన దేశానికి దేహానికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యములను సర్వమును కూడా సమాజమునకు ఉపయోగించే పెట్టాలి.
0: Therefore all our education, intelligence, physical strength must be dedicated to our society.
1: కానీ ఈనాటి తెలివితేటలంతా కూడాను కేవలము యుక్తిగా మారిపోతున్నాయి.
0: All the modern intelligence turns into a knack today.
1: ఈ విధమైనటువంటి యుక్తి అనేటువంటిది మానవునికి పరమశత్రువు.
0: This sort of a knack is an enemy to every man.
1: మన యొక్క జీవశక్తిని శారీరకం ద్వారా మనము సద్వినియోగపరచడానికి ప్రయత్నించాలి.
0: The divine power latent within us should be made use of through this
1: సమాజము ఎన్ని విధమైనటువంటి అవస్థలకు గురి అవుతుండాలి.
0: You know, the modern society is put to suffering
1: problems. సత్యవంతులకు ధర్మవంతులకు త్యాగవంతులకు ఏమాత్రము స్థానం లేకుండా ఉంటుండాలి.
0: ఇన్ ద ప్రెసెంట్ సొసైటీ దేర్ ఇస్ నో ప్లేస్ ఫర్ ద పీపుల్.
1: అన్యాయ అక్రమ అనాచార అసత్యములతో పాడుపడేటువంటి వాళ్లకు ఉన్నత పదవులు వస్తున్నాయి.
0: ఆన్ ద అదర్ హ్యాండ్ ద పీపుల్ ఆఫ్ అన్‌రైచియస్నెస్ ఫాల్స్హుడ్ అండ్ బ్యాడ్ కాండక్ట్ దే ఆక్యుపై ఎగ్జాల్టెడ్
1: సత్య ధర్మమును ఆశ్రయించినటువంటి వారు అట్టడుగులకు దిగిపోతున్నారు.
0: ఆన్ ద అదర్ హ్యాండ్ దోస్ దట్ అడ్హియర్ టు ట్రూత్ అండ్ రైచియస్నెస్ దే ఆర్ సీన్
1: ఇది ప్రాథమికంగా కనిపించేటువంటి ఒక తాత్కాలికమైనటువంటి చింతలే.
0: That's all temporary positions.
1: కానీ భగవంతుడు దీనికి మించి తగినటువంటి ఫలితమును అందిస్తాడు.
0: But God will grant you something beyond, more than what you see
1: now. మనం సత్యాన్ని ధర్మాన్ని ఏనాడు కూడాను వదలకూడదు.
0: We should never give up truth and righteousness.
1: అదియే వేదమాత బోధించినటువంటి సత్యం వద ధర్మం చెర.
0: That is the teaching of Mother Veda, that you should speak truth and follow righteousness.
1: సత్యాన్ని విసర్జించి ధర్మాన్ని కూడా త్యాగం చేసి అధర్మములో ప్రవేశించి అన్యాయ అక్రమ అనాచారం తోపల జీవితాన్ని గడుపుతుండేటువంటి వారికి ముందున్నదిరా తొందరలోని ముసలితనమ్మను ముసుళ్ల పండగ.
0: టుడే వి గివ్ అప్ ది ట్రూత్, వి డోంట్ ఫాలో ధర్మ, బట్ వి లీడ్ ఎన్ అన్రైచియస్ యాక్ట్ ఇన్ అల్ కంప్లీట్ ఫాల్స్హుడ్, బట్ దేర్ లైస్ అహెడ్ ద ఓల్డ్ ఏజ్.
1: అందము ప్రాయము ఇంద్రియ శక్తి ఉందని నిక్క క్రోరన్నా.
0: Oh man, don't pride yourself because of your beauty and also your youth.
1: ముందున్నదిరా తొందరలోని ముసలితనమ్మను ముసుళ్ల పండగ.
0: There lies ahead, waiting at the doorstep, the old age.
1: ఏమిటి ఈ అందము?
0: What is this beauty?
1: ఏమిటి ఈ ప్రాయము?
0: What is this youth?
1: ఇది ఒక నిజమైనటువంటిదా? మధ్యలో కదిలిపోయేటువంటి ఒక మేఘముల వంటిది.
0: Is it all permanent? It's like a passing cloud.
1: ఇలాంటి దానిని మనం నమ్ముకొని దీనిని ఆశ్రయించి రాతి తెప్ప ఎక్కి జలములో ప్రయాణం చేసినట్టుగా ఉంటుంటాయి.
0: If we rely on these temporary transient things and proceed and carry on our life sojourn, it is something like traveling in a boat of rock.
1: కనుకనే రాతి తెప్పపైన మనం ప్రయాణం చేసేటువంటి వారు మునిగిపోక తప్పదు.
0: You can never travel in a boat of rock. You are bound to be drowned.
1: కనుకనే సత్యనిత్యమైనటువంటి యొక్క భగవత్ నామం అనేటువంటి తెప్పలో మనం ప్రయాణం చేయాలి.
0: Therefore we have to travel on the boat of truth. The eternal truth.
1: అదియే ఈ సంసారం అనేటువంటి సాగరాన్ని దాటించేటువంటి భద్రమైనటువంటి నావ.
0: ఇట్ ఈస్ ఓన్లీ ద బోట్ దట్ విల్ టేక్ అస్ టు కంఫర్టబుల్ వాయేజ్ అక్రాస్ దిస్ ఓషన్ ఆఫ్ ఫ్యామిలీ.
1: కనుకనే మనము సత్య మార్గమును విసర్జించక ధర్మ మార్గమును వీడక మానవత్వమును మనం నిలుపుకునే నిమిత్తమై మానవతా విలువలు పెంచుకొని పెద్దలను గౌరవించటము తల్లిదండ్రులను గౌరవించటము గురువులను గౌరవించటము ఇత్యాది పవిత్రమైనటువంటి కార్యంలో మనం జీవితాన్ని గడుపుతూ రావాలి.
0: Therefore we should never give up truth or righteousness at any point of time. We should keep up and develop the human qualities and human values. We should respect the elders. We should respect parents. We should respect all those in society.
1: పెద్దలంటే ఏమిటో వారికి గౌరవించేటువంటిదే తెలియదు.
0: We don't know how to respect elders today.
1: తండ్రి కొడుకులు మాట్లాడుతుంటే వీటి తండ్రి కొడుకులా లేకపోతే ఎవరి బిడ్డలు ఇవరు అనేటువంటి ఒక సందేహం కలుగుతుంది.
0: Today, as father and son talk to each other, we doubt the relationship. Are they really father and son?
1: తండ్రి బిడ్డ అనేటువంటి యొక్క గౌరవం కానీ ఆ మర్యాద కానీ ఆ సన్నిహిత సంబంధ బాంధవ్యం కానీ కనిపించడం కూడా లేదు.
0: We don't find any trace of respect and courtesy and intimate relationship as they converse.
1: వరండాలో సోఫా పైన కూర్చొని ఉంటుంటాడు తన కుమారుడు.
0: The son sits on the sofa set in the veranda.
1: తండ్రికి వచ్చినాయంటే సోఫా నుంచి కూడా లేయడు.
0: As father comes, he won't even get up.
1: ఎందుకు వచ్చారండి ఇక్కడ అంటాడు.
0: Further, he will ask, why are you here? Why have you come?
1: Idiya kumarudu ichetvanti gauravamu
0: is the sort of respect one has to
1: ee naadu itti gauravanni ichinappudu repadi nee kumarudu nee vetti gauravanni pondutavo.
0: If you show this sort of disrespect, what sort of respect you would receive in turn later from your
1: kanuka nee tindi kotti trepu pindi kotti rotte.
0: So as is the food, so is the village. As is the floor, so is the barn.
1: Ee vayasunande manamu పెద్దలను గౌరవించేటువంటి యొక్క విషయాన్ని చక్కగా గుర్తించాలి.
0: Therefore, at this age, we should know the value in respecting the
1: elders. చదువుకున్నంత మాత్రం నీకు అహంకారం అనేటువంటి ఆవరించటము ఇది చాలా పొరపాటు.
0: It's a mistake to pride yourself because of your education.
1: అహంకార అసూయను నిర్మూలన గావించినటువంటి నిజమైన విద్య.
0: So it's a true education that kills ego and jealousy.
1: ఈ ఆడంబరాలకు ఏమాత్రం కూడాను అవకాశం అందించకూడదు.
0: Never give scope for any pomp and
1: వినయ విధేయతతో జీవితాన్ని గడిపించి గౌరవ మర్యాదను పొందుకోవాలి.
0: Therefore, lead your life in humility, obedience, earnest esteem and respect.
1: అనేక మంది పిల్లలకు నేను చెప్తుంటాను.
0: Bhagavan tells us repeatedly.
1: నీ బ్లడ్ నీ ఫుడ్
0: your blood
1: నీ
0: head
1: నీ దుడ్డు
0: and దుడ్డు money
1: parents gift
0: their parents gift.
1: కనుకనే మొట్టమొదటి పేరెంట్స్ మీరు గ్రాట్యుట్యూస్ ఇవ్వాలి.
0: సో ఫస్ట్ యూ షుడ్ ఎక్స్ప్రెస్ యువర్ గ్రాట్యుట్యూడ్ టు యువర్
1: పేరెంట్స్. దైవం కంటే ముందుగా కూడా నువ్వు తల్లిదండ్రులకు అందించాలి.
0: ఈవెన్ బిఫోర్ గాడ్ యూ షుడ్ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్.
1: ఎందుకంటే కానీ పెంచి పెద్ద చేసింది తల్లిదండ్రులే.
0: బికాజ్ దే హావ్ బ్రాట్ యు అప్ టు దిస్.
1: భగవంతుడు మట్టినిచ్చాడు.
0: God has given us the
1: mud. భగవంతుడు నీరునిచ్చాడు.
0: God gave water.
1: ఈ నీరు మట్టి చేర్చి పాటు ప్లేట్ చేసేది పాటర్ కానీ భగవంతుడు కాదు.
0: The mud and water mixed and made into a pot by a potter, not by God.
1: కాబట్టి జడ చైతన్యముల రెండింటిని సృష్టించాడు భగవంతుడు అంతే.
0: God has created our parents.
1: ఈ రెండింటిని చేర్చి తల్లిదండ్రులే నీకు ఈ రూపాన్ని అందించాడు.
0: Our parents gave us this present form.
1: కనుక నీ రూపానికి మూల కారకుడు తల్లిదండ్రులే.
0: We owe this form to our parents.
1: నీ దేహానికి మూలాధారం నీ తల్లిదండ్రులే.
0: Your parents are the foundation of
1: the body. మాతృదేవో భవ పితృదేవో భవ అన్నారు.
0: So it is said, mother is God, father is God.
1: దైవ సమానులు వారు.
0: They are divine.
1: ఈనాడు కూడాను దుర్మార్గుడైన కుమారుడైన కనిపిస్తారు కానీ దుర్మార్గురాలైన తల్లి కనిపించదు లోకంలో.
0: Even this day, you may find a wicked son, never a bad mother.
1: కనుక ఆ తల్లిదండ్రులు ఎంతనో ప్రేమతో పెంచుతారు.
0: Parents will take care of you with all love.
1: అలాంటి ప్రేమను మనము మరవకూడదు.
0: We should never forget our parents' love.
1: ఈ ప్రేమను మనము జ్ఞప్తియందు ఉంచుకొని
0: we should remind ourselves that love.
1: మనం నీతి నిజాయితీతో జీవితాన్ని సాగిస్తూ రావాలి.
0: We should lead our lives with all morality and integrity.
1: ఈ ప్రపంచం చూడండి ఎంత సౌందర్యవంతంగా ఉంటుందని.
0: The whole world is so beautiful.
1: ఇంత సుందరమైన ప్రపంచంలో మనం పుట్టి ఇంత సుందరమైన దేహాన్ని ధరించి ఇంత సుందరమైన భావాన్ని నీకు అందుకొని నీవు కేవలం వికార స్వరూపంగా నీవు చరిస్తున్నావు.
0: Having been born in this beautiful world, having taken up this beautiful body with the beautiful ideas, but we lead our lives in a rotten way.
1: ఒక దేహాన్ని మనం ఆధారంగా తీసుకోండి.
0: Take this body for instance.
1: మన దేహానికి హైట్ తగినటువంటి weight తగినటువంటి fat తగినటువంటి.
0: The height and the weight are appropriate, exact.
1: ఈ కన్నులకు తగినటువంటి ఒక స్థానం అది.
0: The position of eyes.
1: ఎంత చక్కగా సృష్టించాడు భగవంతుడు.
0: God, how nicely
1: articulated. ప్రపంచం లోపల ఈనాటికి 600 కోట్లు ఉంటున్నారు.
0: 600 crores
1: ప్రపంచమంతా చేరితే.
0: ద హోల్ వరల్డ్ పాపులేషన్
1: కానీ
0: బట్
1: ఈ 600 కోట్ల లోపల కూడా ఏ ఇద్దరైనా సమానంగా ఉన్నారా?
0: ఇన్ దిస్ పాపులేషన్ ఆఫ్ 600 crores డు యూ కమ్ అక్రాస్ ఎనీ టూ హు ఆర్ అలైక్?
1: అందరూ వేరు వేరు రూపంలోనే ఉంటున్నారు.
0: ఆల్ ఆర్ డిఫరెంట్ ఇన్ దేర్ ఫామ్.
1: ఈ సృష్టి యొక్క రహస్యం ఎంత గొప్పది.
0: దిస్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ నేచర్ దట్స్ మైటీ.
1: ట్విన్స్ పుడుతున్నారు తండ్రికి.
0: Twins are born to parents.
1: ఆ ట్విన్స్ లోపల కూడా అంతో ఇంతో వ్యత్యాసం ఉంటుంది. ఇద్దరు సరిగా ఉంటుండరు.
0: ఈవెన్ అమంగ్ ట్విన్స్ దేర్ ఆర్ డిఫరెన్సెస్. దే ఆర్ నాట్ ఎగ్జాక్ట్లీ అలైక్ ఆర్ సిమిలర్.
1: ఈ సృష్టి యొక్క చిత్రం ఎంత విచిత్రమో మీరు యోచించండి.
0: అండర్స్టాండ్ ద మిస్టరీ ఆఫ్ దిస్.
1: ఎవరైనా సరే ఇద్దరు సమానంగా ఉండేటువంటి వాళ్ళు తీసుకురండి. మీరు కోరిన కోరిక నేను ఇస్తాను.
0: Anybody here, bring two who are exactly identical,
1: Bhagavan will reward you. Aa chettunu chudandi.
0: Look at
1: అది ఒక వేప చెట్టు.
0: యు సీ దట్ నీమ్ ట్రీ.
1: అంత ఆకులు వేప ఆకులే.
0: యు ఫైండ్ ది నీమ్.
1: కానీ ఒక్క ఆకు ఉండినట్టు ఇంకొక ఆకు లేదు.
0: నో ఎనీ నాట్ ఈవెన్ వన్ లీఫ్ లుక్స్ లైక్ అనదర్ లీఫ్ ఎగ్జాక్ట్లీ.
1: రెండు ఆకులు మీరు తీసుకుని రండి చూడండి. దాంట్లో ఈన్లు వేరే ఉంటాయి, దీంట్లో ఈన్లు వేరే ఉంటాయి.
0: బ్రింగ్ టూ లీవ్స్ యు అబ్జర్వ్ దెం వెయిన్స్ ఆర్ డిఫరెంట్ దేర్.
1: ఇది భగవంతుని యొక్క చిత్రము, విచిత్రమైనటువంటి యొక్క సృష్టి.
0: దిస్ ఇస్ ది మిస్టరీ ఆఫ్ గాడ్స్ క్రియేషన్ వండర్.
1: ఇంత విచిత్రమైనటువంటి యొక్క సృష్టిని సృష్టించి
0: హ్యావింగ్ క్రియేటెడ్
1: ఇంత వికారమైనటువంటి బుద్ధులు మీరు అందుకోవటం అనేటువంటిది ఇది కేవలము చాలా విచిత్రమైనటువంటిదిగా ఉంటుండాలి.
0: హ్యావింగ్ బీన్ బోర్న్ ఇన్ దిస్ బ్యూటిఫుల్ వరల్డ్ ఆఫ్ వండర్ అండ్ ఆ
1: ఈ పర్వర్టెడ్ బ్రెయిన్ ఇస్ అన్ఫార్చునేట్ మన గుణములు కూడా పవిత్రమైనటువంటి గుణములుగా పెంచుకోవాలి.
0: వి షుడ్ ఆల్సో డెవలప్ ద సీక్రెట్ వర్చ్యూస్.
1: ఏనాడు ఉంటాదు, ఎప్పుడు కూరుతుందో.
0: When we leave this world.
1: శతవర్షములు దాక మితము చెప్పిరి కాని నమ్మరాదా మాట నమ్మనమున.
0: Though they stipulated 100 years life span, you cannot go by that.
1: లేక ప్రాయమందో లేక ముదిమియందో లేక ముసలియందో.
0: As a boy, who knows? At that tender age, or in youth, or in old age.
1: అడవిను ఉదక మధ్యంబును ఎప్పుడూ విడచేది ఎరుకలేదు.
0: Either town or a forest in the midst of water, when you are going to die, you cannot.
1: మరణమే నిశ్చయము.
0: Death is certain.

0: if you're really intelligent and smart enough, in this lifetime itself with this body, you should know yourself.
1: ఇదియే మనం తెలుసుకోవాల్సినటువంటిది.
0: This what we should know.
1: మన ఉండినంత లోపలనే నేనెవరు, నేనెవరు, నేనెవరు అనే సత్యాన్ని గుర్తించాలి.
0: We have to know the truth during our lifetime. Answer to this question, who am I?
1: ఎక్కడ చూసినా కానీ ఎవరు చూసినా హూ ఆర్ యూ, హూ ఆర్ యూ అని అడుగుతున్నావు కానీ హూ ఆమ్ ఐ అనేటువంటి క్వశ్చన్ వేసుకోవటం లేదు.
0: We are asking everybody, who are you? But I don't put a question to myself, who am I?
1: అది తెలియనప్పుడు ఎన్ని తెలుసుకునే ప్రయోజనమే?
0: Without knowing this, what is the fun of knowing the rest?
1: దేహము కేవలం ఒక నీటి బుడగ వంటిది.
0: Body is like a water bubble.
1: కనుక నీవు నీ దేహం కాదు.
0: You are not the body.
1: నీవు మైండ్. ఒక మ్యాడ్ మంకీ.
0: Mind is a mad monkey.
1: కనుక నీవు మైండ్ కాదు.
0: You are not the mind.
1: కాబట్టి నీవెవరు?
0: Who are you then?
1: దీన్ని ధరించినటువంటి మాస్టర్ నీవు.
0: You are the master who has put on this vesture.
1: నీవు మాస్టర్ అయిపోయి కూడాను,
0: being the master,
1: నీవు సత్యాన్ని గుర్తించుకోలేకపోతే నీవెట్లా మాస్టర్ అవుతావు?
0: If you don't know this truth, how can you call yourself a master? What type of master?
1: నన్ను కూడా నువ్వు మాస్టర్ అని అడ్రస్ చేస్తుంటారు కొంతమంది.
0: Some address భగవాన్ as master.
1: Divine master అంటారు.
0: They address him as divine master.
1: మాస్టర్స్ ఎంతో మంది ఉంటున్నారు. పోస్ట్ మాస్టర్ ఉన్నాడు, టెస్ట్ మాస్టర్ ఉంటున్నాడు, ఇంకా మాస్టర్ ఉన్నాడు. వీళ్ళందరూ ఎందరో మాస్టర్స్ అంతా ఉంటున్నారు.
0: There's so many masters today, the station master and post master and so on.
1: కనుకని ఈ మాస్టర్ అనేటువంటి పదమునకు అర్థమే లేదు.
0: This word master has no meaning at all.
1: మాస్టర్ అంటే అధికారి అని.
0: Master means the one in authority.
1: మరి నిజంగా మనం మాస్టర్ అనే పదమును దివ్యత్వానికి ఉపయోగించకూడదు.
0: We should not use this word master in respect of divinity.
1: అనగా
0: meaning
1: అందరికీ తాను ఒక విధమైనటువంటి యొక్క సేవకుడుగా ఉన్నాడు భగవంతుడు.
0: Because God serves everyone.
1: కనుకనే ప్రతి పని కూడాను భగవంతుడే చేసి పెడుతున్నాడు.
0: It's only God who does everything for us.
1: అలాంటి పరిస్థితిలో మాస్టర్ అనిపించుకోవటం కూడా మంచిది కాదు.
0: So it's not good to be called a master.
1: కనుకనే మాస్టర్ ప్లాన్ ఉంది అతనికి, అంతేగాని మాస్టర్ కాదు.
0: God has master plan and he is not merely a master.
1: కనుక మీరు ఆ ప్లాన్ను మీరు అనుసరిస్తూ రావాలి.
0: We should follow the master plan of God.
1: దైవం యొక్క సృష్టిని పవిత్రము గావించుకుంటూ పోవాలి.
0: We should lead this life in a sacred way.
1: ఈ సృష్టిని ఏమాత్రం కూడా మాలిన్యం చేయకూడదు.
0: We should not pollute this nature.
1: అందువల్ల ఈనాడంతా కూడా విపరీతమైన రోగాలతో కూలిపోతుండాలి జగత్తు.
0: Today the people are suffering from deadly disease.
1: ఎంత పవిత్రమైనటువంటి పంచభూతములను అందించాడు భగవంతుడు.
0: God gave us five elements.
1: గాలి అంతా కూడా పొల్యూషన్ అయిపోయింది, మాలిన్యం అయిపోయింది.
0: There's air pollution today.
1: త్రాగే నీరు మాలిన్యమైపోయినాయి.
0: వాటర్ పొల్యూషన్, ఈవెన్ డ్రింకింగ్ వాటర్.
1: పీల్చే గాలి పొల్యూషన్ అయిపోయింది.
0: ఎయిర్ దట్ వి
1: వినే శబ్దము చాలా అసహ్యంగా ఉంటుంది.
0: దేర్ ఇస్ నాయిస్ పొల్యూషన్.
1: తినే పదార్థము అది కూడా రోగంతో నిండినటువంటిది.
0: ద ఫుడ్ ఈస్ పొల్యూటెడ్.
1: దీనివల్ల ఎంత పవిత్రమైనటువంటి ఈ యొక్క శక్తులను మనం అపవిత్రం చేస్తున్నాం.
0: ఆల్ సీక్రెట్ థింగ్స్ ఆర్ మేడ్ అన్సీక్రెట్ బై మ్యాన్.
1: ఈ పంచభూతములను ఎవరు పవిత్రంగా ఉపయోగపెట్టాడో వాడే నిజమైనటువంటి ప్రాణి.
0: He is really truly in the sense a living creature. If you make use of all the five elements in a sacred way.
1: Waste cheyakudadu.
0: You should not waste.
1: Ippude oka chinna padam oka jarigindi. Room lo untunnappudu warden Shivashankar Sai, Swami mee kannu konchi ikkada erraga unde annadu.
0: Bhagwan was there in that interview room. The warden Shivashankar Sai said, Swami, your eye is little red.
1: నేను చెప్పాను అది నా పొరపాటేను అన్నాను.
0: భగవాన్ సెడ్ ఇట్ ఇస్ మై మిస్టేక్.
1: నీ వలె నేను వాటర్ వేస్ట్ చేయను.
0: ఐ డోంట్ వేస్ట్ వాటర్ లైక్ యూ.
1: ట్యాప్ తిప్పేసి ఊరికి ముఖమంతా కడుక్కుంటూ ఉంటుంటారు.
0: పీపుల్ వాష్ దేర్ ఫేస్ బై కీపింగ్ ద ట్యాప్ ఓపెన్.
1: ఆ వేసుకున్న సోప్ పోయేంత వరకు ఆ ట్యాప్ లో వాటర్ పోతూనే ఉంటుంటది.
0: అంటిల్ ది సోప్ ఇస్ కంప్లీట్లీ వైప్డ్ అవుట్ ద వాటర్ విల్ బి లెఫ్ట్ ఆఫ్.
1: ఎప్పుడు కావాలో అప్పుడు తిప్పుతాను, అది అయిపోతానో తిరిగి దాన్ని టైప్ చేస్తుంటాను.
0: బట్ భగవాన్ డజన్ డూ దాట్. హీ విల్ ఓపెన్ ద ట్యాప్ వెన్ ఇట్స్ నీడెడ్ అండ్ క్లోజ్ ఇట్ ఇమీడియట్లీ.
1: కనుక సోపు వేసుకున్నాను, తిరిగి కన్నులు తెరిచి ట్యాప్ తిప్పడానికి పోయినప్పుడు అది కొంచెం కన్నుల్లో పడింది సోపు.
0: సో ఆఫ్టర్ వైపింగ్ అవుట్ యాజ్ హి వాస్ అబౌట్ టు క్లోజ్ ద ట్యాప్ సడన్లీ సమ్ సోప్ హస్ గాన్ ఇంటు ద ఐ.
1: నీరు నేను వ్యర్థం చేయను.
0: భగవాన్ డజన్ టు వేస్ట్ ఎ డ్రాప్ ఆఫ్ వాటర్.
1: ఎందుకనగా గంగా దైవ స్వరూపము.
0: Because water is God.
1: Gali.
0: Air.
1: Fan vestaru. Tachami nenu apivestuntanu.
0: You put on the switch of fan, but Bhagavan will put it off.
1: Switch vestaru. Pani lekapoyina ratrantha verugutune untuntadi.
0: But there is no function actually. We keep it on day and night.
1: ఎప్పుడు కావాలప్పుడు వేస్తాను, అత్యక్షమే తీసేస్తాను.
0: భగవాన్ విల్ స్విచ్ ఇట్ ఆన్ వెన్ ఇట్ ఇస్ నెసెసరీ.
1: ఇది లోభితనం కాదు.
0: ఇట్స్ నాట్ మైజర్లీనెస్.
1: నేను పిసినారి కాదు.
0: హీస్ నాట్ ఎ మైజర్.
1: నేను త్యాగే.
0: భగవాన్ ఇస్ వన్ ఆఫ్
1: ది ఫైవ్. వ్యర్థం చేయకూడదు.
0: బట్ వన్ షుడ్
1: అవసరమైతే తీసుకోవచ్చును.
0: ఇఫ్ నెసెసరీ టేక్ ఇట్.
1: కనుక నీ పంచభూతములు కూడా నువ్వు విద్యార్థులు చాలా వ్యర్థం చేస్తున్నాడు.
0: స్టూడెంట్స్ వేస్ట్ ఆల్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ టుడే.
1: ఇంకా ఒకటి విద్యార్థులకు ఈనాడు చెప్పవలసినటువంటిది.
0: స్టూడెంట్స్ షుడ్ నో అనదర్ థింగ్ టుడే.
1: ఈనాటి విద్యార్థులు అమితంగా డబ్బును ఖర్చు పెడుతున్నారు.
0: మోడర్న్ స్టూడెంట్స్ స్పెండ్ లాట్ ఆఫ్ మనీ.
1: ఎంతవరకు తల్లిదండ్రులు కష్టపడి పంపిస్తున్నారు అనేటువంటి విషయాన్ని మీరు చక్కగా గుర్తించాలి.
0: అండర్స్టాండ్ ద సఫరింగ్ దట్ యువర్ పేరెంట్స్ అండర్గో.
1: వారు చెమటార్చి, వారు తినక అర్ధమర్ధం తినేసేసి మిగిలించుకొని మీకు ఇక్కడికి పంపిస్తుంటారు తల్లిదండ్రులు.
0: యువర్ పేరెంట్స్ వెదర్ దే ఈట్ ఇన్ ఫుల్ ఆర్ నాట్ దే స్ట్రగుల్ హార్డ్ అండ్ సెండ్ యు మనీ.
1: వారి విషయం కాదు, తక్కువగా ఉండేటువంటి వారు చాలా కష్టపడి ఇంట్లో కూడా మీకు ఎంతో సుఖాన్ని అందించాలని డబ్బు పంపుతూ ఉంటారు.
0: దిస్ డస్ నాట్ రిలేట్ టు దోస్ పీపుల్ ఆర్ రిచ్ ఎనఫ్. దిస్ ఇస్ టు ది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ హూ వర్క్ హార్డ్.
1: ఒక్కొక్క పైసా కూడా మనం కష్టపడినటువంటి ఒక బ్లడ్ మాదిరి మనం చూసుకోవాలి.
0: కన్సిడర్ ఎవ్రీ పైసా యాజ్ ఎ డ్రాప్ ఆఫ్ బ్లడ్.
1: మన బ్లడ్ మన దుడ్డు వేస్ట్ చేయకూడదు.
0: నెవర్ వేస్ట్ బ్లడ్ దుడ్డు ద మనీ.
1: నీ యొక్క దుడ్ అంతా కూడా నువ్వు నీ తల్లిదండ్రుల యొక్క బ్లడ్ డ్రాప్స్.
0: అండర్స్టాండ్ ద మనీ ఆన్ హ్యాండ్ ఈస్ నథింగ్ బట్ ద బ్లడ్ డ్రాప్స్ ఆఫ్ యువర్ పేరెంట్స్.
1: నువ్వు వ్యర్థం చేసుకున్నటువంటి డబ్బంతా నీ తల్లిదండ్రుల యొక్క బ్లడ్ ని నువ్వు వ్యర్థం చేసినట్టే.
0: ద మనీ యూ వేస్ట్ అమౌంట్స్ టు వేస్టింగ్.
1: అవసరమైనటువంటి తీసుకో.
0: Take it to the extent needed.
1: కానీ అమితంగా నీవు వ్యర్థం చేయకూడదు.
0: But don't waste it further.
1: ఈనాటి విద్యార్థుల లోపల ఎంత ఖర్చు పెడుతున్నారు.
0: There's a lot of expenditure. అది
1: మన ఇన్స్టిట్యూట్లో లేదు కానీ బయటపై చూస్తే చాలా విపరీతంగా ఉంటుంటుంది.
0: This is not there in our institute, in outside institutions.
1: ఈ అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా ఇంత ఖర్చులు ఉంటుండవు. కానీ ఈ కాలేజీ లోపల ప్రెసిడెంట్ అనేటువంటి వాడు ఎన్నిక కావడానికి అంత ఖర్చులు పెట్టుంటారు.
0: The time of elections in colleges, people spend a lot to be the president of students union there.
1: Union leader. Enta kala undeli moodendlu.
0: After all, he stays there for 3 years.
1: Ee moodendlu lopala inta kharchu pettukotama.
0: Why should he spend so much?
1: Enduku inta vyartham chesukotama?
0: Why should he money be wasted?
1: కనుకలు ఇంతే కాదు, దీని తర్వాత ఏదో పిక్నిక్ ఏదో పిక్నిక్ అని పోతుంటారు. అక్కడ కావాల్సినంత ఖర్చులు పెట్టేస్తుంటారు.
0: After elections, in the name of picnic, celebration takes place.
1: ఇంకా పెద్ద పెద్ద హోటల్లో అశోక్ హోటల్ ఇట్లా దాంట్లోప్పుడంతా డిన్నర్లు పెట్టుకోవటం.
0: దే అరేంజ్ డిన్నర్స్ ఇన్ 5-star హోటల్స్ లైక్ హోటల్ అశోక.
1: ఇది చాలా దుర్వినియోగము.
0: ఇట్స్ ఆల్ వేస్టింగ్ ఆఫ్ మనీ.
1: ఇది మంచిది కాదు.
0: ఇట్స్ నాట్ గుడ్.
1: రేపు భవిష్యత్తు లోపల మీ భవిష్యత్తును కూడా కొంత యోచించుకోవాలి.
0: థింక్ ఆఫ్ యువర్ ఫ్యూచర్.
1: తల్లిదండ్రుల యొక్క పరిస్థితిని కూడా మనం చింతించాలి.
0: యూ షుడ్ థింక్ ఆఫ్ ది పొజిషన్ ఆఫ్ పేరెంట్.
1: ఏదో వస్తుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మనం వ్యర్థం చేయకూడదు.
0: యాజ్ యూ రిసీవ్ ద మనీ షుడ్ నాట్ వేస్ట్.
1: సీలింగ్ ఆన్ డిజైర్స్ అని 4 చెప్తుంటారు.
0: భగవాన్ స్పీక్స్ ఆఫ్ సీలింగ్ ఆన్ డిజైర్స్ ఇన్ 4 aspects.
1: డోంట్ వేస్ట్ టైం. టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్.
0: డోంట్ వేస్ట్ టైం. టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్.
1: డోంట్ వేస్ట్ ఫుడ్. ఫుడ్ ఈజ్ గాడ్.
0: డోంట్ వేస్ట్ ఫుడ్. ఫుడ్ ఈజ్ గాడ్.
1: Don't waste money. Misuse of money is evil.
0: Don't waste money. Misuse of money is evil.
1: Don't waste energy.
0: Don't waste energy.
1: Adhe God.
0: Energy is God.
1: Mana chupu God.
0: Our looks.
1: Mana vinikidi God.
0: Hearing.
1: Mana matalu God.
0: Speech.
1: Mana vasana God.
0: Smell.
1: Mana panulu God. Anta daivanni nu waste chestunnavu.
0: That's all divine. Don't waste divinity.
1: కనుకని ఈ ఎనర్జీని మనం ఎంత పవిత్రంగా మనం ఉపయోగపెట్టుకుంటే అంత పవిత్రమైనటువంటి దివ్యత్వాన్ని నీవు చేరవచ్చును.
0: ఎనర్జీ ఇస్ గాడ్. యూ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ఇన్ ఎ ప్రాపర్ వే.
1: కనుకని ఈ ఎనర్జీని వేస్ట్ చేసుకోవటం నిజనే ఎనర్జీగా మారిపోతున్నారు.
0: బికాస్ వేస్టేజ్ ఆఫ్ ఎనర్జీ టర్న్స్ ఇన్ టు ఎలర్జీ.
1: మీరు చక్కగా చూసుకోండి.
0: అండర్స్టాండ్ ఇట్.
1: పవిత్రమే సర్వమునకు మూల కారణము.
0: ఇట్ ఇస్ ద సాంక్టిటీ సెక్రెట్నెస్ విచ్ ఇస్ ద కాజ్.
1: ఈ బాడీకి ఎంత ఏజ్ మీకు తెలుసును?
0: యు నో ది ఏజ్ ఆఫ్ ది బాడీ ఆఫ్ భగవాన్.
1: 70 years, 6 months.
0: 70 years, 6 months.
1: ఎట్లా ఉన్నాను నేను?
0: హౌ హీ ఇస్.
1: నాకు ఎక్కడ అవకాశం లేదు కదా, లేకపోతే మంచిగా పరిగెత్తేవాడిని.
0: దేర్ ఇస్ నో ఛాన్స్. ఇన్ ఫ్యాక్ట్ హీ వాంట్స్ టు రన్.
1: రన్నింగ్ రేస్ లోపల కూడా నేను ముందు భాగం వహిస్తాను.
0: హీ విల్ స్టాండ్ ఫస్ట్ ఇన్ ది రన్నింగ్ రేస్.
1: కానీ 16 సంవత్సరముల పిల్లలు మీరంతా ఉన్నారు. నేను ఇప్పటికి కూడా ఎంత పని చేస్తుంటాను.
0: Bhagwan does a lot of work every day.
1: ikkada bhajan ayipothane velutanu akkada post
0: soon after bhajan he goes
1: post పోస్తూ అంత బండిల్స్ మాదిరి ఉంటుంటాయి.
0: దేర్ బండిల్స్ ఆఫ్ పోస్ట్ విల్ బి వెయిటింగ్ ఫర్ హిమ్.
1: ఒక్కడే కూర్చొని అన్ని నాకు తెలిసిన పోస్ట్ లో ఏమిటండదు అని, కానీ వాళ్ళ తృప్తి కోసం నేను చించాలి.
0: భగవాన్ భగవాన్ నోస్ వాట్ ఈస్ రిటన్ దేర్ ఇన్ ద లెటర్స్, బట్ టు సాటిస్ఫై యు హి విల్ ఓపెన్ ద లెటర్.
1: మూడు ముక్కాల గంట వరకు కూడాను పోస్ట్ చూస్తూనే ఉంటుంటాను, చూసి తర్వాత పెట్టి వస్తుంటాను.
0: టిల్ 3:45 ఇన్ ద ఆఫ్టర్నూన్ హి విల్ బి రీడింగ్ ద లెటర్స్.
1: కనుక నాకు ఎట్లా ఉన్నాయి కన్నులు, చక్కగా ఉంటున్నాయి, ఎంత దూరమైనా నేను చూడగలను.
0: హిస్ ఐ సైట్ ఇస్ 100% పర్ఫెక్ట్.
1: ఇది దివ్య శక్తి కాదు, సహజ శక్తి.
0: ఇట్స్ నాట్ ద డివైన్ పవర్, ఇట్స్
1: ఆ పవిత్రమే దీనికి మూల కారణము.
0: ఇట్ ఇస్ సీక్రెట్నెస్ దట్స్ ద కాజ్.
1: కనుక ఏదో దగ్గర చూపు, దూరపు చూపు, మధ్య చూపు, ఎన్నెన్నో చూపులు అంత అవంతా నాకు ఒక్కటి లేవు.
0: ఇట్స్ నథింగ్ లైక్ షార్ట్ సైట్ ఆర్ లాంగ్ సైట్, నథింగ్ లైక్ దట్.
1: నా అక్షరాలైనా నేను చక్కగా చూస్తాను.
0: హీ కెన్ రీడ్ క్లియర్లీ ఇన్ స్మాల్ లెటర్స్.
1: ఇంకా నా చెవులు చూస్తామంటే చీమ మల్లాడితే కూడా వినిపిస్తుంది నాకు.
0: హౌ అబౌట్ హిస్ పవర్ ఆఫ్ ఆడిషన్? హీ కెన్ లిసన్ టు ది వాక్ ఆఫ్ ఎ స్మాల్
1: హ్యాండ్. అన్ని ఇంద్రియములు కూడా పర్ఫెక్ట్ గా ఉంటున్నాయి.
0: ఆల్ సెన్సెస్ ఆఫ్ భగవాన్.
1: పిల్లలు, చిన్న చిన్న పిల్లలు అద్దాలు వేసుకుంటే నాకు చాలా విచారం వేస్తుంది.
0: భగవాన్ ఫీల్స్ వెరీ సాడ్ వాచింగ్ యంగ్ బాయ్స్ వెరీ గ్లాసెస్.
1: చిన్న పిల్లలు 16 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 6 సంవత్సరాల పిల్లలే అద్దాలు వేసుకుంటున్నారు.
0: బాయ్స్ ఏజ్ 6, 10, 16. వై?
1: మన బ్లడ్ దోషమే.
0: బికాస్ ది మిస్టేక్ లైస్ ఇన్ అవర్ బ్లడ్.
1: కనుక అలాంటివన్నీ మనం చాలా జాగ్రత్తగా చూసుకుంటే ఎంతైనా మనం బ్రతకవచ్చు.
0: ఇఫ్ యు టేక్ కేర్ ఆఫ్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్, ఎవ్రీథింగ్ విల్ బి టేకెన్ ఆర్ టేకెన్ కేర్.
1: పవిత్రతను మీరు పెంచుకుంటూ రావాలి.
0: డెవలప్ ది సీక్రెట్ లైఫ్.
1: పవిత్రంగా ఉంటుంటే ఎంతైనా మనం జీవించవచ్చు.
0: ఇఫ్ యు లీడ్ ఎ సీక్రెట్ లైఫ్,
1: అంతా పవిత్రమే అయిపోతుంది.
0: ఎవ్రీథింగ్ వుడ్ బి సీక్రెట్.
1: 16 సంవత్సరం పిల్లవాడిని నా దగ్గర తెచ్చి కూర్చో, నేను చేసిన పని చేయమని చూద్దాం.
0: Let a boy of 16 come here, let him compete with Bhagavan in doing work.
1: Yenu sulabhanga cheyagalu.
0: Bhagavan will do it easily.
1: Endukante anta shakti untundadu.
0: Because Bhagavan is so powerful, so strong.
1: Kani ee divyamaina shakti gaadu, yenu pratyekanga sampadinchukundi kaadu, naa sahaja shakti.
0: It's not the divine power nor acquired, it's a natural power.
1: మరి నేను తినేది ఏమిటి?
0: వాట్ ఇస్ దట్ హీ ఈట్స్?
1: ఇది చాలా పిల్లలకు ఆశ్చర్యం వేస్తుంది.
0: యూ విల్ బి టేకెన్ బై సర్ప్రైజ్.
1: తెల్లవారపు ఇది రాగి సంగతి.
0: హీ విల్ టేక్ ఓన్లీ స్మాల్ మార్చల్ ఆఫ్ రాగి మాల్ట్.
1: రాగి మాల్ట్,
0: రాగి మాల్ట్.
1: మీరు చూస్తామా, కుర్మాలు, బర్మాలు, ఇంకా ఏమేమో ఏమేమో అన్ని కొట్టేస్తుంటారు.
0: వేరే
1: తింటారు, అది ఎట్లా అరుగుతుందో ఏమిటో నాకు అర్థం కాదు.
0: వి ఈట్ నెక్ డీప్. హౌ యూ డైజెస్ట్? భగవాన్
1: తినవలసింది, ఎంతని కాపాడుకోవాల్సింది, కానీ మితిమీరి తినకూడదు.
0: ఎస్, యంగ్స్టర్ షుడ్ నెసెసరీ ఈట్ బట్ నాట్ ఇన్
1: ఎక్సెస్. మీకు ఒక టైమే లేదు.
0: యూ డోంట్ హావ్ ప్రిస్క్రైబ్డ్ టైం.
1: ఇంటర్వెల్ లేదు, ఎప్పుడు చూసినా ఏదో ఒకటి వేసుకుంటూనే ఉంటుంటారు.
0: బట్ వీ కంటిన్యూస్లీ లోడ్ విత్ ఆల్ ద స్టఫ్.
1: ఏదో ప్రొద్దున భోంచేస్తారు, సాయంకాలం భోంచేస్తారు.
0: We can eat in the morning.
1: కానీ మధ్య మధ్య పానీయం సమర్పయామి, ఏమేమో తిండి తిండి పెట్టేస్తుంది.
0: బట్ వీ ఈట్ సో మెనీ వెరైటీస్.
1: కానీ ఏది తినాలి, ఏది తినకూడదు అనేటువంటి విచారణ శక్తితో మీరు తినాలి.
0: వీ షుడ్ ఆల్సో discriminate what is to be eaten, what is not.
1: ఎక్కడ ఏది తిక్తే అది తినకూడదు.
0: We should not eat what all that is available.
1: ఆ యొక్క తినే విషయం లోపల చాలా ఒక పద్ధతి పెట్టుకోవాలి.
0: యు నో, ఈటింగ్ హ్యాబిట్స్ వీ షుడ్ హావ్ డిఫరెంట్ ప్రొసీజర్.
1: ఒక దినము తిండిని గురించి మీకు చెప్తాను.
0: భగవాన్ విల్ టెల్ us అబౌట్ ఫుడ్ ఆన్ వన్ డే.
1: కనుకనే ఆ ఫుడ్ అనేటువంటిది మన హెడ్.
0: ది ఫుడ్ ఈజ్ అవర్ హెడ్.
1: ఎలాంటి ఫుడ్ అలాంటి హెడ్.
0: యాజ్ ఇస్ ది ఫుడ్ సో ఇస్ ది
1: హెడ్. ఎలాంటి హెడ్ అలాంటి గాడ్.
0: యాజ్ ఇస్ ది హెడ్ సో ఇస్ గాడ్.
1: కనుకనే మీరు కాలాన్ని వ్యర్థం చేయకుండా,
0: డోంట్ వేస్ట్ టైం,
1: మనం చదివేటువంటి దాంట్లో కూడా సక్రమమైనటువంటి ఒక దీనిని మనం చదువుకుంటూ,
0: వీ షుడ్ రీడ్ ఇన్ అప్రోప్రియేట్.
1: ఇంకా కొంతమంది పిల్లలంతా కూడా టెక్స్ట్ బుక్ ముందు పెట్టుకుంటారు.
0: సమ్ స్టూడెంట్స్ కీప్ టెక్స్ట్ బుక్ ఇన్ ఫ్రంట్,
1: దాని మధ్య లోపల బ్యాడ్ నావల్స్ అంత చిన్న బుక్ పెట్టుకుంటారు.
0: దేర్ అట్ ద సెంటర్ దే కీప్ బ్యాడ్ నావెల్స్.
1: బయట చూసేకి ఇది టెక్స్ట్ బుక్,
0: అవుట్ సైడ్ టెక్స్ట్ బుక్,
1: కానీ లోపల మాత్రం ఉంటుంది అది పిల్లలు వింత. దాన్ని ఎవరైనా వచ్చి చూసే మూసేస్తారు.
0: ఇన్సైడ్ బ్యాడ్ నావెల్స్ ఇఫ్ దే ఫైండ్ ఎనీబడి అరౌండ్ దేర్ క్లోజ్
1: చూడకూడదు మనం.
0: వి షుడ్ నాట్ సీ ఇట్ సచ్ థింగ్.
1: ఎందుకంటే పుస్తకం ఎట్లాంటిదో మస్తకం అట్లాంటిదిగా అయిపోతుంది.
0: యాజ్ ఇస్ ది బుక్ సో ఇస్ ద హెడ్.
1: ఎందుకంటే ఈనాటు కాలంలో అనేక కొన్ని విచిత్రమైనటువంటి బుక్స్ అంతా వస్తున్నాయి.
0: దేర్ ఆర్ సో మెనీ బుక్స్ టుడే.
1: డబ్బు కోసం ఆడేటువంటి ఆటలు ఇవన్నీ.
0: ఇట్స్ ఓన్లీ టు ఎర్న్ మనీ దే డూ లైక్ దాట్.
1: మనం కొంటున్నాం కాబట్టి వాళ్ళు రాస్తున్నారు.
0: యాజ్ వీ బై దే రైట్.
1: మనం అలాంటి బుక్లే కానీ కొనకపోతే రాసేటువంటి వారు కూడా తగ్గిపోతారు.
0: ఇఫ్ యూ డోంట్ బై సచ్ నాస్టీ బుక్స్ నోబడి విల్ రైట్ ఇట్.
1: కనుక చెడ్డ బుక్కులు చదవకండి.
0: సో నెవర్ రీడ్ బ్యాడ్ బుక్స్.
1: చెడ్డ స్నేహం చేయకండి.
0: నెవర్ బీన్ బ్యాడ్ కంపెనీ.
1: చెడ్డ వేషాలు వేయకండి.
0: డోంట్ హ్యావ్ ఎనీ రాంగ్.
1: కొంత కొంతమంది ఉంటుంటారు.
0: దేర్ ఆర్ సమ్.
1: మెడ్రాస్ లో నేను చూచాను.
0: భగవాన్ సో దేర్ ఇన్ మెడ్రాస్.
1: ఆ చొక్కాలు వేసుకుంటారు బ్లాక్ అండ్ రెడ్. బ్లాక్ అండ్ రెడ్ అని ఏమేమో.
0: దే వేర్ ద షర్ట్స్.
1: ఒక కార్పెట్ మాదిరి ఉంటుంటారు.
0: దే వేర్ ద షర్ట్స్ రెడ్ అండ్ బ్లాక్ స్ట్రైప్స్.
1: ఆ డ్రెస్ చూస్తే పశువులు కూడా పరిగెత్తిపోతాయి. అంత భయం వేస్తుంటుంటారు.
0: వాచింగ్ ది డ్రెస్ ఆఫ్ దీస్ ఫెలోస్ ఈవెన్ అనిమల్స్ విల్ రన్ అవే. కౌస్ విల్ రన్ అవే. దే ఆర్ బి ఫియర్ స్ట్రికెన్.
1: ప్యూర్ వైట్. ఎంత ఆనందంగా ఉంటుంది.
0: ప్యూర్ వైట్. హౌ నైస్.
1: ఎంత అందంగా ఉంటుంటారు.
0: హౌ బ్యూటిఫుల్ ఇట్ ఇస్.
1: ఏదో మేము ట్రావెలింగ్ కోసమని ఈ చొక్కాలంతా కుట్టించుకున్నాం స్వామి అంటారు చాలా మంది మన పిల్లలు కూడా.
0: Some say that we got colored dress made for travel.
1: ee bus lo no train lo no povalante black pant to black shirt
0: to travel in a train or to go by bus we wear colored dress black pants and black shirt.
1: appudu vaadu chuchinappudu vidam sevarimalle potunnara emti anukuntundi.
0: But when we watch these fellows with black dress we think that they are pilgrims going to Sabarimala.
1: మంచి నీటిగా ఉంటుండాలి.
0: యు షుడ్ బి ఆల్వేస్ నీట్.
1: దేహము శుభ్రంగా ఉండాలి.
0: ద బాడీ షుడ్ బి
1: డ్రెస్ శుభ్రంగా ఉంటుండాలి. మనసు శుభ్రంగా ఉంటుండాలి.
0: మైండ్ షుడ్ బి ప్యూర్.
1: కనుకనే ఆ విధమైనటువంటి యొక్క ప్యూరిటీని మీరు డెవలప్ చేసుకోండి.
0: యు డెవలప్ సచ్ ప్యూరిటీ.

0: Let our lives become a light that inspires us within, without, and the entire world. Thank you so much. Sai Ram.
1: Embodiments of love.
2: శాంతి నీ లోపల ఉన్నది కానీ బయట లేదు.
1: పీస్ ఇస్ విదిన్ నాట్ అవుట్ సైడ్.
2: అవుట్ సైడ్ నో పీస్ ఓన్లీ పీసెస్.
3: సాయిరామ్, యు జస్ట్ హర్డ్ ఎన్ ఎపిసోడ్ ఆఫ్ అవర్ రేడియో ప్రోగ్రామ్ అవుట్ సైడ్ ఇన్ సైడ్ డీప్ ఇన్ సైడ్. This was a segment of Radio Sai's Thursday Live, hosted by Brother Bishop Rushdie, and today's episode was first broadcast in July 2026. Dear listener, we hope you like this program, and please send us your feedback by either email or WhatsApp. Our email ID is listener@sssmediacenter.org, and our WhatsApp number is 9393258258. Thank you and loving Sai Ram from Prashanti Nilay.
4: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.

ਦਾਸ ਪ੍ਰਭੂ ਇਹ ਗਿਰੀਧਾਰੀ।

ஸ்ரீ ராம ராம ராம் ராம ராம ராம்.

సద్గుణములు సద్బుద్ధి సత్యనిరతి భక్తి క్రమశిక్ష కర్తవ్య పాలనములు సద్గుణములు సద్బుద్ధి సత్యనిరతి భక్తి క్రమశిక్ష కర్తవ్య

It is that which can be called education, which teaches good virtues, pure intelligence, adherence to truth, devotion, discipline and duty. That which teaches all these things alone is education. Students will have to learn such kind of education. Arthabalamu, dhanabalamu, angabalamu, arthabalamu, dhanabalamu, angabalamu, భక్తి ముక్తులనే సేవకు పనికి రావు. ది పవర్ ఆఫ్ వెల్త్, ది పవర్ ఆఫ్ ప్రాపర్టీస్ అండ్ ఫిజికల్ ప్రావెస్ అండ్ స్ట్రెంగ్త్ వుడ్ నాట్ బి ఏబుల్ టు హెల్ప్ యూ టు అక్వైర్ డివోషన్ విచ్ కెన్ కన్ఫర్ ఆన్ యూ లిబరేషన్.

0: దైవదలమొక్కటే నరుని దరికి చేచ్చు.
1: ఈవెన్ ది పవర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కెనాట్ కన్ఫర్ ది డివోషన్ అండ్ కన్ఫర్ ఆల్సో లిబరేషన్ ఆన్ హ్యూమన్ బీయింగ్స్. ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ ఓన్లీ ది స్ట్రెంగ్త్ అండ్ ది పవర్ ఆఫ్ గ్రేస్ ఆఫ్ ద లార్డ్ విచ్ కెన్ కన్ఫర్ సచ్ ఛాన్సెస్ అండ్ టేక్ యూ నియరర్ ద గోల్.
2: విద్యార్థులారా, విద్యాబోధకులారా, విద్యాభిమానులారా,
1: స్టూడెంట్స్, టీచర్స్ అండ్ పేట్రన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్,
2: ఈ ప్రపంచంలో అద్భుతమైనటువంటి యంత్రము మానవ శరీరము.
1: హ్యూమన్ బాడీ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ ఎ ఫెంటాస్టిక్ మెషిన్ ఆన్ ఎర్త్.
2: విభిన్న ప్రకృతులతో, అంగములతో, భాగములతో కూడినది ఈ శరీరము.
1: దిస్ హ్యూమన్ బాడీ కన్సిస్ట్ ఆఫ్ డిఫరెంట్ లింబ్స్ అండ్ ఇట్ హ్యాస్ డిఫరెంట్ నేచర్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లింబ్స్ విచ్ ఇట్ ఈస్ మేడ్ అప్.
2: ఒకదానితో ఒకటి సహకరించి పనిచేయుచుండును.
1: ఆల్ ది లింబ్స్ విచ్ కాన్స్టిట్యూట్ దిస్ హ్యూమన్ బాడీ మ్యూచువలీ కోఆపరేట్ విత్ ఈచ్ అదర్ ఇన్ డిశ్చార్జింగ్ డ్యూటీస్ ఆఫ్ ద బాడీ.
2: ఏ అంగము కాని ఏ భాగము కాని సహకారమునకు లోబడక విరుద్ధమైనటువంటి మార్గమును ప్రవర్తించిన మానవుని యొక్క ఆరోగ్యమే క్షీణించిపోదు.
1: వాట్ ఎవర్ లింబ్ బీట్, వాట్ ఎవర్ పార్ట్ ఆఫ్ ది బాడీ బీట్, ఇఫ్ ఇట్ డస్ నాట్ కోఆపరేట్ విత్ అదర్ లింబ్స్ అండ్ అదర్ పార్ట్స్ ఇట్ వుడ్ లీడ్ టు బ్యాడ్ హెల్త్ అండ్ ఇట్ విల్ లీడ్ టు సఫరింగ్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్స్.
2: అటులని సమాజమునందు కాని ఒక జాతి ఎందు కాని ఒక దేశమునందు కాని విభిన్న వ్యక్తులు ఉండటం చేత అందరి యొక్క ఐకమత్యముచే సహకారముచే అనుభవాన్ని ఆనందంగా లోకాన్ని అందించినప్పుడు శాంతి భద్రతలు జగత్తునందు అభివృద్ధి నందుతాయి.
1: ఇన్ ద సేమ్ వే బీట్ ఇన్ ఎనీ పర్టికులర్ సొసైటీ ఎనీ కంట్రీ ఆర్ ఎనీ పార్ట్ ఆఫ్ ద వరల్డ్ వెన్ ఆల్ ది లివింగ్ బీయింగ్స్ అండ్ హ్యూమన్ బీయింగ్స్ హూ కాన్స్టిట్యూట్ దట్ పర్టికులర్ కంట్రీ వర్క్ టుగెదర్ యునైటెడ్లీ ఫర్ ద సేమ్ పర్పస్ దే వుడ్ బి ఏబుల్ టు బ్రింగ్ అబౌట్ పీస్ అండ్ ప్రాస్పెరిటీ ఫర్ ద కంట్రీ అండ్ ఫర్ ద వరల్డ్ యాజ్ అ హోల్.
2: మానవుని యందు ఐకమత్యము క్షీణించి విరుద్ధమైన భావములతో సహకారమును విస్మరించి ప్రవర్తించినప్పుడు, తన కర్తవ్యం నిర్వర్తించలేకపోయినప్పుడు జగత్తు అనేక కష్టములకు నష్టములకు గురి కావలసి వస్తుంది.
1: వెన్ ది హ్యూమన్ బీయింగ్స్ డు నాట్ వర్క్ విత్ ఎ పర్పస్ అండ్ విత్ ఎ సెన్స్ ఆఫ్ యూనిటీ వెన్ దే గో ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్ ఇట్ లీడ్స్ టు ఆల్ సార్ట్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ ద సొసైటీ అండ్ లీడ్స్ టు వేరియస్ టైప్స్ ఆఫ్ క్రైసిస్ ఇన్ ద సొసైటీ అండ్ ద వరల్డ్.
2: ఆలోచించగల ప్రతి మానవుని అయోమయ స్థితిలో ముంచెత్తిన సమస్యలు ఈనాడు విద్యారంగంలో విరివిగానున్న వల్ల విషయము విద్యులకు విదితమే.
1: ఎవ్రీ ఇంటెలిజెంట్ పర్సన్ నోస్ హౌ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ దెర్ ఆర్ ఇన్యూమరబుల్ ప్రాబ్లమ్స్ విచ్ లుక్ అండ్ లూమ్ సో లార్జ్ దట్ ద లుక్ దట్ ఇట్ వుడ్ బి ఇంపాసిబుల్ టు కంట్రోల్ దెమ్ ఆర్ సర్మౌంట్ దెమ్.
2: నిత్య జీవితంలో మానవులకు అనువదించేటువంటి ప్రతి రంగమును పుష్టివంతంగాను ఉపయోగవంతంగాను తీర్చిదిద్దవలసినటువంటి యొక్క బాధ్యత విద్యార్థులు ఎందున్నది.
1: ఇట్ ఈస్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ అండ్ ద టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ దట్ దే గెట్. ఇట్ ఈస్ దేర్ రెస్పాన్సిబిలిటీ టు సీ దట్ పీపుల్ వుడ్ బి ఏబుల్ టు జస్ట్ లివ్ ఎ హ్యాపీ లైఫ్ అండ్ ఎ పీస్ఫుల్ లైఫ్ సాల్వింగ్ ఆల్ ద ప్రాబ్లమ్స్ విచ్ ది సొసైటీ ఫేసెస్.
2: కానీ ఇట్టి బాధ్యతను దేశ పౌరులకు అందించి వారి ద్వారా మానవతా విలువను ప్రకటింపజేయడానికి తగినటువంటి కృషి ఈనాడు సన్నగిల్లిపోయినది.
1: టుడే సచ్ ఎఫర్ట్స్ have dwindled, which can bring about that kind of unity and that kind of purpose and motivate students to work for the prosperity and peace of the society.
2: Saraswati Parnasali Yandu Lakshmi Devi Praveshinchatam Chetane ee vidya samasthala yokka paristhitulu ee vidhamaina vikruti margamunu anusaristhu vastunnavi.
1: The educational institutions which ought to be the temples of learning have become the places of business, and therefore all these problems have arisen.
2: Pavitramena nirmalamena nischalamena nisvarthamainatunti yokka balabalikala hrudayamu ee naadu malinyamuto kumili krushinchi kulipovuchunnavi.
1: The student's heart, which is full of purity, sacredness and divinity, today is full of all sorts of impure thoughts and unsacred ideas.
2: Pavitramainatunti bhavamanu upayogakaramainatunti yokka talampulu ee vidyarthi yokka hrudayamunandu ye matram kuda nenu praveshinchutaledu.
1: Today such sacred thoughts, thoughts which are highly useful, are never seeming to enter into the hearts of students these days.
2: Deeniki moola karanamu bodhana vijayam nandu sariyainatunti yokka margamunu manamu vetakalekapovatame.
1: The most important cause or the reason for such a state of affairs is the not finding a suitable method of teaching.
2: Kevalam ee naadu vidya vidhanamu chaitanyamu kaani naipunyamu kaani leka yantrikanga bodhana jarugutu unnavi.
1: The system of education today is devoid of either that particular energy and that particular approach, consciousness and that particular approach, which can bring about the necessary change.
2: Vidyavadi shichitanu kudanu adhyapakulu kaani vidyarthulu kaani gurtinchalekapothunnaru.
1: Be it the teachers or the students, they have not been able to understand the uniqueness of education.
2: కేవలం విద్య ఉద్యోగ నిమిత్తమైనటువంటి యొక్క భావము వీరి మనసులందు ఆవరించి అనేక విధములైనటువంటి యొక్క తడమార్గమును పట్టించి మానవత్వాన్ని నిర్మూలముగా వెంచుతున్నది.
1: ది థాట్ దట్ ఎడ్యుకేషన్ ఇస్ బేసికలీ మెంట్ ఫర్ ఈకింగ్ ఎ లైవ్లీహుడ్ అండ్ గెటింగ్ ఎ జాబ్ హ్యాస్ ఎంటర్డ్ ఇన్ టు ద మైండ్స్ ఆఫ్ ద టీచర్స్ అండ్ ద స్టూడెంట్స్ అండ్ దట్ ఈస్ మిస్లీడింగ్ ది ఎంటైర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ and bringing to a state of ruin.
2: Manava abhyudayamunaku margadarshakamainatunti ee vidya vidhanamu ee naadu kevalamu oka jeevita poshana nimittamai swartha nimittamai saprayojana nimittamai deenini vinayoginchukovataku tagina krushi chalapatam chetane ee vidhamainatunti ashanti guri avutunnaru.
1: The state of lack of peace and restlessness and strife is obtained today because education, which is meant basically for human welfare, is used for eking out a livelihood, getting a job and selfish purposes.
2: Kanuka ee naadu manaku avasaramainatundi uttamainatundi adhyapakulu.
1: Today what is most important is a good and an ideal teacher.
2: Uttama adhyapakulu abhivruddhi parichinappude desamu vidyarthulu yokka bhavishyattu ఎంత ఉన్నతమైనటువంటి స్థితినైనా అందుకోగలదు.
1: వెన్ యూ కెన్ డెవలప్ గుడ్ అండ్ ఐడియల్ టీచర్స్ ది కంట్రీ, ది స్టూడెంట్స్ అండ్ ఎవ్రీ ఫీల్డ్ విల్ సీ ప్రాస్పరిటీ అండ్ జాయ్.
2: ప్రపంచమంతా కూడా విద్యార్థుల యొక్క అదృష్టం పైననే ఆధారపడి ఉంటున్నది.
1: ది ఎంటైర్ వరల్డ్ ఇన్ అవే డిపెండ్స్ అపాన్ ది స్టూడెంట్స్ అండ్ దర్ బిహేవియర్ అండ్ దర్ ఫార్
2: విద్యార్థులే ఈనాటి దేశమునకు సిరి సంపదలు.
1: For the world of today, it is the students who really constitute its wealth and prosperity.
2: Ani rangamuli yandu kodano vidya rangamu chala pradhanamainatundi.
1: Of all the fields of work and human activity, education field is the most important one.
2: Naitika, bhautika, dharmika, adhyatmika, laukika, vaijnanika margamulandu kodano ee vidyarthulu yokka tattvamunu sariyainatundi margamuna నడిపించుటకు తగినటువంటి యొక్క అధ్యాపకులు ఈనాడు అత్యవసరము.
1: టుడే దేర్ ఈస్ అ గ్రేట్ నీడ్ టు హ్యావ్ టీచర్స్ హూ కెన్ గివ్ ఎ గుడ్ లీడ్ అండ్ డైరెక్షన్ టు ద స్టూడెంట్స్ ఇన్ ఆల్ ఫీల్డ్స్ ఆఫ్ హ్యూమన్ ఎండివర్ సచ్ యాజ్ whether it is in the worldly field or in the spiritual, in the moral, in the dharmic and righteous field.
2: Aparigrahamu, selflessness, brahmacharyamu,
1: it is celibacy, adhyatmikamu, spirituality,
2: ahimsa,
1: non-violence,
2: satyamu,
1: truth.
2: ఈ ఐదు గుణములు విద్యార్థుని యందు విరివిగా అభివృద్ధి గావించవలెను.
1: స్టూడెంట్స్ విల్ హావ్ టు డెవలప్ దీస్ ఫైవ్ క్వాలిటీస్ ఇన్ అబండెన్స్.
2: మానవుని యందు ఈ ఐదే పంచప్రాణ సమానంగా వారిని పోషిస్తూ ఉంటాయి.
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ప్రొటెక్టెడ్ బై దీస్ ఫైవ్ క్వాలిటీస్ యాజ్ ఇఫ్ దే ఆర్ ది వెరీ లైవ్ బ్రెత్.
2: విద్యార్థులు గాని అధ్యాపకులు గాని అపరిగ్రహం అనేటువంటి దాన్ని ప్రప్రథమలో మనం అనుసరించాలి.
1: వెదర్ ఇట్ ఈస్ ఎ టీచర్ ఆర్ ఎ స్టూడెంట్, హీ హాస్ టు అబ్జర్వ్ అపరిగ్రహ, నాన్ యాక్సెప్టింగ్ ఆఫ్ ఎనీ టైప్ ఆఫ్ గిఫ్ట్.
2: ఒకరికొకరు ఇచ్చుకుని పుచ్చుకోవలసినటువంటిది ప్రేమ తత్వమే.
1: ఇట్ ఈస్ ఓన్లీ లవ్ విచ్ విల్ హావ్ టు బి గివెన్ అండ్ రిసీవ్ బిట్వీన్ ది టీచర్ అండ్ ద స్టూడెంట్.
2: అఖండమైన ప్రేమ, సేవాశక్తి విద్యార్థులయందు అధ్యాపకులందు విరివిగా పెరిగినప్పుడే దేశము అన్ని విధములైనటువంటి సుభిక్షాన్ని అందుకుంటుంది.
1: ఓన్లీ వెన్ బౌండ్లెస్ లవ్ అండ్ ట్రూ సెన్స్ ఆఫ్ సర్వీస్ డెవలప్ ఇన్ అబండెన్స్ ఇన్ ది స్టూడెంట్స్ అండ్ ద టీచర్స్ విల్ ద కంట్రీ మేక్ ప్రోగ్రెస్ అండ్ అచీవ్ ప్రాస్పెరిటీ.
2: విద్యను బోధించటము జీవనాభివృద్ధి నిమిత్తమే కాకుండా జీవితం యొక్క పవిత్రతను గుర్తించే నిమిత్తమైనటువంటి సత్యాన్ని అధ్యాపకులు గుర్తించాలి.
1: ద టీచర్స్ విల్ హావ్ టు రికగ్నైజ్ దట్ ఎడ్యుకేషన్ ఈజ్ మెంట్ ఫర్ షోయింగ్ ద పాత్ టు ది అల్టిమేట్ డెలివరెన్స్ అండ్ లిబరేషన్ అండ్ నాట్ ఓన్లీ ఫర్ ఈకింగ్ అవుట్ ఏ లైవ్లీహుడ్.
2: కానీ ఈనాటి అధ్యాపకులు కానీ విద్యార్థులు కానీ జీవనోపాధి నిమిత్తమై జీవన పరమావధి నిమిత్తమైనటువంటి భావాన్ని విస్మరించి జీవనోపాధి నిమిత్తమైనటువంటి యొక్క లక్ష్యాన్ని ఉంచుకోవటం చేతనే విద్యార్థులు కానీ అధ్యాపకులు కానీ సక్రమమైన మార్గాన్ని అనుసరించలేకపోతున్నారు.
1: టుడేస్ టీచర్స్ యాజ్ వెల్ యాజ్ స్టూడెంట్స్ కీప్ ఇన్ దేర్ వ్యూ యాజ్ ది గోల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఓన్లీ ది ఈకింగ్ అవుట్ ఏ లైవ్లీహుడ్ ఫర్ లివింగ్ ఎ లైఫ్ హియర్. దే ఆర్ ఫర్గెటింగ్ ద గోల్ ఆఫ్ లైఫ్ విచ్ ఇస్ ది ఆబ్జెక్ట్ అండ్ ది పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్.
2: మానవుని యందు గుప్తముగా ఉండేటువంటి దైవశక్తిని వ్యక్తీకరింపజేసేటువంటి యొక్క శక్తి ఒక్క విద్య మాత్రమే.
1: ఇట్ ఈజ్ ఓన్లీ ఎడ్యుకేషన్ విచ్ కెన్ ఎనేబుల్ ఎ మ్యాన్ టు మేనిఫెస్ట్ ద లేటెంట్ డివినిటీ విచ్ ఈస్ హిడెన్ ఇన్ హిమ్.
2: కానీ ఈనాటి విద్యా సంస్థలని కూడా కేవలం విద్యార్థులను పట్టభద్రులుగా ఆవించేటువంటి యొక్క కర్మాధారంగా తయారవుతున్నవి.
1: టుడేస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ బికమింగ్ ఫ్యాక్టరీస్ విచ్ కెన్ మ్యానుఫ్యాక్చర్ గ్రాడ్యుయేట్స్.
2: విద్యార్థులకు అధ్యాపకులకు ఉండినటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని ఇరువురు కూడా గుర్తించుకోలేకపోతున్నారు.
1: బోత్ ద టీచర్ అండ్ ద స్టూడెంట్స్ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఆర్ అప్రీషియేట్ ద టైప్ ఆఫ్ రిలేషన్షిప్ దట్ దే షుడ్ హ్యావ్ బిట్వీన్ దెమ్సెల్వ్స్.
2: గురువులపైన ఉండవలసినటువంటి వినయ భయ విశ్వాసములు విద్యార్థులు యందు ఏమాత్రమూ కానరావటం లేదు.
1: ద టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ రెస్పెక్ట్ అండ్ రిగార్డ్ విచ్ ది స్టూడెంట్ షుడ్ హ్యావ్ టువర్డ్ ద టీచర్ ఆర్ నాట్ అట్ ఆల్ విజిబుల్, నాట్ అట్ ఆల్ సీన్.
2: కానీ విద్యార్థులపైన ఉండవలసినటువంటి వాత్సల్య భావములు ప్రేమ తత్వములు అధ్యాపకులు యందు కానరాకున్నవి.
1: సిమిలర్లీ ఇన్ ద టీచర్స్ ద టైప్ ఆఫ్ అఫెక్షన్ అండ్ లవ్ ది టీచర్ షుడ్ హ్యావ్ టువర్డ్ ద స్టూడెంట్ ఈజ్ ఆల్సో నాట్ సీన్.
2: ఈ అధ్యాపకుల యొక్క ప్రబోధన కూడా కేవలం యాంత్రికంగా జరిగిపోవటం చేతనే విద్యార్థుల యొక్క మనస్థితి అస్తవ్యస్తంగా మారిపోతుండాలి.
1: ది ఎంటైర్ టీచింగ్ హాస్ బికమ్ సో మెకానికల్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ది టీచర్ ది స్టూడెంట్ హాస్ నాట్ బీన్ ఏబుల్ టు డెవలప్ ఏ రియల్ ఫీలింగ్ ఆఫ్ లవ్ ఫర్ ద టీచర్.
2: విద్యార్థి యొక్క భవిష్యత్తునకు తగినటువంటి యొక్క ఆదర్శప్రాయంగా ఈ అధ్యాపకులు తగినటువంటి కృషి జరపటం లేదు.
1: ద టీచర్స్ ఆర్ నాట్ మేకింగ్ ఎఫర్ట్స్ to see that the students will have a nice future, a happy future.
2: అధ్యాపకులపై కూడాను విద్యార్థులకు తగినటువంటి విశ్వాసాన్ని అభివృద్ధి పరచుకోవటం లేదు.
1: The students also have not been making any efforts to develop the type of faith and confidence that they should have towards the teacher.
2: ఇది ఒక పాత్ర.
1: This is a tumbler.
2: ఇది ఒక పాత్ర.
1: దిస్ ఇస్ అనదర్ తమ్ల.
2: ఈ పాత్ర ఎందు ఉండినటువంటి యొక్క పదార్థమును ఈ పాత్రలో మనం వేయాలనుకున్నప్పుడు రెండు పాత్రములు కూడాను సరైనటువంటి స్థితిలో ఉండినప్పుడే ఇందులోని పదార్థము ఇందులో చేరడానికి వీలవుతుంది.
1: వెన్ యూ వాంట్ టు పుట్ ది కంటెంట్స్ ఆఫ్ వన్ వెసల్ ఇన్ టు అనదర్ వెసల్ ఓన్లీ వెన్ దే ఆర్ ఇన్ ది ప్రాపర్ పొజిషన్ యూ బి ఏబుల్ టు పుట్ ది ఎంటైర్ కంటెంట్ వితౌట్ స్పిన్నింగ్ ఇట్ అవుట్ సైడ్.
2: ఈ పై పాత్ర ఏమాత్రమైనా కూడా చెదిరినప్పుడు ఇందులోని పదార్థము ఈ కింద పాత్రలో చేరడానికి వీలుకుండదు.
1: ఇఫ్ ది వెసల్ విచ్ ఈస్ అట్ ఎ హైయర్ లెవెల్ ఫ్రమ్ విచ్ ది కంటెంట్ ఈస్ పోర్డ్ ఇన్ టు ది అదర్, ఇఫ్ ఇట్ ఈస్ అ లిటిల్ షేకింగ్ ఆర్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ప్రాపర్లీ హెల్డ్, ఇఫ్ ది కంటెంట్ కెనాట్ రీచ్
2: పై పాత్ర స్థిరంగా ఉండినప్పటికీ కింద పాత్ర ఏమైనా కదిలిక జరిగినా ఈ పై పాత్రలో ఉన్న పదార్థములు కింద పాత్రలో చేరడానికి వీలుండదు.
1: The vessel which is at the lower level also, if it shakes, it would not be able to receive the contents properly.
2: Kanuka unnata sthayi endunnatundi yokka paathrine adhyapakudu.
1: The vessel, the teacher may be compared to a vessel who is at a higher level, higher position.
2: Tanaku kinda sthayi endu undinatundi yokka paathrine vidyarthi.
1: Student may be compared to the other vessel which is at the lower level.
2: ఇందులో ఇరువురు మనస్సులు కూడాను ఇరువురు భావములు కూడాను సరైనటువంటి స్థితి అని ఉండినప్పుడే ఆ అధ్యాపకుడు అందించేటువంటి యొక్క విద్యను విద్యార్థి అందుకోగలడు.
1: Student would be able to receive the education properly only when both the teacher and the student are tuned properly. They have the correct attitudes and correct approach.
2: ఈనాటి విద్యాధికారం యొక్క బాధ్యత ఇరువురు పైన ఉండటం చేతనే ఈ విధమైనటువంటి పరిస్థితిని మనం అనుభవిస్తున్నాము.
1: The responsibility of education rests both on the teacher and the student. When it goes wrong, as it has gone wrong now, the type of సిచ్యువేషన్
2: ఎవరి దోషం కాదని చెప్పడానికి వీలు కాదు.
1: ఇట్ మే బి డిఫికల్ట్ టు సే హూస్ ఇస్ ద ఫాల్ట్.
2: ఈ రెండు చేతులు చేరినప్పుడే శబ్దం ఏర్పడుతుండాలి.
1: ఓన్లీ వెన్ బోత్ ద పామ్స్ కమ్ టుగెదర్ ది సౌండ్ ఎమినేట్స్.
2: కనుక విద్యార్థి విద్యార్థి స్థితి అని ఉండవలసినటువంటి స్థితిలో లేడు.
1: స్టూడెంట్ ఈజ్ నాట్ ఇన్ ద ప్రాపర్ పొజిషన్ విచ్ హీ ఆర్
2: అధ్యాపకుడు కూడా తన యొక్క స్థాయిలో ఉండవలసినటువంటి స్థాయిలో లేడు.
1: టీచర్ ఆల్సో ఈజ్ నాట్ ఆక్యుపైయింగ్ ద ప్లేస్ అండ్ ద పొజిషన్ విచ్ హీ ఆర్ టు.
2: ఈ రెండింటి
1: రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ రెస్ట్ బోత్ ఆన్ ద టీచర్ అండ్ ద స్టూడెంట్. వెన్ ఇట్ గోస్ రాంగ్ అండ్ ఇట్ హస్ గాన్ రాంగ్ నౌ ద టైప్ ఆఫ్ సిచ్యుయేషన్
2: ఎవరి దోషం

0: creature also is not occupying the place and the position which he ought to.
1: ఈ రెండింటికి కూడాను పవిత్రమైనటువంటి మార్పును కలగాలి.
0: There is a need for bringing about sacred transformation in both the positions.
1: మానవ అభ్యుదయమే కాకుండా శ్రేయస్సు ప్రేయస్సు యొక్క తత్వాన్ని కూడా మనం ఇందులో గుర్తించాలి.
0: Not merely the human welfare, but also the thing which is desirable, the thing which is acceptable.
1: కోవాహులు యోహి హితోపదేశ అనగా విద్యార్థి యొక్క హితమును కోరి అధ్యాపకుడు బోధించాలి.
0: The teacher has to teach, keeping in view what is good for the student.
1: శిష్యస్తికోయో గురు భక్తి ఏవా, గురు భక్తి తప్ప ఈ శిష్యునికి అన్య విషయం ఎందు ఏమాత్రం కూడా మనస్సును ప్రవేశపెట్టకుండా ఒక స్థితమైనటువంటి స్థితిలో ఉండాలి.
0: స్టూడెంట్ షుడ్ హ్యావ్ స్టడీ డివోషన్ అండ్ రెస్పెక్ట్ ఫర్ ద టీచర్.
1: అప్పుడే ఉత్తమ విద్యను తాను అందుకునగలిగి దేశమునకు ఆదర్శప్రాయుడైనటువంటి విద్యార్థిగా రూపొంది తగినటువంటి యొక్క ఉన్నత స్థాయిని దేశానికి అందించగలడు.
0: దెన్ ఓన్లీ హీ విల్ బి ఏబుల్ టు అక్వైర్ గుడ్ ఎడ్యుకేషన్, become an ideal and moral for the country and help the country in its progress, prosperity and peace.
1: ముఖ్యముగా ఈనాడు మనం గుర్తించవలసినటువంటిది మానవతా గుణమును మానవుని యందు లేకపోతున్నవి.
0: మోస్ట్ ఇంపార్టెంట్లీ యూ హ్యావ్ టు రికగ్నైజ్ వన్ థింగ్, అండ్ దట్ ఈస్ ద హ్యూమన్ వాల్యూస్ ఆర్ నాట్ ఫౌండ్ ఇన్ హ్యూమన్ బీయింగ్.
1: మానవ ఆకారం ఉండిన మనుషుడగునా,
0: if a person has got merely a human form, can you call him a human being?
1: Sadbuddhule manujuni satyarupu,
0: the true form of a human being is good qualities and virtues.
1: Sadgunamulane kunti danni manavuni yokka viruga manam visvasinchali.
0: We have to recognize only good qualities as the real human being.
1: సత్య ధర్మ శాంతి ప్రేమ అహింస లేనటువంటి యొక్క తత్వాన్ని వీరు ఈనాడు మర్చిపోతున్నారు.
0: టుడే యు ఆర్ ఫర్గెటింగ్ ద వాల్యూస్ లైక్ ట్రూత్, రైట్ కాండక్ట్, పీస్, లవ్ అండ్ నాన్ వైలెన్స్.
1: ఈ యొక్క పవిత్రమైనటువంటి మానవతా గుణములను ఈనాడు విస్మరించిపోతున్నారు.
0: యు ఆర్ గివింగ్ అప్ దీస్ సేక్రెడ్ క్వాలిటీస్ విచ్ ఆర్ హ్యూమన్ క్వాలిటీస్.
1: తాత్కాలిక సుఖమును సంతోషమును భోగభాగ్యములను అందించేటువంటి యొక్క లౌకిక విషయములపైన వీరు విశ్వాసం అభివృద్ధి పరుచుకుంటున్నారు.
0: యు ఆర్ డెవలపింగ్ ఎ లాట్ ఆఫ్ ఫెయిత్ ఇన్ థింగ్స్ విచ్ గివ్ యూ ట్రాన్సిటరీ జాయ్ అండ్ టెంపరల్ జాయ్.
1: కనుక ఈ అనిత్యమైనటువంటి యొక్క విషయాలను చక్కగా గుర్తించి నిత్య సత్యమైనటువంటి యొక్క తత్వాన్ని వారు విశ్వసించినప్పుడే ఈ మానవత్వం అనేటువంటి దాన్ని మీరు ప్రకటించడానికి కానీ వికసింపజేసుకోవటానికి కానీ ఒక అర్హులవుతారు.
0: యూ విల్ బి గెటింగ్ ది అథారిటీ టు డెవలప్ హ్యూమన్ క్వాలిటీస్ ఇన్ యూ ఓన్లీ వెన్ యూ రికగ్నైజ్ ది బ్యాడ్ క్వాలిటీస్ విచ్ ఆర్ నాట్ టు బి డెవలప్డ్ అండ్ ఆల్సో రికగ్నైజ్ ద రియల్ గుడ్ హ్యూమన్ క్వాలిటీస్ అండ్ హ్యూమన్ వాల్యూస్.
1: జనని విద్యను కలిగి ఏమి ఫలము?
0: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ హ్యావింగ్ so many types of skills and education?
1: తన మొసట వ్రాత తప్పించ ఎవరి వశము?
0: హూ కెన్ చేంజ్ వాట్ ఈస్ రిటన్?
1: చెడ్డ బుద్ధులు తమ తాను చేరినేని.
0: ఇఫ్ బ్యాడ్ ఐడియాస్ అండ్ థాట్స్ వాట్ ఎంటర్ ఇన్ యువర్ మైండ్,
1: ఎండబారును బుద్ధులు బెండుబారు.
0: యువర్ ఎంటైర్ థింకింగ్ గోస్ బ్లైండ్ అండ్ ఇట్ గోస్ క్రికెట్.
1: కనుక దుర్బుద్ధులను ఇందులో ప్రవేశపెట్టుకోవటం చేతనే ఎంత విద్యను తాను అభ్యసించినప్పటికీ తాను సక్రమమైనటువంటి తాను అనుభవించదగినటువంటి ఆనందాన్ని సుఖాన్ని అందుకోలేకపోతున్నాడు.
0: మ్యాన్ హస్ నాట్ బీన్ ఏబుల్ టు ఎంజాయ్ ద టైప్ ఆఫ్ జాయ్ అండ్ హ్యాపీనెస్ విచ్ హీఈస్ ఎంటైటిల్డ్ టు, బికాస్ హీఈస్ అలవింగ్ బ్యాడ్ థాట్స్ అండ్ బ్యాడ్ క్వాలిటీస్ టు ఎంటర్ ఇన్ హిస్ మైండ్.
1: గొప్ప విద్యావంతుడు కావచ్చును,
0: వన్ మే బి ఎ హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్,
1: సకల శాస్త్ర సారమును కూడాను తాను అధ్యయనం చేసి ఉండవచ్చును.
0: హీ మైట్ హావ్ స్టడీ ఆల్ ద గ్రేట్ స్క్రిప్చర్స్ ఆఫ్ ద వరల్డ్.
1: కానీ సంకుచితమైనటువంటి భావం ఉండినప్పుడు ఈ విద్యల యొక్క ప్రయోజనం ఏమాత్రం కూడా జగత్తును అందించలేడు.
0: ఇఫ్ సచ్ ఎ పర్సన్ హ్యాస్ ఎ నారో మైండెడ్నెస్, వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ హ్యావింగ్ స్టడీడ్ ఆల్ దోస్ థింగ్స్? యుడ్ నెవర్ బి ఏబుల్ టు గివ్ ది ఏమైన భావము.
1: పవిత్రమైన హృదయాన్ని తాను అభివృద్ధి పరుచుకోవాలి.
0: One has to develop tender heart and sacred ideas.
1: విద్యలకు సంస్కారములకు ఎంతనో తేడా ఉన్నది.
0: There is a lot of difference between the education and the tendencies and samskaras.
1: విద్యతో పాటు సంస్కారం కూడా అవసరము.
0: Along with the education, one should also develop virtues.
1: ప్రాచీన

0: కాలమునందు సకల విద్యలను అభ్యసించిన వ్యక్తులకు పాండిత్యమనేటువంటి దీనితో వారికి ఒక బిరుదును అందించేటువంటి వారు. ఇన్ ది ఓల్డెన్ డేస్ పీపుల్ హూ హ్యాడ్ అకాంప్లిష్డ్ ఆల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ దే వర్ కన్ఫర్డ్ విత్ ఎ టైటిల్. ఈ యొక్క విద్య యొక్క విశిష్టతను గుర్తించినటువంటి వ్యక్తులకు సరి అయినటువంటి యొక్క బిరుదును అందించటము ఆ కాలం యొక్క ఋషుల యొక్క స్వభావము. ఇట్ వాజ్ ది కస్టమ్ ఆఫ్ దోస్ డేస్ అండ్ ది ట్రెడిషన్ ఆఫ్ దోస్ రిషీస్ టు కన్ఫర్ ఎ టైటిల్ ఆన్ పీపుల్ హూ హ్యావ్ అండర్స్టూడ్ ది ఎడ్యుకేషన్. సంస్కృతమునందు గొప్ప పండితులకు సకల విద్య ప్రావీణ్యకు ఒక విధమైనటువంటి యొక్క సాక్షర అనేటువంటి పేరు. ఇన్ సంస్కృత్ లాంగ్వేజ్ వన్ హూ హ్యాస్ మాస్టర్డ్ ఆల్ ద స్కిల్స్ అండ్ ఆల్ ద టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ హ్యాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ సాక్షర.
1: అనగా ఇట్టు పాండిత్యతో పాటు ఇంద్రియ నిగ్రహం కూడా అత్యవసరమని ఆనాడు దీని యొక్క పద్ధతి.
0: ఇట్ వాజ్ ద బిలీఫ్ అండ్ యాక్సెప్టెడ్ ఫెయిత్ ఆఫ్ దోస్ డేస్ దట్ అలాంగ్ విత్ మాస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్ వన్ షుడ్ హ్యావ్ సెన్స్ కంట్రోల్.
1: పండితుడైనటువంటి విద్యావంతునకు ఈ ఇంద్రియ నిగ్రహమే లేకుండా పాండిత్యం అనేటువంటిది కేవలము ప్రకాశించదు, ఏమాత్రము రాణించదు.
0: It was believed that a scholar, if he did not have control over his senses, he would not be able to shine, the education would not be able to shine in him.
1: ఈ ఇంద్రియ నిగ్రహమును దమ అని పిలిచేటువంటి వారు. దమం,
0: దిస్ సెన్స్ కంట్రోల్ వాజ్ డిస్క్రైబ్డ్ బై ది వర్డ్ దమ.
1: విద్యతో పాటు దమమును కూడాను అర్జించినటువంటి వారే, సంపాదించుకున్నటువంటి వారే విద్యార్థులు అని.
0: స్టూడెంట్స్ were described as students only when they have acquired education along with education sense control.
1: Kani ee naati kala prabhavam chetanu desikala paristhitulu yokka prabhavam chetanu idi viruddhanga maaripothu vastunnayi.
0: But today what is obtained is opposite of that, thanks to the changing times and the impact of and the influence of changing ideas.
1: Ekanta vidyavantudu ainappatikini taanu కేవలం అహంకారం చేతను, ఆడంబరము చేతను తాను విర్రవీగిపోతున్నాడు.
0: వాట్ ఎవర్ బి ది లిమిటెడ్ ఎడ్యుకేషన్ ఆర్ ది మాస్టరీ దట్ ఎ పర్టికులర్ పర్సన్ అక్వైర్స్ ఆన్ ఎడ్యుకేషన్ హీఈస్ ఫుల్ ఆఫ్ ఈగోటిజం అండ్
1: విద్యను వినయము. వినయములను కలుగు పాత్రత, పాత్రత వలన ధనము, ధనము వలన ధర్మము, దాని వలన ఐహికామిష్మికంబులు నందునుడు. కనుక వినయభయ విశ్వాసములే విద్యార్థులకు విద్యావంతులకు సరి అయినటువంటి శోభ.
0: ఇట్ ఈస్ సెట్ దట్ ఎడ్యుకేషన్ కన్ఫర్స్ ది ఒబీడియన్స్ అండ్ ఒబీడియన్స్ కన్ఫర్ డిజర్వ్నెస్ అండ్ సమ్ వన్ సబ్స్టెన్స్ ఆఫ్ ఆల్ దిస్ ఈజ్ ఎడ్యుకేషన్ కన్ఫర్స్ ఒబీడియన్స్ ఫియర్ ఆఫ్ సిన్ అండ్ రెస్పెక్ట్ ఫర్ ఎల్డర్స్.
1: ఏ రెండక్షరములైనటువంటి ఏ బిఏనో ఏ ఎంఏనో ఏ పిహెచ్డీనో తీసుకునేటప్పటికే అతన్ని పట్టడానికి పగ్గాలు చాలవు.
0: టుడే ఇఫ్ ఎ పర్సన్ అక్వైర్స్ ఎ డిగ్రీ లైక్ బిఏ ఆర్ ఎంఏ ఆర్ పిహెచ్డీ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు హ్యావ్ ఎనీ టైప్ ఆఫ్ కంట్రోల్.
1: దీని యొక్క ప్రభావం ఇంద్రియ నిగ్రహం లేదనే దీని యొక్క అర్థము.
0: ది సమ్మన్ సబ్స్టెన్స్ ఆఫ్ ఆల్ దిస్ ఈస్ ది ఎడ్యుకేటెడ్ పర్సన్ ఈజ్ నాట్ హ్యావింగ్ కంట్రోల్ ఓవర్ సెన్సెస్.
1: ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వారిని దమ అని పిలుస్తూ వచ్చారు.
0: ఇన్ దోస్ డేస్ ఎ పర్సన్ హూ హ్యాడ్ సెన్స్ కంట్రోల్
1: ఈ అహంకార ఆడంబరంతో కూడినటువంటి వారికి దమ అనేటువంటిది వెనుక తిరిగేటప్పటికే మదం అనేటువంటి రూపకంగా తయారవుతుండాలి.
0: బట్ ఇఫ్ ఎ పర్సన్ డస్ నాట్ హ్యావ్ సెన్స్ కంట్రోల్ ఇన్స్టెడ్ ఆఫ్ దమ ఇట్ బికమ్స్ మద, విచ్ మీన్స్
1: ఎప్పుడు పెరిగిపోయినా ఇంకా ఈ సాక్షర అనేటువంటి దానికి రాక్షసగా మారిపోతుంది.
0: వన్స్ ఎ పర్సన్ బికమ్స్ ఈగోయిస్టిక్ అండ్ అరగెంట్ ఇన్స్టెడ్ ఆఫ్ సాక్షర హీ బికమ్స్ రాక్షస.
1: రాక్షస
0: అప్పుడు దమము పాయనో సాక్షర బికమ్ వెన్ ఇట్ రివర్స్ ది ఆర్డర్ ఇట్ బికమ్స్ రాక్షస.
1: కనుక ఆనాటి బిరుదులన్నీ కూడాను ఈనాడు విరుద్ధమైనటువంటి మార్గంలో వినియోగించుకుంటున్నారు.
0: All those titles which an educated person was entitled to those days is changed these days because
1: ఈనాటి విద్యావంతులందరూ కూడా కేవలము ఒక రాక్షసాకారం ధరించి జగత్తునకు అనేక విధములైనటువంటి యొక్క అపకారములు సల్పుతున్నారు.
0: Educated people of today
1: have developed demonic features and only are doing harm to the world.
0: విద్యాహీనుడైనటువంటి అజ్ఞానుల కంటే విద్యావంతులైనటువంటి మూర్ఖుల వల్లనే దేశములకు ఎక్కువగా అపకారం జరుగుతున్నది.
1: మోర్ హార్మ్ ఇస్ డన్ టు ద వరల్డ్ బై ఎడ్యుకేటెడ్ పీపుల్ హూ ఆర్ అరోగెంట్ రాదర్ దాన్ బై అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ హూ ఆర్ సింపుల్ అండ్ ఇగ్నోరెంట్.
0: కనుక ఈనాటి విద్య అనేటువంటిది ఏమాత్రము కూడా విలువలేని పరిస్థితిలో దిగజారిపోతున్నది.
1: టుడేస్ ఎడ్యుకేషన్ ఈజ్ గెటింగ్ డిగ్రేడెడ్ దీస్ డేస్.
0: కనుక ఈనాడు ఉత్తమ విద్యార్థులు ఉత్తమ అధ్యాపకులు అత్యవసరము.
1: దేర్ఫోర్ ది నీడ్ ఆఫ్ ది అవర్ ఈజ్ టు హ్యావ్ గుడ్ టీచర్స్ అండ్ గుడ్ స్టూడెంట్స్.
0: ఈనాడు అధ్యాపకులు వారి యొక్క పవిత్రమైనటువంటి భావములను సున్నితమైన నిర్మలమైన బాలబాలికల హృదయం నందే ఈ విద్యను ప్రవేశించేటానికి తగినటువంటి కృషి చల్పాలి.
1: Today's teachers will have to make every effort to teach things to the students who have got a tender heart, who have got a pure heart, in such a way that they understand things.
0: ఈ బాలబాలికల యొక్క క్షేత్రములు పవిత్రమైనటువంటివి.
1: The hearts of the students are most sacred.
0: సారభూతమైనటువంటివి.
1: They are full of power and fertility.
0: కనుకనే గుణశీలమనేటువంటి బీజములు ఈ క్షేత్రములను నాటినప్పుడే ఎంతైనా కూడా అభివృద్ధి గాంచి తగిన ఫలమును మనము అందించడానికి వీలవుతుంది.
1: దేర్ఫోర్ వెన్ సీడ్స్ ఆఫ్ వర్చ్యూ అండ్ గుడ్ క్వాలిటీస్ ఆర్ సోన్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ది స్టూడెంట్స్ దే విల్ గ్రో ఇన్ టు ట్రీస్ అండ్
0: పెరిగిన పిల్లల హృదయములు సారహీనమైనటువంటి క్షేత్రములు.
1: దోస్ గ్రోన్ అప్ పీపుల్ విల్ హ్యావ్ హార్ట్స్ విచ్ డు నాట్ హ్యావ్ ఎనీ స్ట్రెంగ్త్.
0: సారరహితమైనటువంటి క్షేత్రంలో ఎంత పవిత్రమైనటువంటి చాలా ఉత్తమమైనటువంటి విత్తనములు నాటినప్పటికీ ఇందులో ఏమాత్రమో మనం ఆశించినటువంటి ఫలములను అందుకోలేము.
1: ఇఫ్ యు సో గుడ్ క్వాలిటీ సీడ్స్ ఇన్ ల్యాండ్స్ విచ్ ఆర్ బ్యారన్ యు వుడ్ నాట్ బి ఏబుల్ టు గెట్ ది కరెక్ట్ క్రాప్. సిమిలర్లీ ఇన్ ది హార్ట్స్ ఆఫ్ గ్రోన్ అప్ వన్స్ విచ్ విల్ బి కంపేర్డ్ టు సచ్ బ్యారన్ ల్యాండ్స్.
0: ఉదిరిపోయిన పొట్లకాయ వంటి వారు పెరిగిన పిల్లలు.
1: The grown up ones are such that they are not amenable for change.
0: ముదిరిపోయినటువంటి పొట్లకాయని చక్కజేయటం ఎవరి తరము కాదు.
1: It is not possible to straighten a snake god once it is rather overripe.
0: లేత పొట్లకాయగా ఉండినప్పుడే దానికి తగినటువంటి యొక్క భారమైనటువంటి రాయిని కట్టినప్పుడే అది చక్కగా పెరిగి కావలసినంత సరైన స్థితిలో తన యొక్క అభివృద్ధిని తాను పొందుతుంది.
1: When the snake god is tender, if you can tie a small stone to that, it is possible that it will become straight and grow.
0: బాలవిక విద్యార్థి విద్యార్థినులకు మనము ఈ పవిత్రమైనటువంటి భావములను హృదయాల్లో ప్రవేశపెట్టడానికి తగిన కృషి చేయాలి.
1: దట్ ఈస్ ది రీజన్ వై వీ హావ్ టు మేక్ ఎఫర్ట్స్ టు సీ దట్ దోస్ స్టూడెంట్స్ ఇన్ ద బాలవిక క్లాసెస్ ఇన్ దర్ టెండర్ ఏజ్ good ideas are given and they are brought up properly.
0: మనం ఈ కళాశాలల్లో ప్రవేశించి ఎన్ని విధములైనటువంటి శ్రమను మనం చేసినప్పటికీ ఇది అంత ఫలితాంతాన్ని అందుకోదు.
1: ఆన్ ది అదర్ హ్యాండ్ ఇఫ్ వి ఎంటర్ ఇన్ టు ద కాలేజెస్ అండ్ హైయర్ ఇన్స్టిట్యూషన్స్ ఇట్ వుడ్ నాట్ బి పాసిబుల్ టు రీప్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ ఫ్రూట్స్ బై అవర్ ఎఫర్ట్స్.
0: హైయర్ సెకండరీ స్కూల్ వరకు కూడాను మన యొక్క బోధను అభివృద్ధి గావించుకోవచ్చు.
1: We can introduce these things right up to higher secondary school.
0: ఈ విధమైనటువంటి యొక్క బాలబాలికలను నేను అభివృద్ధి గావించడానికి తగిన కృషి చేసినప్పుడే భవిష్యత్తు యొక్క దేశం యొక్క ఉన్నత స్థితిని మనం ఎంతవరకునైనా అభివృద్ధి గావించడానికి అవకాశం ఉంటుంది.
1: When we try to develop the young students, both girls and boys, in that particular age, it is possible to bring about the welfare of the nation and the welfare of the world.
0: భవిష్యత్తు దేశోద్ధారకులు నేటి విద్యార్థిని విద్యార్థినియే.
1: ఇట్ ఈస్ ది స్టూడెంట్స్ ఆఫ్ టుడే హు ఆర్ గోయింగ్ టు బి ద ఫ్యూచర్ సిటిజన్స్.
0: ఈనాడు బాలబాలికలనే భవిష్యత్తులో వారు నాయకులు.
1: దీస్ వెరీ స్టూడెంట్స్ ఆర్ గోయింగ్ టు బి ద లీడర్స్ టుమారో అండ్ ఇన్ ఫ్యూచర్.
0: దేశం యొక్క మంచి చెడ్డలన్నీ కూడా ఈనాటి పిల్లల పైననే ఆధారపడి ఉంటుంది.
1: ద గుడ్ అండ్ ప్రాస్పరిటీ ఆఫ్ ది
2: country in future depends upon the students of today.
1: Kanaka desakshemamu mana aashinchetunte prati vyakti kudanu mana pillalanu sakramaina margamlo praveja pettadaniki taginatunte prayatnam cheyali.
2: Everyone who aspires to have the welfare of the country and the world has to make efforts to see that the children
3: are bodhinchetunte adhyapakulalo stree chaala pradhanamainatunte sthanamlo undevaru.
2: Even among the teachers, it is the lady teachers who will have to play a dominant role.
3: Vidyarthulu yokka hrudayalato sambhashana salpetuvanti yokka shakti samarthyamulu oka streeliki maatrame untunnadi.
2: It is only the ladies who are supremely endowed with the capacity to mold the small students in an admirable way.
3: Amma maatalo undinatvanti madhuryamu ayya maatalo undadu.
2: The sweetness which emanates from the words of a lady, it is not possible to have the same sweetness from
3: kanukane ee kind schools lo opala praveshinchi vidyarthi vidyarthinulaku bodhinchalante streelu adhikanga abhirudhi cheskovali.
2: Therefore there is a need for the development of large number of women teachers so that they can take up
3: adhyapakulu opala
2: schools.
3: స్త్రీలుగా ఉండినటువంటి అధ్యాపకులు దేశానికి ఎంతైనా ఉపకారం చేయడానికి అవకాశం ఉన్నది.
2: ఈవెన్ అమంగ్ ద టీచర్స్ లేడీ టీచర్స్ కెన్ ప్లే ఎ వెరీ యూస్ఫుల్ రోల్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద కంట్రీ.
3: స్త్రీల యొక్క బోధనా విధానం నందు కూడా చాలా సున్నితమైనటువంటి మధురమైనటువంటి యొక్క భావములు కూడా ఉంటున్నవి.
2: ఇన్ ది సిస్టమ్ అండ్ ద మెథడ్ ఆఫ్ టీచింగ్ బై లేడీస్ దే ఇంట్రడ్యూస్ వెరీ టెండర్ వెరీ ఎఫెక్టివ్ అండ్ ఎఫెక్టివ్
3: స్త్రీల బోధనకు అందించే రీతిగా ఈ యొక్క పిల్లలు పురుషుల యొక్క బోధనకు ఏమాత్రం కూడా వారి హృదయాన్ని అందించరు.
2: ది యంగ్ స్టూడెంట్స్ ఆల్సో రెస్పాండ్ వెరీ వెల్ వెన్ దే ఆర్ టాట్ బై ది లేడీ టీచర్స్ కంపేర్డ్ టు ద జెంటిల్మెన్ టీచర్స్.
3: కనుక విద్యార్థులకు బోధ చేయాలనుకున్నప్పుడు స్త్రీలైనటువంటి అధ్యాపకులు అత్యవసరము.
2: ఇఫ్ యూ రియలీ వాంట్ టు టీచ్ ద స్టూడెంట్స్ ప్రాపర్లీ ఇట్ ఈస్ లేడీ teachers are very important.
3: ఈ బోధనలు ఎందు మతములకు సంబంధించి కానీ ఇంకే విధమైనటువంటి తెగకు సంబంధించినటువంటిది కానీ ఇందులో రాజకీయ సంబంధించినటువంటివి కానీ ఏమాత్రము ప్రవేశపెట్టకూడదు.
2: We should not introduce in the teaching of human values either any particular religion, any particular sect, sectarian or politics should not be introduced or brought into that.
3: ఈ వేదవయస్సునందు ఈ యొక్క విప్లవాన్ని అభివృద్ధి పరిచేటువంటి విషయాలు వారి హృదయాల్లో ప్రవేశపెట్టినప్పుడు వారి భవిష్యత్తు ఏమాత్రం కూడా అభివృద్ధికి రాదు.
2: ఇఫ్ ఇన్ దట్ టెండర్ ఏజ్ అన్డిజైరబుల్ హైలీ వైలెంట్ రెవల్యూషనరీ ఐడియాస్
3: సమాజం యొక్క శక్తి సామర్థ్యములు కానీ దేశం యొక్క విశిష్టతను కానీ గుర్తించలేనటువంటి యొక్క లేత హృదయాలకు ఈ యొక్క భావాలను వారు ఏమాత్రం కూడా ప్రవేశపెట్టకూడదు.
2: They should not introduce such ideas which can harm as those students are not able to understand all the implications of
3: the perugutu desam yokka paristhitini samajam yokka unnata sthitini tamakramena artham chesukuneetvanti yokka samayam nandu variki rajakeeyalu kaani matatattvani kaani tamakramena variki bodhinchavachchu.
2: As they grow older and older, it is possible to introduce things relating to the religion, things relating to the politics, etc., so that they will correctly understand, they would not misunderstand.
3: Vidyarthulaku bodhinchetuvanti adhyapakulu mottamota aa bodhana vishayanni taavu artham chesukoni aacharanalo petti vidyarthulaku andinchadaniki prayatninchali.
2: Those teachers who really want to teach the young students, they should first understand very clearly, practice those very things in their own life, and then only undertake teaching of those values.
3: Kani ee naati vidyarthulaku telivitetalu mitimiri pothunnavi.
2: Today's students also have got very high intelligence.
3: Kani gunam chuninchi pothunnadi.
2: But they are not having a matching virtues.
3: Manam emaina uttamainaatunti vishayalu pillalaku andinchinappudu aa pillalu ati telivitetato cheppetunti vaari yokka paristhitini gurtinchadaniki prayatnistuntaru.
2: Students of today very keenly watch what the life of the teacher is when they start teaching human values and great qualities.
3: Satyamu, dharmamu, shanti, prema, ahimsalanu gurinchi oka vidyarthiki manam bodhisthunnam ante aa vidyarthi ee bodhinche adhyapakuni yandu ee yokka panchaprana swaroopamainatundi manavatva gunamulu unnava ani kuda vicharinchadaniki prayatninchavachchu.
2: Suppose a teacher is teaching truth, right conduct, peace, love and non-violence to student. The student will keenly watch whether these qualities are found in the teacher who is teaching them.
3: అందులో సత్యసాయి సమస్తలు ఎందు ఈనాడు అనేక విధములుగా కూడాను దేశవ్యాప్తి కావటం చేత సహస్ర శిష్యములతో చూస్తూ ఉంటున్నారు.
2: అండ్ మోర్ సో విత్ రెఫరెన్స్ టు ది వర్క్ డన్ ఇన్ శ్రీ సత్యసాయి ఆర్గనైజేషన్ ది ఎంటైర్ వరల్డ్ ఈస్ వాచింగ్
3: వచ్చిన సహస్ర నేత్రములతో వారు పరికచిస్తుంటారు.
2: Thousands of eyes are concentrating to find if there is anything wrong, if there is any fault.
3: Kanuka manam ati jagratato manam acharinchetundi vishayalu maatrame vidyarthulaku andinchadaniki prayatninchali.
2: Therefore we have to extremely be careful to see only things which we practice we teach.
3: Manam acharinchaka vidyarthulaku bodhinchadaniki poonukunte enta samapadinappudikini idi prayojanam undadu.
2: Without ourselves practicing those values, however much trouble we may take to teach the students, the results will be zero.
3: Idi kaalam vyarthamu,
2: it is a waste of
3: dhanam vyarthamu,
2: waste of money,
3: manu yokka energy kudanu shakti samarthyamu kudanu vyartham aipothayi.
2: All our energy is wasted.
3: Kanuka ye okkataina kudanu manam aacharanalo petti aa pillalaku bodhinchadaniki munduku povali.
2: Even if it is one quality, it doesn't matter. We have to practice that quality. Then only we should undertake teaching those qualities to the student.
3: అధ్యాపకుడు ఒక సిగరెట్ తాగుతూ కూడాను విద్యార్థికి సిగరెట్ తాగటం తప్పు అని చెప్తే ఆ విద్యార్థి వినగలడా? ఈనాడు వినేటువంటి యొక్క పరిస్థితియా?
2: If a teacher, while himself smoking, advises the student not to smoke, will the student listen to him? Particularly during these days, is it possible ever?
3: చెప్పినంత మాత్రం విద్యార్థి కూడాను వినడు. సార్, ఈ యొక్క సిగరెట్ తాగటం తప్పేగినైతే మీరెందుకు తాగుతున్నారని కూడా ప్రశ్నించేటువంటి కాలం.
2: ద డేస్ ఆర్ సచ్ దట్ ద స్టూడెంట్ మే ఆస్క్ ది టీచర్, వెల్ సార్, యూ స్మోకింగ్ ఇస్ బ్యాడ్, మే ఐ నో వై యూ ఆర్ స్మోకింగ్.
3: కనుక ఈనాడు విద్యార్థులకు సత్యం చెప్పాలి అని బోధించే సమయంలో మనం కూడా సత్యాన్ని అనుసరించాలి.
2: ఇఫ్ యూఆర్ టీచింగ్ ది స్టూడెంట్స్ ఆస్కింగ్ దెమ్ టు స్పీక్ ట్రూత్, టెల్ ట్రూత్, వీ షుడ్ ఆల్సో ప్రాక్టీస్ ఇట్.
3: ఒక చిన్న ఉదాహరణ,
2: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
3: ఇంటిలో తల్లిదండ్రులు ఉంటారు,
2: దేర్ ఆర్ పేరెంట్స్ అట్ హోమ్,
3: ఒక డ్రాయింగ్ రూమ్ లో కూర్చొని వీడియో చూస్తుంటారు.
2: ది పేరెంట్స్ ఆర్ వాచింగ్ ఏ వీడియో సిట్టింగ్ ఇన్ ఏ డ్రాయింగ్
3: రూమ్. రేడియో వింటుంటారు,
2: దే ఆర్ లిసనింగ్ టు రేడియో.
3: తక్షణమే ఏదో ఒక ఫోన్ వచ్చింది అనుకోండి.
2: లెట్ అస్ జస్ట్ ప్రిజ్యూమ్ దాట్ దేర్ ఇస్
3: ఆనందానికి భంగం కలుగుతుందని దానిని క్రింద పెట్టేస్తారు.
2: ది పేరెంట్స్ థింక్ దాట్ ఇట్ విల్ బి ఇంటరప్టింగ్ విత్ దేర్
3: లేక పిల్లవాడి వెళ్లి ఆ ఫోన్ ఎత్తుకుని హలో అని మాట్లాడినప్పుడు ఎవరు అక్కడ నుంచి మాట్లాడతారు.
2: దే కీప్ ది ఫోన్ డౌన్ డిస్కనెక్టెడ్ ఆర్ దే ఆస్క్ ది బాయ్ ఇన్ ది హౌస్ మే గో అండ్ రిసీవ్ ది ఫోన్ కాల్.
3: ఆనందములకు భంగం కలుగుతుందో ఏమో అని ఆ పిల్లవాడికి చెప్తాడు తల్లిదండ్రులు, నాట్ అవైలబుల్ అని చెప్పరా అంటాడు.
2: పేరెంట్స్ కన్సిడరింగ్ దిస్ పర్టికులర్ ఫోన్ కాల్ యాజ్ అన్ ఇంటరప్షన్ ఆస్క్ దేర్ సన్ టు సే దట్ ది పేరెంట్స్ ఆర్ నాట్ అవైలబుల్.
3: దీనితో పిల్లవాడు చాలా యోచిస్తాడు, తండ్రి ఇక్కడ కూర్చొని కూడాను నా తండ్రి లేడు అని చెప్పమంటున్నాడే, ఇది అబద్ధమే కదా అని దానిని భావించుకుంటాడు.
2: ద సన్ ట్రైస్ టు అండర్స్టాండ్ మెంటలీ, వెల్ మై ఫాదర్ ఇస్ హియర్ అండ్ హీఈస్ ఆస్కింగ్ మీ టు టెల్ దట్ హీఈస్ నాట్ హియర్, దిస్ ఇస్ అ లై.
3: ఏదో ఒక చిన్న అల్పమైనటువంటి విషయం లోపల మన పిల్లలను ఈ విధమైనటువంటి అసత్యంలో ప్రవేశపెట్టి వారి భవిష్యత్తునంతా కూడా కూలగొడుతున్నాము.
2: In such small things which may apparently be trifles, we give a wrong example to our children and spoil their future.
3: Ade vidhamugane adhyapakulu kudanu variki bodhinchetunte bodhanalaku viruddhamainatunte margamlo nadchukovatam cheta vidyarthulu darini vinikudanu aacharanalo pettadaniki e matram kudanu abhilashincharu.
2: Similar is the case with the teachers. If they are not practicing the values which they are teaching, the students would not care to follow all that teaching.
3: కనుక మొట్టమొదట మనం ప్రథమ విద్యార్థులుగా మారాలి.
2: Therefore, the teacher should become the students in the very first instance. First,
3: ఈ మానవతా విలువలన్నీ కూడా మొట్టమొదట మనం ఆచరణలో పెట్టాలి.
2: We have to practice all these human values in the very first instance.
3: ప్రాకృతమైనటువంటి విషయములందు అసత్యం ఆడకుండా చూసుకోవాలి.
2: In the worldly day to day life, we should not tell lies.
3: కొన్ని సమయములందు కూడా మనము సహనాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నించాలి.
2: అండర్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ వి షుడ్ డెవలప్ పేషెన్స్.
3: ధర్మము ఏమిటి? ధర్మం మనకు
2: ధర్మము వాట్ ఈస్ దిస్ రైచియస్ కాండక్ట్.
3: శారీరకమైనటువంటి ధర్మము, ఆత్మకు సంబంధించిన ధర్మము రెండున్నాయి.
2: దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ ధర్మ.
3: ఈ గుణాతీతమైనటువంటి తత్వమే మన స్వధర్మము.
2: అవర్ స్వధర్మ ఆర్ ఆత్మధర్మ ఇట్ ట్రాన్సెండ్స్ దిస్ ధర్మ రిలేటింగ్ టు ది గుణ,
3: అనగా మన ఆత్మానుసారం అనుసరించటము.
2: దట్ మీన్స్ ఫాలోయింగ్ ద డిక్టేట్స్ ఆఫ్ ఆత్మ.
3: దీనికి పిల్లలకి నేను అప్పుడప్పుడు చెప్తుంటాను, నాలుగు ఎఫ్లు, ఫోర్ ఎఫ్స్, ఫాలో ది మాస్టర్, ఫేస్ ది డెవిల్, ఫైట్ టు ది ఎండ్, ఫినిష్ ది గేమ్. ఫాలో ది మాస్టర్ అంటే ఎవరు నీ మాస్టరు? నీ విద్యను నేర్పించేటువంటి మాస్టరా, లేక ఇంకే విధమైనటువంటి యొక్క సాధనలు అభివృద్ధి పరిచేటువంటి మాస్టరా? కాదు కాదు, నీ హృదయమే నీ మాస్టర్.
2: స్వామి హస్ టోల్డ్ ఎ నంబర్ ఆఫ్ టైమ్స్ అబౌట్ ది ఫోర్ ఎఫ్స్, ఫాలో ది మాస్టర్, ఫేస్ ది డెవిల్, ఫైట్ టు ది ఎండ్, ఫినిష్ ద గేమ్. అమంగ్ దిస్ ఫోర్ ద ఫస్ట్ వన్ ఇస్ ఫాలో ద మాస్టర్. హియర్ టు వాట్ పర్టికులర్ ఆస్పెక్ట్ దిస్ మాస్టర్ రిఫర్స్ టు? ఈజ్ ఇట్ ది టీచర్ హూ ఈస్ టీచింగ్ యూ ది వర్ల్డ్లీ స్కిల్స్ అండ్ ఎడ్యుకేషన్?
3: నీ కాన్షియన్స్ ఏ నీ మాస్టర్.
2: యువర్ ఓన్ కాన్షియన్స్ ఇస్ యువర్ మాస్టర్.
3: నీ కాన్షియన్స్ నీవు అనుసరించు.
2: యూ ఫాలో యువర్ ఓన్ కాన్షియన్స్.
3: నీ కాన్షియన్స్ అనేటువంటిది, నీ యొక్క ఆత్మసాక్షి అనేటువంటిది ఏమాత్రం కూడా నీకు తప్పు మార్గం పట్టించదు.
2: యువర్ ఓన్ కాన్షియన్స్ అండ్ యువర్ ఓన్ ఆత్మ యాజ్ ఎ విట్నెస్ విల్ నెవర్.
3: ఒక చిన్న ఉదాహరణ,
2: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
3: ఒక రాత్రి ఒక దొంగ ఒక ఇంటికి వెళ్లి దొంగతనం చేసి సామాగ్రిని అంతా తీసుకుని వచ్చాడు.
2: వన్ నైట్ ఎ థీఫ్ ఎంటర్డ్ ఇన్ టు ఎ హౌస్, స్టోల్ అవే ఆల్ ది ఆర్టికల్స్.
3: తెల్లవారేటప్పటికి వీళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. పోలీసు వాళ్ళు ఇతనిపైన అనుమానం చేత ఇతన్ని పట్టుకున్నారు.
2: ద నెక్స్ట్ డే మార్నింగ్ ఏ పోలీస్ కంప్లైంట్ వాజ్ లార్జ్. పోలీస్ సస్పెక్టింగ్ సమ్ టూ పీపుల్ దే కాట్ హోల్డ్ ఆఫ్ దెమ్.
3: కానీ ఈ దొంగ అయినటువంటి వ్యక్తి తప్పించుకునే నిమిత్తమై నేను దొంగతనం చేయలేదు అని అబద్ధమాడుతున్నాడే కాని తన కాన్షియన్స్, తన ఆత్మసాక్షిగా రాత్రి నేను వెళ్లాను, దొంగతనం చేశాను, ఆ సామాగ్రి అంతా పలా దగ్గర పెట్టాను అని తన సాక్షిగా తనకు ఏమాత్రం కూడా అసత్యం చెప్పటం లేదు.
2: బిట్వీన్ దీస్ టూ, వన్ హూ ఈస్ ద థీఫ్, హీ నోస్ ఇన్ హిస్ ఓన్ హార్ట్ ఆఫ్ హార్ట్స్ దట్ హీస్ ద థీఫ్. హీ హాస్ స్టోలన్ ద ఆర్టికల్స్, హీ హాస్ కెప్ట్ దెమ్ సమ్వేర్. హీ మే బి టెలింగ్ ఎ లై టు ద పోలీస్ పీపుల్ దట్ హీ హాస్ స్టోలన్.
3: తన మాస్టర్ ను తాను వంచుకుంటాడో వాడికి ఏమాత్రం మంచి మార్గంలో ప్రవేశించలేడు.
2: If a person deceives himself and his own conscience, he will never be able to.
3: Kana master enikunte tana aatmanu thanu evadu vanchinchukuntado vaadu manchi karyamulu cheyaledu.
2: A person who deceives his own conscience, which is the real master, he would never be able to do anything good or proper.
3: Kalugane aatma sakshiga neevu pravartinchali.
2: Therefore conduct yourself keeping atma as the witness.
3: నేను చేసేది మంచిది, నేను చెప్పేది సత్యము అనేటువంటి విశ్వాసము తనకే అభివృద్ధి కావాలి.
2: ఈచ్ వన్ హ్యాస్ టు డెవలప్ ద కాన్ఫిడెన్స్ దట్ వాట్ హీస్ టెలింగ్ ఇస్ ట్రూత్, వాట్ హీస్ డూయింగ్.
3: అప్పుడే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కలుగుతుంది.
2: దెన్ వన్ డెవలప్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
3: అదే ఆత్మతృప్తి అన్నారు.
2: ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ సాటిస్ఫాక్షన్ ఆఫ్ ఆత్మ.
3: ఈ ఆత్మతృప్తి కలిగినప్పుడు అంతను త్యాగం చేస్తాడు.
2: వన్స్ a person has this self satisfaction, what is
3: called self sacrifice annaru.
2: This is called as self sacrifice.
3: Eppudu ee tyagam chesinado appude self realization, atma sakshatkaram prarthistundi.
2: Once a person undertakes self sacrifice, there is self realization.
3: Adhyapakulaku motta mota self confidence atyavasaram.
2: Therefore in the very first instance teachers should have self confidence.
3: ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండినటువంటి వ్యక్తికి తప్పక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ లభిస్తుంది.
2: ఫర్ ఎ పర్సన్ హూ హ్యాస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, హీ వుడ్ సర్టన్లీ హ్యావ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
3: ఎప్పుడు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అయిందో సెల్ఫ్ సాక్రిఫైస్ చేస్తాడు.
2: వన్స్ హీ హ్యాస్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, హీ వుడ్ బి అండర్టేకింగ్
3: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. లేనటువంటి వ్యక్తి సాక్రిఫైస్ చేయలేడు.
2: A person who does not have self-satisfaction cannot undertake any activity of sacrifice.
3: Self-satisfaction lenetunti vaadiki emaatram kudanu chinna karyam lendu kudanu praveshinchaledu.
2: A person who does not have self-satisfaction cannot undertake even small
3: self-sacrifice. Chesinatunti vaadiki self-realization. తనతత్వాన్ని తాను గుర్తించుకోగలడు.
2: ఓన్లీ దట్ పర్సన్ హూ హ్యాస్ డన్ సెల్ఫ్ సాక్రిఫైస్ వుడ్ బి ఏబుల్ టు హ్యావ్ సెల్ఫ్ రియలైజేషన్.
3: కనుకనే మొట్టమొదట ఆత్మవిశ్వాసంతో మనం ఈ రంగంలో ప్రవేశించాలి.
2: దేర్ఫోర్ ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ వి షుడ్ ఎంటర్ ఇంటూ ద ఫీల్డ్ అండ్ హ్యావ్ సెల్ఫ్.
3: అధ్యాపకులారా, ఈ జగత్తులో ఉండినటువంటి సమస్త సేవ ఎందులు కూడా ఈ అధ్యాపక సేవ అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటి సేవ, పవిత్రమైనటువంటి సేవ.
2: టీచర్స్, Among all types of human activity, teaching is the most sacred, most divine.
3: ఎన్ని వందల మంది విద్యార్థులను బాగు చేయడానికి తగినటువంటి ప్రార్థించినటువంటిది.
2: ఇట్ ప్రొవైడ్స్ అన్ ఆపర్చునిటీ టు పుట్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఆన్ ద ప్రాపర్ పాత్.
3: కనుక ఇలాంటి పవిత్రమైనటువంటి మార్గంలో మనం ప్రవేశించి సాధ్యమైనంత వరకు కూడాను మన యొక్క శక్తి వంచన లేకుండా ఇందులో తగినటువంటి కృషి చేయాలి.
2: దేర్ఫోర్ వీ హావ్ టు అండర్టేక్ దిస్ పర్టికులర్ యాక్టివిటీ ఆఫ్ టీచింగ్ విత్ దిస్ అవేర్నెస్ అండ్ వితౌట్
3: ఈ ఎడ్యుకేషన్ అండ్ హ్యూమన్ వాల్యూ అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటి యొక్క రంగం.
2: ఎడ్యుకేషన్ అండ్ హ్యూమన్ వాల్యూస్ ప్రొవైడ్స్ ఎ మోస్ట్ సేక్రెడ్ అండ్ ఫర్టైల్ ఫీల్డ్ ఆఫ్ యాక్టివిటీ.
3: ఈ చైతన్యమును మనం జగత్తంతా కూడా వ్యాపింపజేయడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి.
2: వీ హావ్ టు మేక్ ఎఫర్ట్ టు స్ప్రెడ్ దిస్ పర్టికులర్ మూమెంట్ టు ద ఎంటైర్ గ్లోబ్.
3: ఈనాడు 42 దేశాల వారంతా కూడా అధ్యాపకులు వచ్చి చేరారు. ఈ అధ్యాపకులందరూ కూడా ఈ యొక్క విషయములను తమ చిత్తం నుండి హత్తుకున్నట్టుగా చేసుకుని తిరిగి ఆ దేశములకు వెళ్లి ఆ దేశంలో కూడాను కొన్ని కొన్ని నమస్తలు ఉండేటువంటి అధ్యాపకులను చేర్చి వారికి కూడాను ఈ బోధనలు మీరు చేసి తగినటువంటి ట్రైనింగ్ అందించాలి.
2: టీచర్స్ ఫ్రమ్ 42 కంట్రీస్ హావ్ కమ్ అండ్ జాయిన్ హియర్ ఫర్ ది ట్రైనింగ్. యూ విల్ హావ్ టు జస్ట్ లెర్న్ థింగ్స్ ప్రాపర్లీ హియర్. ఆఫ్టర్ యూ గో బ్యాక్ టు యువర్ ప్లేసెస్ you can also collect a few more teachers and give them what you have learnt here so that they would get the benefit.
3: Indulo adhyapaka ye reethiga undante velugutunnatundi oka candle maadiri undala jyoti vale untundali.
2: Teachers must be like the candles which are lit.
3: ee velugutunnatundi jyoti migilinatundi jyotulanta antinchadaniki taginatundi arhata kaligi untadi.
2: A candle which is lit will be able to just help other candles to be lit.
3: కనుకనే ఈనాటి అధ్యాపకులు మీరందరూ కూడాను వెలుగుతున్న జ్యోతుల వలె ఉండినప్పుడే మిగిలిన అధ్యాపకులందరికీ కూడాను ఈ విధమైనటువంటి వెలుగును అభివృద్ధిపరచడానికి తగిన ప్రోత్సాహం ఉత్సాహం అందించవచ్చు.
2: ఇఫ్ ది టీచర్స్ ఆర్ సంథింగ్ లైక్ ఎఫల్జెంట్ లైట్స్ బై దెమ్సెల్వ్స్ దే విల్ బి ఏబుల్ టు హెల్ప్ ఫర్ ది స్ప్రెడ్ ఆఫ్ దిస్ లైట్ అండ్ దిస్ ఇల్యూమినేషన్.
3: మీ అందరం కూడాను ఈ విద్యా వెలుగులు అనేటువంటి దాన్ని ఎప్పుడు కూడాను కాపాడుకుంటూ రావాలి.
2: కంటిన్యూస్లీ అండ్ సీజ్లెస్లీ యూ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ to develop the human values in you.
3: అప్పుడే మన యొక్క ఆశయాన్ని మనము పూర్తి ఆనందంగా అనుభవించినటువంటి వారమవుతాం.
2: Then only would have experienced and enjoyed our own ideal which is kept in the form of human values.
3: ఈ యొక్క హ్యూమన్ వాల్యూ అనేటువంటిది మనం కొత్తగా మనం సంపాదించినటువంటిది కాదు.
2: These human values are not as if we have acquired them anew.
3: Mana sahaja jeevitamlo undinatuvantidi.
2: These are all a part of our natural life.
3: Ee jeevitaniki pradhanamainatuvantidi.
2: These are all very basic for the
3: human jeevitamu.
2: This is in fact life itself.
3: Deenini the proper study of mankind is man annaru.
2: This is what is meant when we say the proper study of mankind.
3: Anaga mana thoughts, mana words, mana action moodinti yokka ekatvame mana yokka swaroopamu.
2: Our real nature and real form is the unity of our thoughts, words and deeds.
3: దీనిని ప్రొద్దున గోకాకుడను చెప్పాడు. అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము. ఈ 5 కోశములు కూడాను 5 ప్రధానమైనటువంటి సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసల యొక్క ప్రతిబింబములుగా మనం విశ్వసించాలి.
2: The same thing has been just given to you by Dr. Gokak this morning. These 5 seeds, the food seed, the vital seed, the mental, the intellectual and the bliss seed, these are comparable to truth, right conduct.
3: ఇందులోనే అతి సూక్ష్మమైనటువంటి ప్రాణమయము, ఇందులోనే మరింత సూక్ష్మమైనటువంటి మనోమయము ఉంటున్నది.
2: దిస్ గ్రాస్ బాడీ కంటెన్స్ విత్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఆల్ ది అదర్ సటిల్ బాడీస్.
3: కానీ ఈనాటి మన యొక్క ప్రయాణము అన్నమయ కోసం నుండి మనోమయ కోసం వరకే చేసి అక్కడ మనం నిలిచిపోతున్నాము.
2: బట్ టుడే వీఆర్ మేకింగ్ ఏ జర్నీ ఓన్లీ ఫ్రమ్ ది గ్రాస్ బాడీ టు ద మెంటల్ బాడీ అండ్ దేర్ వీఆర్ కమింగ్ టు ఏ
3: డెడ్ మన ప్రయాణం పూర్తి గావించుకున్నటువంటి వారం కాము.
2: But truly speaking, we have not completed our
3: journey. We have not
2: been able to reach the goal which we
3: have set.
2: What is our goal?
3: అన్నముతో ప్రారంభమైనటువంటిది ఆనందమే మన గోలుగా, మన యొక్క గమ్యంగా, అదే మన అంత్యంగా తీసుకోవాలి.
2: అవర్ లైఫ్ కమెన్సెస్ విత్ ఫుడ్. బట్ అవర్ గోల్ ఈజ్ బ్లిస్.
3: కనుకనే మనము ఈ శరీరము అన్నమయమైనప్పటికీ ఈ శరీరం ద్వారా మనము మనోమయాన్ని సాధించి విజ్ఞానమయములో ప్రవేశించి ఈ విజ్ఞానం చేత ఆనందమయంలో మనం చేరిపోవాలి.
2: వి మే స్టార్ట్ అవర్ లైఫ్ విత్ ద ఫిజికల్ బాడీ అండ్ ఫ్రమ్ దేర్ టు మేక్ ప్రోగ్రెస్ టు ద మెంటల్ అండ్ దెన్ టు ద ఇంటెలెక్చువల్ అండ్ త్రూ దాట్ టు ద బ్లిస్.
3: ఎంతకాలమైనా మనము అన్నమయమైన ఈ దేహంతోనే జీవిస్తూ ఉంటుంటే ఇంకా ఆనందం ఏనాడు మనం అనుభవించేది.
2: ఫర్ ఎనీ లెంగ్త్ ఆఫ్ టైమ్ ఇఫ్ వి గో ఆన్ లివింగ్ ద లైఫ్ విత్ ఫిజికల్ బాడీ
3: కూడా ఈ విధమైన జీవితాన్ని గడుపుతూనే ఉంటున్నాయి. ఇంకా మానవత్వం అనేటువంటి విశిష్టత ఎక్కడ?
2: వెన్ ఆర్ వి గోయింగ్ టు రీచ్ ది గోల్ ఆఫ్ బ్లిస్? ఈవెన్ ఎనిమల్స్ బర్డ్స్ అండ్ బీస్ ఆర్ లివింగ్ దట్.
3: ఇన్ని చదువులు చదివి ఇంత విజ్ఞానం ఆర్జించి ఇన్ని విధమైనటువంటి డిగ్రీలు తీసుకుని ఇంక పశువుల కంటే హీనమైనటువంటి పరిస్థితిలో మనము ప్రవర్తిస్తుంటే ఇంకా మానవత్వం యొక్క విశిష్టతను మనం ఏ రీతిగా చెప్పుకోగలము?
2: ఆఫ్టర్ అక్వైరింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్ ఇఫ్ ఆర్ ఇన్ నో వే బెటర్ దాన్ బర్డ్స్ అండ్ ఎనిమల్స్ వాట్ ఎస్ స్టేట్ ఆఫ్ అఫైర్స్ ఇట్ ఈస్.
3: కనుక ఈ యొక్క పశుపక్షి మృగాదులకు విజ్ఞానమయం లేదు. ఏదో కొంతవరకు ఉండవచ్చునే కానీ నిత్యానిత్య విషయ పరిశీలన శక్తి గాని ఆత్మానాత్మ యొక్క విచారణ శక్తి గాని ఈ యొక్క పశుపక్షి మృగాదులకు లేదు.
2: బర్డ్స్ బీస్ ఎట్సెట్రా దే డు నాట్ హ్యావ్ ద పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్. దే కెనాట్ డిస్టింగ్విష్ గుడ్ ఫ్రమ్ బ్యాడ్ పర్మనెంట్ ఫ్రమ్ పర్మనెంట్.
3: మానవునికి మాత్రమే ఉన్నది. కనుకనే జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు.
2: As man alone is endowed with this particular power, it is said that it is very difficult to get the life of human
3: birth.
2: Otherwise, what is the speciality of getting human birth?
3: Kanuka manamu annamayamainatundi ee dehamto prarambhamainatundi mana jeevitanni aanandamayam varaku kudanu manam prayanam cheyali.
2: We have started the journey of our life from the physical body.
3: దానికి విజ్ఞానమయం చాలా అవసరము.
2: వి హావ్ టు మేక్ ప్రోగ్రెస్ రైట్ అప్ టు ది
3: ఆ విజ్ఞానమే ఆచరణ రూపమైనటువంటి ప్రచార ప్రబోధన సల్పాలి.
2: ఫర్ గెటింగ్ ది బ్లిస్ ఇట్ ఈస్ నెసెసరీ టు గో త్రూ విజ్ఞానమయ అండ్ వీ హావ్ టు మేక్ ఎఫర్ట్స్ టు గెట్ దట్ పర్టికులర్ ఇంటెలిజెన్స్ అండ్ విజ్డమ్.
3: పిల్లలను మనం చక్కగా బోధించే సమయం లోపల సరైనటువంటి కొన్ని కొన్ని చిన్న చిన్న విషయాల్లో కూడా మనం సూక్ష్మమైనటువంటి రీతిలో గమనించాలి.
2: వైల్ టీచింగ్ ది స్టూడెంట్స్ we have to very carefully observe certain important things.
3: వాళ్లకు కాలమును అధికంగా మనము దుర్వినియోగం చేయడానికి అవకాశం ఇవ్వకూడదు.
2: we should never allow them to waste their time.
3: చిన్న పిల్లలకు కాలమును అధికంగా దుర్వినియోగం చేసుకునే అవకాశం ఇచ్చినప్పుడు ఎన్ని విధమైన మార్గంలో అవతరిస్తారు.
2: if they are allowed to misuse the time, it is likely that they would end up in some very bad way.
3: అప్పుడు మన క్లాసుల్లో కూడాను మనం చెప్పినవి అర్థం చేసుకున్నారా లేదని చిన్న చిన్న క్వశ్చన్స్ వేసి ఆన్సర్స్ తీసుకోవాలి.
2: while teaching the students, it is necessary to put questions to them in the middle to find out whether they have followed or not.
3: అప్పుడప్పుడు మనం చదివించి చెప్పించినటువంటి విషయాలంతా క్విజ్ అనేటువంటి దీని లోపల వాళ్ళకు కొన్ని క్వశ్చన్స్ వేసి ఎవరు బాగా చెప్తారో వాళ్ళకు ఆ ఉత్సాహ ప్రోత్సాహాన్ని అందించాలి.
2: After teaching a little, we can give a quiz to find out who has understood. We can motivate them well and encourage them well to acquire knowledge.
3: Inte kaadu vaalaku intiki velle samayalo kodanu aatala paatala aina tarvata homework kuda appapudu vaalaku andinchali.
2: After teaching and after they have their own games etc, when they get back home, we can give a little homework also.
3: ఈ హోంవర్క్ లోపల కూడా సక్రమంగా తాను చేశాడా, ఎవరితో ఉన్నా చేయించుకుని వచ్చాడా అని తాను తిరిగి కూడా మనం క్లాసులో కూడా వాళ్ళని ప్రశ్నించి ఆ దానికి సరైన జవాబు చెప్తాడా లేదా అని కూడా గుర్తించాలి.
2: ఆఫ్టర్ దే బ్రింగ్ బ్యాక్ ది హోంవర్క్ టు ద క్లాస్, వీ హావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు ఫైండ్ అవుట్ వెదర్ ది బాయ్ హస్ డన్ ఆల్ బై హింసెల్ఫ్.
3: ఈ విధంగా పిల్లలు ఎందు ఉత్సాహ ప్రోత్సాహాన్ని అందించి తగినటువంటి యొక్క దీనితో వాళ్ళను అభివృద్ధి గావించడానికి అధ్యాపకులు ఎంతైనా శ్రమ పడాలా?
2: Teachers will have to make every effort to provide encouragement and proper motivation for learning.
3: నిజంగా ఇది మీకు ఒక సాధనగా మీరు భావించాలి.
2: You must consider this as your own sadhana.
3: ఈ ఒక్క మార్గమును మీరు చక్కగా అనుభవిస్తే తప్పక మీకు భగవత్ అనుగ్రహం అనేటువంటిది ప్రాప్తిస్తుంది.
2: If you were to discharge your duties in this particular direction, you will earn the grace of God.
3: యోగములు ఏ మాత్రము చేయనక్కర్లేదు. పిల్లలను అభివృద్ధి పరిచేటువంటి మార్గంలో మీ కర్తవ్యాన్ని నిర్వర్తించుకుంటే ఇదే గొప్ప సేవ.
2: If you can discharge your duties, in developing the students from the proper lives, that itself becomes a great sadhana for you. There is no need for doing meditation and such a sadhana.
3: Enno janmala yokka prapti vallane meeku ee yokka pavitramainatundi avakasam labhinchindi.
2: You have got this sacred opportunity in this sacred life on account of the lot of merits that you have done.
3: పోషించుకోవడానికి తగిన ప్రయత్నం చేయాలి.
2: దిస్ ఎక్స్ట్రాడినరీ ఆపర్చునిటీ విచ్ యు హావ్ గాట్ యు మస్ట్ సాంక్టిఫై ఇట్ అండ్ యూజ్ ఇట్ ప్రాపర్లీ.
3: అప్పుడే మనము ఈ అధ్యాపకులుగా మనము రూపొందినందుకు తగినటువంటి సార్థకత అవుతుంది.
2: దెన్ ఓన్లీ వుడ్ హావ్ జస్టిఫైడ్ అండ్ సాంక్టిఫైడ్ అవర్ సెల్స్ బీయింగ్ ది టీచర్స్.
3: పిల్లలకు మధ్య మధ్యగా కొన్ని కొన్ని భజనలు, కొన్ని కొన్ని పవిత్రమైనటువంటి కథలను కూడా వారికి తెలపాలి.
2: నౌ అండ్ దెన్ వీ షుడ్ బి ఏబుల్ టు జస్ట్ గివ్ భజన్స్ టు ద స్టూడెంట్స్ and a few good stories to the students.
3: ye matamunaku oka matamunaku maroka matamunaku binna bhavinchinatundi bhavalu variki e matram kodanu bodhincharadu.
2: We should never teach them things which will bring about difference between one religion and another religion and conflict
3: andaru bhagavantuni biddaluga variki samastini bodhinchali.
2: We have to teach them things which will make them feel that they are children of one God.
3: mukhyamga mana adhyapakulu endukani sari samasthala yendu untinatundi praveshinchinatundi vyaktulu kani nerchukovasindi okati undi.
2: Particularly our teachers and people who have joined this
3: organization.
2: One important thing is there which we will have to develop, and that is unity.
3: Andaru aikamatyanga cheri akka chellindru anna thammulu vale ee okka karyamlo praveshinchali.
2: All people should be united in doing the work.
3: Yeno chinna chinna konni bhedamulu vachinappudiki dani e maatramu hrudayanu teeskoraadu.
2: They should conduct themselves as brothers and sisters.
3: Appudiki appudike marchipoyi anni vidhamulu kuda varito chertho kalisi melisi maatadutu raavali.
2: There may be some kind of misunderstanding now and then. They should never take them to heart. They should
3: ఈ చిన్న విషయాల్లో ప్రారంభమై కట్టగలపడే దీక్షను ఊని ఒకరికొకరు పోట్లాడుకొని ఇంకా అనేక విధమైనటువంటి అశాంతికి గురి చేసేటువంటి వాతావరణాన్ని కల్పించరాదు.
2: Misunderstanding may stop in a very small way, but it may grow and may lead to a lot of conflicts and lack of peace.
3: పెంచుకోరాదు.
2: One should never develop foolishness.
3: ఇది నిజమైనటువంటి యొక్క అర్హత కాదు నాకు అని తనకు తానే దండించుకోవాలి.
2: One should tell oneself, well, it is not worthy of myself. I
3: can also be foolish. Teachers endukani vidyarthulu endukani group nu tayaru karadu.
2: Whether it is in the teachers or in the students, there should not be groupism.
3: Andaru okkate.
2: All of us are one in fact.
3: Aidu relu veru veruga kanipistunnayi manaku.
2: Five fingers are seen separately.
3: Kani edaina oka pallilo praveshinchinappudiki aidu cheri pani chestayi ekanga.
2: But the moment we undertake any work, all the five fingers come together and participate jointly.
3: Adhe vidhamugane andaru kodanu bhagavantuni biddalu vale visheshinchi andaru aikamatyanga evariki taginatundi kartavyanni varu nirvartistu raavali.
2: In the same way, all of you should consider yourselves as the children of one God, and with lot of mutual affection and love,
3: vyaktigatamaina deshamulu kani
2: individual differences,
3: samajika sambandhamaina deshamulu kani
2: the hatred based upon the community,
3: bhasha deshamulu yokka deshamulu kani
2: misunderstanding based upon the religion of the country,
3: manlo praveshincharadu.
2: Whatever be the type of difference, it should never enter into us.
3: Eppudu dvesham manlo praveshistundo malinyam cheripothundi.
2: The moment hatred enters us, we become dirty.
3: Ee malinyanni manam dooram cheskovalanukunte unity athyavasaram.
2: If we want to become pure, there is a need for unity.
3: యూనిటీ కలిగినప్పుడే మనలో ప్యూరిటీ అభివృద్ధి అవుతుంది.
2: ఓన్లీ వెన్ దెర్ ఇస్ యూనిటీ ఇన్ అస్, ప్యూరిటీ డెవలప్స్ ఇన్ అస్.
3: ఈ యూనిటీ లేకపోతే ఎనిమిటీ వచ్చి ప్రవేశిస్తుంది.
2: ఇఫ్ దెర్ ఇస్ నో యూనిటీ ఇన్ అస్, దెన్ దెర్ విల్ బి ఎనిమిటీ బిట్వీన్ అస్.
3: ఎప్పుడు ఈ యొక్క ప్యూరిటీ కలిగినో అప్పుడే మనకు డివినిటీ మనకు ప్రాప్తిస్తుంది.
2: వన్స్ వీ హ్యావ్ ప్యూరిటీ ఇన్ అస్, దెన్ విల్ బి ఏబుల్ టు అక్వైర్ డివినిటీ.
3: కనుక అందరూ ఐకమత్యంగా పనిచేస్తూ రావాలి.
2: దేర్ ఫోర్ ఆల్ ఆఫ్ యూ షుడ్ వర్క్ టుగెదర్ యునైటెడ్లీ.
3: ఈ ఐకమత్యాన్ని పెంచుకోవటమే చాలా అవసరము.
2: డెవలపింగ్ యూనిటీ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్.
3: ఈ దేశంలన్నీ కూడా ఈనాడు ఐకమత్యం అనేటువంటిది క్షీణించిపోవటం చేతనే ఇన్ని విధమైనటువంటి అల్లకల్లోలములకు గురి అవుతున్నాయి.
2: ఆన్ అకౌంట్ ఆఫ్ డిక్లైన్ ఆఫ్ యూనిటీ బిట్వీన్ ది నేషన్స్, సో మచ్ ఆఫ్ స్ట్రైఫ్ అండ్ సో మచ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ పీస్.
3: ఇంటిలో ఒక ఐదు మంది వ్యక్తులు ఉంటే ఐదు మందిలోనూ ఐదు భావాలు.
2: If there are five children in one home, they have got five different views and different opinions.
3: Manu baita bodhinchedanikante motta motta mana intilo unity ni develop cheyali.
2: Instead of preaching outside our home, we have to develop unity in our own homes first.
3: Appude manamu baita cheppadaniki kudanu tagirinatvanti yokka arhatanu sadhinchukovali.
2: Then only we will have the right to teach outside.
3: Kanuka ఈ యూనిటీతో పాటు మీ యొక్క ప్రవర్తనను సక్రమమైన మార్గమునందు బలపరుచుకొని తద్వారా విద్యార్థులకు బోధించడానికి తగిన కృషి చేయాలని నేను ఆశిస్తున్నాను.
2: Swami is wishing that along with this unity, you should develop good behavior and then undertake teaching to the students.
3: Sai samastara lopala ye vidhamaina tundi yokka bheda bhavam lekunda untundali.
2: In the Sai's organizations, there should not be any type of differences at all.
3: మీ ఈ దేశానికి తగినటువంటి యొక్క సుక్షేమాన్ని సంపాదించాలి.
2: ఓన్లీ యూ షుడ్ బి ఏబుల్ టు బ్రింగ్ అబౌట్ ద వెల్ఫేర్.
3: ఎక్కడ చూసినా అశాంతి, ఎక్కడ చూసినా భయము, ఎక్కడ చూసినా యొక్క దుర్మార్గము చాలా చెరలేకపోయింది.
2: విచ్ ఎవర్ సైడ్ యూ లుక్ టు, దెర్ ఇస్ ఫియర్, దెర్ ఇస్ ల్యాక్ ఆఫ్ పీస్, దెర్ ఇస్ స్ట్రైఫ్, దెర్ ఇస్ యాంగ్జైటీ ఇన్ ద వరల్డ్.
3: దీనిని చల్లార్చాలంటే మన ప్రేమతత్వం చేత, సహనభావం చేత, ఆచరణ చేత మనం ఈ యొక్క దేశంలో ప్రవేశించాలి.
2: If we want to bring about peace in the world, then we should develop in ourselves.
3: Mukhyanga videshal nundi vachinatundi vyaktulaku chaala pradhanamainatundi vishayalu meeru gurtinchovali.
2: Especially people who are coming from other countries will have to
3: ee videshalalo kaakunda ee naadu bharat deshamlandi kudanu abhivruddhi ganchutu vastundadi.
2: It is not merely in other countries, even in India this thing is growing.
3: Pillalu ee drugs ni upayoginchukokunda undetundi margaanni mottamota meeru avalambinchali.
2: You must take care to see that children do not take to drugs.
3: దీని వల్ల సాధ్యమైనటువంటి మతులు కూడా చెడిపోతున్నాయి.
2: On account of this drug addicts, they lose
3: తద్వారా మానవత్వాన్ని కోల్పోతున్నాడు.
2: They lose all their intelligence and even their
3: human nature. బోధన చేసి కానీ ప్రయోజనం లేదు.
2: What is the use of teaching such people?
3: కనుక ఈ డ్రగ్స్ వల్ల కలిగేటువంటి అపకారం ఏమిటి, నష్టం ఏమిటి అని పిల్లలకు చక్కగా మీరు బోధించాలి.
2: యూ హావ్ టు టీచ్ వెరీ క్లియర్లీ వాట్ ఆర్ ద డేంజర్స్ అండ్ వాట్ ఆర్ ది హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఆఫ్ దీస్ డ్రగ్స్ టు ది స్టూడెంట్స్.
3: సాధ్యమైనంత వరకు కూడా మానివేయడానికి ఎంతైనా మనం కృషి చేయాలి.
2: వీ హావ్ టు మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు సీ దాట్ నో వన్ టేక్స్ టు సచ్ అన్రీజనబుల్.
3: ఆ విధంగా పిల్లలకు బోధ చేయడానికి మొట్టమొదట మీరు ఆ డ్రగ్స్ ని కొంచెం మానాలి.
2: ఇఫ్ యూ రియలీ వాంట్ టు టీచ్ దాట్, first of all you should be free from such habits.
3: అప్పుడే మీరు మీ పిల్లలకు చెప్పేటువంటి అధికారాన్ని కలిగి ఉన్నటువంటి
2: వారు. Then only you have got the right to teach the students and the youngsters.
3: కనుక ఈ విధమైన విషయాల లోపల మీరు అతి జాగ్రత్తలు వహించినప్పుడు దేశం ఎంతనో బాగుపడుతుంది.
2: In such matters as the one that has been told now, if you exercise great care, then it is possible the
3: country is హ్యూమన్ వాల్యూని గురించి మనం ఎంతనో సంప్రదించవలసినటువంటి విషయాలంతా ఉన్నాయి. కొంతమంది టీచర్స్ కు కొన్ని కొన్ని సందేహాలు కూడా ఉంటుంటాయి. ఈ సందేహాలు మీరు కొంచెం రాసుకుని మీ దగ్గర పెట్టుకున్నప్పుడు, తిరిగి అవకాశం వచ్చినప్పుడు నేను ఆ సందేహాలను పూర్తి పరిహారం చేస్తాను.
2: ఇన్ ఫ్యూచర్ దేర్ ఆర్ ఏ నంబర్ ఆఫ్ థింగ్స్ విచ్ విల్ హావ్ టు జస్ట్ డిస్కస్ విత్ రిఫరెన్స్ టు హ్యూమన్ వాల్యూస్. సమ్ టీచర్స్ మే హావ్ ఏ ఫ్యూ డౌట్స్. ఇఫ్ యూ రైట్ దోస్ డౌట్స్ డౌన్ in a small piece of paper and if you keep them, then when occasion arises Swami will clarify all those doubts.
3: Meelo etti samasyalu undinappudiki nenu sulabhanga pariharam chestanu.
2: Whatever type of problems you may have, Swami will give
3: kaani you meera sandeshamu matram manasulo pettukoni chaala daarini poshinchukodaniki tagina krushi cheyakandi.
2: Don't keep such doubts in your own mind and develop them.
3: Sandeham pariharam ainappude neeku oka prashanthi chekurtundi.
2: Only when you are freed from those doubts you can have
3: samsaya manasthiti. Ee samsayam undinatundi variki ye matram kudanu munduku poleru.
2: People who are having doubts can never make any progress.
3: దీన్ని పరిహారం చేసుకోవటం కూడా ఒక మంత్ర యోగము.
2: దేర్ ఈస్ ఎ మెథడ్ ఆఫ్ సాల్వింగ్ ఆల్ దీస్ డౌట్స్ ఆల్సో.
3: భారతదేశంలో అనుకుంటారు ఓం నమో నారాయణ అష్టాక్షర నామం అంటారు.
2: ఇన్ భారత్ దేర్ ఈస్ వన్ మంత్ర ఓం నమో నారాయణ ఎయిట్ లెటర్డ్
3: అష్టాక్షర నామం. జపించినంత మాత్రం నారాయణ అనుగ్రహం మనకు లభిస్తుందని విశ్వాసం.
2: ఇట్ ఈస్ the belief and the faith of the people that by
3: manaji vidhamaina oka pedda pravaham vantidi.
2: Our life may be compared to a
3: ee pravahaniki haddule lekapothe anni vidhalu kudanu munchi vestundi deshanni.
2: If there are no bonds for this river of life, then it is likely to cause a lot of damage.
3: Pravahamunu kontha varaku anugrahinchi aadarinchi andukuneetundi oka sthanamu anugraham ane sagaram.
2: This river of life will have to reach the ocean of grace.
3: ee sagaramlo poi idi praveshinchalante itu vaipuna ee pravahamulo haddulu undali.
2: if this river should ultimately reach the ocean of grace, there is a need for the bond.
3: ఒకవైపున సంశయాత్మ వినశ్యతే, ఇది అష్టాక్షర నామం.
2: ఆన్ వన్ సైడ్ సంశయాత్మ వినశ్యతి, దిస్ ఇస్ ద ఎయిట్ లెటర్డ్ వన్.
3: రెండవ శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, ఇది అష్టాక్షర నామం మరొక వైపున.
2: ది అదర్ సైడ్ శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, దిస్ ఆల్సో
3: అనగా సంశయం నిర్మూలన చేసుకోవటము, శ్రద్ధను పెంచుకోవటము, ఈ రెండింటి ఎందుకు కూడా మనం అభివృద్ధి గాంచినప్పుడు మనం ఏ విధమైనటువంటి ఉడిదుడుకులకు మనం భయపడనక్కర్లేదు.
2: వీ నీడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్ అట్ ఆల్ ఇఫ్ వీ కెన్ డిస్ట్రాయ్ ఆల్ అవర్ డౌట్స్ అండ్ ఇఫ్ వీ కెన్ డెవలప్ శ్రద్ధ.
3: మన యొక్క జీవితం డైరెక్ట్ గా పోయి దైవంలో చేరిపోతుంది.
2: ఇఫ్ వీ కెన్ డెవలప్ ఆన్ దీస్ లైన్స్ వీల్ బి ఏబుల్ టు రీచ్ ది
3: గోల్. ఏ విధంగా అభివృద్ధి పరచుకోవాలి?
2: హౌ టు డెవలప్ దిస్ కైండ్ ఆఫ్ శ్రద్ధ ఇన్ అస్?
3: ఈ సంశయాన్ని ఏ రీతిగా నిర్మూలం గావించుకోవాలి?
2: హౌ టు డిస్ట్రాయ్ దీస్ డౌట్స్ ఇన్ అస్?
3: దాని విషయాన్ని మనం గుర్తించుకోవాలి.
2: వీ హావ్ టు రికగ్నైజ్ దిస్ ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్.
3: కనుక దీనికి తగినటువంటి యొక్క అవసరం వచ్చినప్పుడు మనం దీనితో సంప్రదించి తగిన సందేహ నివారణ చేసుకుని ఈ ఆనందాన్ని అనుభవించి మున్ముందు జరగవలసిన కార్యక్రమంలో మన ఉత్సాహ ప్రోత్సాహాన్ని పెంచుకోవాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
2: At the appropriate time in future, we'll take up this particular topic as to how to develop Shraddha in us and how to destroy the doubts and help ourselves to reach the goal.

0: Radio Sai brings for you next the Divine Discourse delivered by Bhagwan Baba on the evening of the 8th of March 2005 on the occasion of Mahashivaratri.
1: Parama Pavanamaina Parama Pavanamaina Bharatavaryandu Sahanamam Ajamanaku Chakkadanam Parama Pavanamaina Bharatavaryandu సహనమన్నదే మనకు చక్కదనము.
2: ఇన్ దిస్ సీక్రెట్ ల్యాండ్ ఆఫ్ భారత్, ఇట్ ఈస్ ద ఫర్బేరెన్స్ దట్ కాన్స్టిట్యూట్స్ ద బ్యూటీ ఆఫ్ దిస్ కంట్రీ.
1: వ్రతములన్నిటి అందు వన్యగాంచిన ఎట్టి ఘన సత్యశీలమే కఠిన తపము.
2: ఆఫ్ ఆల్ ది రిచువల్స్ అడ్హిరెన్స్ టు ట్రూత్ ఈజ్ ద టఫెస్ట్ వన్, కెన్ బి వ్యూడ్ యాజ్ పెనెన్స్.
1: మధుర భావం బేది మన దేశమందన్న మాతృభావము కన్నా మాన్యమెది.
2: What is the nectarine feeling in this country, Bharat? It is a feeling towards the mother. Feeling towards the mother is the noblest. What else could be greater than this?
1: Pranam bekantenu, manam beghanamanu, manadesa neetini mantagalpi.
2: In fact, in this country, more than the life, it is the character which is important. This code, this principle of morality is totally gone.
1: Netikichiri paradesa nisurarasi.
2: And we have today amidst us all that is present in other countries, other lands.
1: ఔరం ఏమందు భారత పాలనంబు.
2: అలాస్, వాట్ ఈస్ టు బి సెడ్ అబౌట్ దిస్ అడ్మినిస్ట్రేషన్?
1: ఏనుగట్టుల తన బలమెరుగలేదు, అట్టురైనారు మన భారతీయులు నేడు.
2: జస్ట్ యాజ్ ది ఎలిఫెంట్ ఈజ్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్స్ ఓన్ స్ట్రెంగ్త్, similarly the situation with the inhabitants, citizens of Bharat, who do not know their own legacy and their heritage.
1: Prema swarupulara,
2: embodiments of love.
1: Bharata desamanna deeni visishtata, deeni gopyata, deeni gamyamu, deeni pavitramu evvaru intavaraku kudanu దాని చెవి చూడలేదు.
2: ట్రూలీ స్పీకింగ్, ద గ్రేట్నెస్, ద ప్రొఫండిటీ, ద సిగ్నిఫికెన్స్, ద ఆబ్జెక్టివ్స్, ద పర్పస్ ఆఫ్ దిస్ కంట్రీ, ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ హ్యావ్ నాట్ బీన్ రియలైజ్డ్ బై ఎనీబడీ టిల్ దిస్ డేట్.
1: అన్ని సంస్కారముల కంటే భారతీయ సంస్కృతి చాలా ఉత్తమమైనటువంటిది, పవిత్రమైనటువంటిది.
2: Of all, it is the culture of Bharat that is most sacred and noblest.
1: ee culture anetundi anuvastu nunchi ganamaina vastu varaku kodanu samatvagane cheri unnadi.
2: This culture is present right from the microcosm to the macrocosm equally.
1: Itti sanskrutini ee naadu bharatiyulu vismarinchi పరదేశ సంస్కృతులంతా కూడాను ప్రాక్టీస్ చేసుకుంటూ కాలం గడుపుతూ వస్తున్నారు.
2: ది నేటివ్ కల్చర్ ఆఫ్ భారత్ ఈజ్ ఫర్గాటెన్ బై ద సిటిజన్స్ అండ్ ఆర్ ఏపింగ్ ఫాలోయింగ్ ఫారిన్ కల్చర్.
1: సత్యధర్మములు రెండు కూడాను సమసిపోయినవి.
2: ద ట్రూత్ అండ్ రైచియస్నెస్ హ్యావ్ నో ప్లేస్ టుడే.
1: కానీ దీన్ని నిర్మూలన చేయటకు ఎవరి తరము కాదు.
2: హవెవర్ ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు అన్హిలేట్ దెమ్ టోటలీ.
1: ఇది కేవలము తుడిచిపెట్టామని చెప్పుకోగలరు, కానీ దాన్ని నిర్మూలన చేయడానికి ఎవరికి సాధ్యం కాదు.
2: ఇట్ కుడ్ బి కంక్లూడెడ్ దట్ ద ట్రూత్ అండ్ రైచియస్నెస్ ఆర్ వైప్డ్ అవుట్ బట్ దే ఆర్ నాట్ టోటలీ కిల్డ్ ఫర్ దిస్.
1: ధర్మముల కంటే శాంతిమైనటువంటిది పవిత్రమైనటువంటిది మరొకటి లేదు.
2: ఇట్స్ ద ట్రూత్ అండ్ రైచియస్నెస్ దట్ ఎన్ష్యూర్ ద పీస్. దేర్ ఆర్ నో హైయర్ వాల్యూస్ బియాండ్ దీస్ టూ.
1: ఈ సత్య ధర్మములు రెండు కూడాను మానవునికి రెండు నేత్రములు వంటివి.
2: Truth and righteousness are comparable to the two eyes of a human being.
1: Itti netramulu yokka drushtini manam kolipothunnamu.
2: We are losing the very vision, the eyesight.
1: Ee naati vidyarthulu kudanu kramakramina perugutu pedda chaduvulu chadivi satyamu dharmam ante emo vaari kudanu artham kavatam ledu.
2: Students are learned, they are acquiring knowledge more and more. But yet they do not know what truth and righteousness are.
1: Itti pavitramaina gopyamaina divyamaina bhavyamaina navyamaina tunti yokka samskrutini mana venta pettukoni kalamu galapukokunda edo vidhi vidhi tirugutunnamu manam.
2: Instead of following the sacred noble path which is latent and hidden in our country, in our blood, the life stream, on the other hand, we are wasting our time loitering around the streets.
1: Kani ee satya dharma shanti premalu bharata deshamunaku oka vidamainatunti netanu abhivruddhi parichetunte oka sthanam ani cheppavachunu.
2: It can also be said that these four basic essential human values, truth, righteousness, peace and love, would help to have the leadership and to train leaders.
1: Satya dharmamuna kante shanti chala uttamainatundi.
2: More than these two, the truth and righteousness, peace stands at a higher level.
1: Ee shanti kante pavitramainatundi tyagamu.
2: And more than this peace, the very sacred thing is that of tyaga, sacrifice.
1: Tyagam anaga కేవలము సర్వసంగ పరిత్యాగము చేయటము త్యాగం కాదు.
2: త్యాగ ఆర్ సాక్రిఫైస్ డస్ నాట్ నెసెసరీ మీన్ రినన్సియేషన్ ఆర్ గివింగ్ అప్ వాట్ ఆల్ దట్ యు హ్యావ్.
1: కనుక త్యాగం అనగా వేద త్యాగమే నిజమైనటువంటి త్యాగం, కానీ మిగిలినటువంటి యొక్క ప్రాకృత లక్షణములంతా త్యాగం చేయటం అది త్యాగం కానేలేదు.
2: దేర్ఫోర్ త్యాగ ఆర్ సాక్రిఫైస్ ఇస్ స్పిరిచువల్ ఇన్ ఇట్స్ కంటెంట్ అండ్ నాట్ మియర్లీ గెటింగ్ రీడ్ ఆఫ్ mundane material things.
1: Itti gopyamainatunti yokka divyamainatunti yokka satyamu ninaadu tirigi manamu nepti techukovali.
2: We have got to remind ourselves these inner secrets and the divine principles of truth.
1: Itti satya dharma shanti premalanu manam poshinchukunnappude manam bharatiyulam avutamu.
2: We can call ourselves bharatiyas if only we sustain, foster the human values, satya dharma, shanti, prema.
1: Indulo em okati tappipoyina kudanu manam bharatiyulame kaadu.
2: If we miss one of these four values, we cannot call ourselves bharatiyas.
1: Satya dharmamulanu prakritiyan unchukoni dini practice chestu jeevitanni dani anusarinchadame nijamainatuvanti yokka tyagamu.
2: We have to imbibe these values in our day life, day to day life, and proceed with all our activity.
1: Satyam budhanmundi shanti premala varaku oke prayaname.
2: It is a sort of a continuous journey from truth along the way of righteousness, peace and end up in love.
1: Ivi ekkada kudano aagunavu kaadu.
2: In fact, they do not stop at any point.
1: Adi prati manavuni enduku hrudayam nandu kudano ప్రసరింప చేసుకుంటూ ప్రయాణం చేస్తుంది.
2: They percolate, they circulate from the human heart.
1: ఇటువంటి సత్యధర్మములను మనము ఈనాడు కోల్పోతున్నామంటే ఎంత దురదృష్టం చెప్పవచ్చును.
2: It is bad luck misfortune to have forgotten, to have missed these twin principles, Satya and Dharma.
1: సత్యంబునందుండి సర్వమే సృష్టించి సత్యంబునందు అడగే సర్వసృష్టి సత్యమహిమలేని స్థలమేది కనుగొన్న శుద్ధ సత్వమిదిగే చూడరయ్యా.
2: In fact, the whole creation came out of truth only. And the whole thing will get merged finally in truth. You do not find any spot, any speck here in this cosmos where there is no truth.
1: సమస్తం కూడాను మానవుని యొక్క గర్భం నుండి ఆవిర్భవించినంత వరకు కూడాను సత్యధర్మములే పోషిస్తున్నాయి.
2: Right from birth, it is only human values that sustain the human being.
1: భారతీయ స్త్రీలు కన్న కష్టమునకు ఓర్చి అనేక బాధలను అనుభవిస్తూ ఇంటి పనులను చూసుకుంటూ తమ బిడ్డలను తాము పోషించుకుంటూ బిడ్డలకు సరి అయినటువంటి సద్బోధన సలుపుతూ వచ్చారు.
2: The women of Bharat undergo so many troubles and difficulties. They bear all the pain and suffering, attend to household work, take care of children and teach them values.
1: ఈ తల్లిదండ్రులు ఈ పిల్లలను పోషించడానికి ఎన్ని విధములైనటువంటి అవస్థలు పడుతుంటాయో అది స్వామికి తెలుసు.
2: భగవాన్ ఓన్లీ నోస్ ద కైండ్ ఆఫ్ సఫరింగ్ దట్ ద పేరెంట్స్ అండర్గో టు బ్రింగ్ అప్ దేర్ చిల్డ్రన్.
1: కానీ తల్లిదండ్రులకు తినడానికి గంజి లేకపోయినప్పటికీ వారు పస్తైనా ఉంటుండి తమ బిడ్డలను పోషించుకుంటూ వచ్చారు.
2: ద పేరెంట్స్ మే నాట్ హ్యావ్ స్క్వేర్ మీల్ టు ఈచ్, but they would rather fast in order to see that their children are educated.
1: Itti pavitramainaatvanti yokka satya dharmamulanu manu enaado manam poshichukovasatvanti varamu kaani ee naati varaku kaalamuni vyaktham chestunnamu.
2: In fact, we should have been taking care of these principles, truth and righteousness, long ago, but we have forgotten them. We are out of track.
1: Kaani mukhyamuga ఈనాడు విద్యార్థులు నేర్చుకోవలసినటువంటిది పెద్ద విద్య కాదు, పెద్ద డిగ్రీలు కాదు, సత్యము ధర్మము ఈ రెండింటి యొక్క సారాంశం గుర్తించుకుంటే చాలు.
2: ఇన్ ఫ్యాక్ట్ వాట్ స్టూడెంట్స్ ఆర్ టు అక్వైర్ ఈజ్ నాట్ వెరీ హైయర్ నాలెడ్జ్ నార్ అక్విజిషన్ ఆఫ్ డిగ్రీస్. ఇట్ ఈస్ ఎనఫ్ ఇఫ్ దే నో సత్య ద ట్రూత్ ధర్మ రైచియస్నెస్.
1: సత్య ధర్మములనగా ఏమిటి, దీని అంతరార్థాన్ని మనం గుర్తించాలి.
2: We have to understand the inner significance of these two, Satya and Dharma.
1: Satya Dharma.
2: Satya Dharma.
1: Satya anaga pavitramainatvanti yokka oka nishabdamto koodinatvanti yokka shabdam.
2: Satya is so sacred. It is a sound in a state of silence.
1: Dharma anaga dani acharinchadame dharmamu.
2: Dharma, efficacy lies in its practice.
1: Satiya, mooda aksharalu untunnayi.
2: There are three letters, Satiya.
1: Saanaga satvikamu.
2: Sa stands for piousness, satvik.
1: Aa satvikaniki anni manamu tyagam cheyali.
2: To be satvik, to be pious, we should be prepared to sacrifice.
1: Ya, yamaniyamalato dinni poshinchali.
2: Ya stands for holding on to the discipline, yama, niyama, the societal and individual code of conduct.
1: Itivanti satya dharma shanti premalato koodinatvanti yokka pavitramainatvanti bharatiya samskrutini ee naadu manamu ee dinamu nunchino kolipothu vachunnam.
2: And the four principles, the human values, satya dharma shanti prema, are totally given up, are totally lost today.
1: ఈనాడు మానవులకు సత్యం అంటే ఏమిటో ధర్మం అంటే ఏమిటో తెలియదుండి.
2: ద మోడర్న్ మ్యాన్ హ్యాస్ నో ఐడియా ఆఫ్ ట్రూత్, హ్యాస్ నో ఐడియా ఆఫ్ ధర్మ.
1: ధర్మం అనగా ఏదో మన యొక్క డ్యూటీ అనుకుంటున్నాడు.
2: మ్యాన్ ఆఫ్ టుడే కన్సిడర్స్ dharma as his duty.
1: Kadu kadu.
2: No.
1: Ee duty anetvantidi satyamunaku sambandhinchindi kadu.
2: This duty has got nothing to do with that.
1: Duty kevalamu angla bhashaku sambandhinchinatvantidi.
2: Duty carries with it the responsibility in your living.
1: Kani mana satyamu anetvantidi chaala pavitramainatvanti hrudayanaabhi nundi yerpadinatvantidi.
2: But the truth satya lies deeper, right there at the navel of your body.
1: Satya, satya, satya.
2: This combination of two, satya, satya.
1: Ee rendu cherinappude idi pavitramainatvanti yokka padamuga maarutundi.
2: These two together would help us to take to sacred activity.
1: Ee sambandhamainatvanti vishayanni pandavulu ద్రౌపదిని అడ్డుపెట్టుకుని అనేక రకములుగా సత్యధర్మమును చాటుతూ వచ్చారు.
2: పాండవర్స్ ప్రాపగేటెడ్ దీస్ హ్యూమన్ వాల్యూస్ అలాంగ్ విత్ ద్రౌపది.
1: సత్యమనగా ఏమిటో అనేటువంటిది ద్రౌపదే బోధిస్తూ వచ్చింది.
2: ఇన్ఫాక్ట్ ద డెప్త్ ఆఫ్ ట్రూత్ వాజ్ వెల్ ఎక్స్ప్లెయిన్డ్ బై ద్రౌపది హర్సెల్ఫ్.
1: సత్య అనగా హృదయనాభి నుండి ఏర్పడినటువంటి యొక్క మూడు ప్రధాన అక్షరములు.
2: Satya, the truth meant the three important qualities of truth which arises from the very heart.
1: Trigunam Tijanakaram Trinatan Tijayadam Tijatma Papa Samvaram Ekabilvam Sivarpanam.
2: This represents the Trinity, the triune Godhead, the three attributes, the three periods of time.
1: Itvanti Satyamaku Yantati Ghanata Untunado Iriyochinchukovachu.
2: You just imagine yourself. The grandeur of truth.
1: Satyamanu ekkada daachukodanu daachutuku veelu kaadu.
2: It is not possible to hide truth anywhere.
1: Idi enta marugu pettinano marugu padeyatundi kaadu.
2: In spite of it, how deep you may just you can keep it, but you cannot hide it.
1: Ee satyamu bazaarunandu povunappudu kodanu deeni yokka viluva manaku ento artham avutuntadi.
2: You will understand the importance of truth as you move about.
1: ఈ సత్యమును ధర్మంతో మనము కంపేర్ చేసుకోవాలి.
2: వి హావ్ టు కంపేర్ సత్య విత్ ధర్మ.
1: ధారయతీతి ధర్మ అన్నారు.
2: ధారయతీతి ధర్మ, దట్ విచ్ ఇస్ ప్రాక్టీస్డ్ పుట్ ఆన్ వెస్ట్య.
1: అనగా ఇది ధరించినటువంటిది ధర్మము.
2: ధర్మ ఇస్ ద వెస్ట్య దట్ ఇస్ పుట్ ఆన్.
1: ధర్మం అనేటువంటిది మానవునికి అంగవస్త్రం అనే ఉండేటువంటిది.
2: ధర్మ, దిస్ రైచియస్నెస్ ఇస్ సో ఇంపార్టెంట్ as food and drink.
1: Kanuka idi mana dharmamulo manam kaapadukovatamu chetagaakunda manamu ee dharmamulo visarjinchi manam kevala avamana palavutunnamu.
2: We have given up this fundamental principle of dharma and we are put to shame and insult because of this reason.
1: Satya dharmamundi shanti premana varaku oke prayanam saripinatvantidi deeni yokka అంతర్ప్రవాహము.
2: రైట్ ఫ్రమ్ ద బిగినింగ్, అడిహరెన్స్ టు ట్రూత్, ఫాలోయింగ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ధర్మ, దిస్ ఎటర్నల్ జర్నీ షుడ్ కంటిన్యూ ఆన్ అండ్ ఆన్ టిల్ వీ అక్వైర్ పీస్ అండ్ లవ్.
1: ఎక్కడో ఒక తల్లి స్నానం చేస్తున్నది పుణ్యనదుల్లో.
2: ఎ మదర్ వాజ్ టేకింగ్ హర్ బాత్ ఇన్ ఎ రివర్.
1: కానీ ఒక కొత్త నీటి తెప్ప కొట్టుకొని వచ్చింది.
2: Our they came across suddenly, all of a sudden, a boat floating towards her.
1: Aa bidda aa alana paina telaadutu vachindi.
2: And you could also see the child on the surface of the water.
1: Aa biddanu aa talli kaapaadukuntu vachindi.
2: The mother has been taking care of the child.
1: 16 samvatsaram varaku kodanu aa biddanu poshinchindi.
2: She has taken care of the child up to the age of 16.
1: Kaani 15 సంవత్సరంలో అయిపోయిన తర్వాత తల్లి తండ్రి అనగా సాకిన తల్లి తండ్రి కంటిదారిని కార్చుకుంటున్నారు.
2: ఆఫ్టర్ ది ఏజ్ 15 ద మదర్ అండ్ ఫాదర్ హూ ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ద చైల్డ్ స్టార్టెడ్ క్రైయింగ్ షెడ్డింగ్ టీయర్స్.
1: పిల్లవాడు ఆశ్చర్యంగా, అమ్మ ఏమిటి ఈనాడు కంటిదారిని కార్చుటకు కారణమేమిటి?
2: ద బాయ్ క్వశ్చన్ మదర్, వై డూ యూ క్రై, వై యూ షెడ్ టీయర్స్?
1: నాయన, నీ కొరకై మేమింత నియమించుకున్నాము.
2: In fact, we have been living only for you.
1: నీవి నాడు మమ్మల్ని వదిలిపెట్టిపోవటం చేత మాకు ఇంకే సుఖముంది.
2: Today as you decide to leave us, what comfort, what joy can we have? Till all these 16 years God promised that He would take care of you. When once we are away from God, who will take care of us? After listening to this, the boy ran to that Shiva's temple. He went on praying to Ishvara there in order to pacify his parents. As he was praying, he has lost himself. In the meantime, parents also happened to be there. The parents were quite happy because the boy could go to the right place at the right time.
1: అప్పుడు ఈ తల్లిదండ్రులు ఈశ్వర పార్వతి యొక్క పాదములు పడి మా కుమారుని రక్షించమని కోరారు.
2: The parents fell at the feet of Ishvara and Parvati and wanted Ishvara to take care of the child.
1: అప్పుడు ఈశ్వరుడు తల్లి అయినటువంటి యొక్క గౌరికి అప్పచెప్పాడు.
2: And then Ishvara entrusted the responsibility to Mother Gauri.
1: ఈ వాత్సల్యము తల్లికే ప్రధానం కాని తండ్రికి కాదు.
2: The affection is best known to the mother more than the father.
1: కాబట్టి తల్లియే ఇతన్ని రక్షించాలి అని చెప్పాడు.
2: So it is clearly said, it is only the mother who would come to her.
1: అప్పుడు ఆమె శక్తి అంతా కూడా ఈశ్వరుని పాదములకు అర్పితం చేసి నేను ఈ పిల్లవాడిని రక్షించగలను అని మాట ఇచ్చింది.
2: And then she could offer what all she had and promised that he would certainly come to the rescue of the child.
1: అప్పుడు తల్లిదండ్రులు ఈశ్వరుడు అందరు కూడా ఆనందించి ఆ బిడ్డను ఎత్తుకుని తమ ఇంటికి వెళ్లారు.
2: And the parents, Ishvara Parvati, they were mighty happy and they escorted the child.
1: ఇది కేవలము ఒక వ్యక్తి వల్ల కలిగేటువంటిది కాదు.
2: This is not the achievement of a single individual.
1: శక్తి యొక్క సంపాదన ఈ యొక్క యుక్తి.
2: Here we find the acquisition of the capacity and the needed skill.
1: దైవం యొక్క అనుగ్రహం కలిగితే ఇలాంటివన్నీ కూడా ఏమాత్రమూ పని చేయలేదు.
2: And in fact it's only God's love, God's grace that would empower to achieve these tasks.
1: అప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమై ఇరువురికి నీ తగినటువంటి వరం రచి అందించాడు.
2: And Ishvara manifested there and blessed both of them.
1: వారికి నీలకంఠ అని పేరు పెట్టారు.
2: And the boy is named as నీలకంఠ.
1: నీలకంఠ అనగా ఎల్లప్పుడు కూడాను మార్పు చెందినటువంటి యొక్క విషయం ఉంది కూడాను తన్ను ఏమాత్రము బాధించవు అనేటువంటిదిగా అర్థం వచ్చింది.
2: నీలకంఠ, though there is poison which is most dangerous, but it would not victimize, it would not affect the boy.
1: ఇలాంటివి విద్యార్థుల యొక్క శక్తి సామర్థ్యముల చేత సాధించలేనటువంటి యొక్క విచారమైనటువంటి యొక్క విషయములు కూడాను సాధించడానికి ప్రయత్నించారు.
2: Therefore, that which is impossible, they could make it possible because of their abilities and skills.
1: ఏదో డాక్టర్స్ మేము రక్షిస్తామని, డాక్టర్స్ మేము మందులు ఇస్తామని, డాక్టర్స్ మేము అన్ని పోషిస్తామని.
2: నీలకంఠ,
1: నీలకంఠ అనగా ఎల్లప్పుడు కూడాను మార్పు చెందినటువంటి యొక్క విషయం ఉంది కూడాను తన్ను ఏమాత్రమూ బాధించవు అనేటువంటిదిగా అర్థం వచ్చింది.

0: ఏదో డాక్టర్స్ మేము రక్షిస్తామని, డాక్టర్స్ మేము మందులు ఇస్తామని, డాక్టర్స్ మేము అన్ని పోషిస్తామని అనేక ప్రామిసులు చేస్తుంటారు, కానీ ఈ ప్రామిసులు అంతా మిస్సులే.
1: మెనీ మెనీ డాక్టర్స్ మేక్ సో మెనీ ప్రామిసెస్ దట్ దే విల్ డయాగ్నోస్, దే విల్ ట్రీట్, దట్ దే విల్ గివ్ మెడిసిన్స్. దే ఆర్ ఆల్ ది ప్రామిసెస్, బట్ ఎవ్రీ ప్రామిస్ ఈజ్ మిస్డ్.
0: ఒక్క దైవం తప్ప దీనికి అడ్డు తగిలేటువంటి వారు ఎవరు కూడా ప్రపంచంలో లేదు.
1: It's only God who is the protector and no one else.
0: ఇలాంటి దైవం యొక్క అనుగ్రహం ఉండినప్పుడు ఎంతటి గొప్ప శక్తిని మనం సాధించవచ్చు.
1: With God's grace, you can achieve anything, accomplish anything.
0: ఈ నీలకంఠుడు అనేటువంటి యొక్క శబ్దము చాలా పవిత్రమైనటువంటిది.
1: This term నీలకంఠ is highly sacred.
0: ఈ నీలకంఠుడు అనేటువంటి దాంట్లో అన్ని పాయిజన్ అనగా నీలకంఠం అనగా పాయిజన్ తో కూడినటువంటిది ఆ కంఠము.
1: నీలకంఠ సింబలైజెస్ పాయిజన్ ఇన్ ద థ్రోట్.
0: అతని అంది ఇది ఉంచుకొని కూడాను తాను తన రక్షింపబడుతూ వచ్చాడు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ద పాయిజన్ దేర్ హీ సేవ్డ్. నథింగ్ హాడ్ హ్యాపెన్ టు హిమ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మనం చిన్నవారమైనప్పటికీ చిన్న వయసు నుంచి మనం రక్షించుకోవడానికి తగిన ఈశ్వర అనుగ్రహానికి పాత్రలు కావడానికి తగిన ప్రయత్నాలు చేయాలి.
1: You may be quite young. You should make every effort and pray to God right from this tender age, seeking God's blessings and grace.
0: ఆ విధంగా ప్రారంభం నుంచినే మనము భగవంతుని ప్రార్థిస్తూ వస్తుంటే ఎంతటికైనా మనము రక్షింపబడతాం.
1: Therefore, if you learn to how to pray right from this age, you will be protected at any cost.
0: ఈనాడు ఈశ్వరుడు తన కుమారుడైనటువంటి యొక్క ఇతనికి నీలకంఠ అని పేరు పెట్టాడు.
1: సో దిస్ ఈస్ ద నేమ్ నీలకంఠ గివెన్ సింబలైజింగ్ ద ప్రొటెక్షన్.
0: ఆ నీలకంఠుడు అనేటువంటి వాడే తన కుమారుడు.
1: అండ్ దిస్ నీలకంఠ ఈజ్ హిస్ ఓన్ సెల్ఫ్.
0: కనుక మనమందరూ కూడాను ఈశ్వరుని యొక్క బిడ్డలమే అనేటువంటి రీతిగా భావించుకుని మనకందరికీ నీలకంఠుడని పేరు పెట్టుకోవచ్చు.
1: దేర్ఫోర్ వీఆర్ ఆల్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్, ఎవ్రీవన్ ఈజ్ ఎ నీలకంఠ.
0: ఇటువంటి పవిత్రమైనటువంటి యొక్క నామములు ఈశ్వర సంకల్పం చేతనే ఏర్పడుతూ ఉంటాయి.
1: దీస్ టర్మ్స్ ఆర్ గాడ్స్ గిఫ్ట్, ద రిజల్ట్స్ ఆఫ్ గాడ్స్ విల్.
0: అచింత్య అంటారు,
1: ఇన్కాంప్రిహెన్సిబుల్. అచింత్య
0: అనగా చింతపడటానికి వీలు లేనటువంటి వాడు దేహం అని.
1: అదర్ మీనింగ్ బీయింగ్ దేర్ ఇస్ నో రీజన్ ఫర్ ఎన్ యాంగ్జైటీ ఆర్ వరీ.
0: అప్రమేయుడు,
1: అప్రమేయ బియాండ్ మెజర్,
0: ఎట్టి ప్రమాణములు కూడా లేనటువంటి వాడు.
1: ఇమ్మెజరబుల్.
0: కానీ ఈ ప్రమాణములకు ఏదో ఒకటి హద్దు ఉండాలి.
1: హౌఎవర్ దేర్ ఆర్ సర్టన్ లిమిట్స్ టు దీస్ పారామీటర్స్.
0: ఇది కేవలము దైవానుగ్రహం తప్ప అన్యానుగ్రహములు ఏమాత్రము పనికిరావు.
1: యూ కెన్ కాంప్రిహెండ్ దీస్ ఆస్పెక్ట్స్ విత్ గాడ్స్ గ్రేస్ ఓన్లీ.
0: దైవం యొక్క సంకల్పం ఒకటి ఉంటే సర్వం కూడా మనం సాధించవచ్చు.
1: విత్ ద డివైన్ విల్ ఫాలోయింగ్ యూ, డివైన్ గ్రేస్ విత్ యూ, యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
0: దైవమునకు ఈశ్వరత్వమే ప్రధానమైనటువంటి తత్వం.
1: And this is the divinity which is the main principle.
0: ఈ డివినిటీ అనేటువంటి దానిని ఎంత ప్రయత్నించినా కూడా కరిగేది కాదు, మెదిరేది కాదు.
1: In fact, this divinity is changeless. It is eternal, immortal.
0: ఇటువంటి పవిత్రమైనటువంటి యొక్క నీలకంఠ తత్వము ఈశ్వర తత్వమే తప్ప అన్యుల తత్వము కాదు.
1: Therefore, the significance of Nilakantha is actually the principle of Ishwaratva or Shiva.
0: అమర్త్య అని పెట్టడం చేతనే ఇతనికి మృత్యువు లేనటువంటి వాడు అని అర్థము.
1: అమర్త్య ఇమ్మోర్టల్, డెత్ లెస్నెస్.
0: అటువంటి అమర్త్యుడు అనేటువంటి పేరు నీలకంఠునకు సార్థకమైనటువంటిది.
1: అమర్త్య డెత్ లెస్నెస్ ఈజ్ ద రైట్ నేమ్ క్రిజన్ టు ఈశ్వర.
0: ఈ విధంగా భగవంతుని యొక్క నామములు అనేక అర్థములతో కూడి ఏర్పడుతూ ఉంటుంటాయి.
1: దీస్ నేమ్స్, దీస్ టర్మ్స్ have got inner depth and inner significance.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Inadu Shivaratri.
1: Today is Shivaratri.
0: Shiva, Shiva, Shiva, Shiva anaga mangalakaramainatundi oka padam.
1: Shiva means auspiciousness.
0: Ati Shivam unna chota ekkada kuda Shivam erpattaku veeru kaadu.
1: Where there is Shiva auspicious, there cannot be Shiva inauspicious.
0: ఇటువంటి శివతత్వములకు మనం ఎంతైనా ఘనత ఇవ్వాలి.
1: Therefore, we should attach proper value to this auspicious

0: వారు లేచింది మొదలుకొని రాత్రి పరుగులనంత వరకు కూడా శివనామంతోనే మనం నృత్యం చేస్తూ కాలాన్ని గడపాలి.
1: Right from dawn to dusk, the moment we get up from bed until we retire, we should sing the glory of God.
0: ఈనాడు చదివేటువంటి చదువులు కానీ చెప్పేటువంటి విద్యలు కానీ అవన్నీ కూడా కేవలము ఒక అర్థరహితమైనటువంటి ఒక పదము లేదు.
1: All the education we receive and the books that we go through are almost meaningless.
0: ఇది అర్థరహితమైనటువంటి పదమును ఉపయోగపెట్టుకునే ప్రయోజనం ఏమిటి?
1: What is the advantage? What are the benefits by going through this meaningless book?
0: మొట్టమొదట మనం సాధించడానికి ప్రయత్నం చేయాలి.
1: We should make every attempt to realize these objectives.
0: ఈ విధమైనటువంటి యొక్క తత్వము మనము దైవత్వం నుంచి నేర్చుకోవాలి.
1: These things we have to learn from God only.
0: కనుక దైవత్వం అనేటువంటిది కేవలము నిత్యతత్వం నేర్చుకుంటూ కూడింది కానీ సామాన్యంగా లభించేది కాదు.
1: Divinity, which is eternal, is not an ordinary thing which is simply given.
0: ee divinity aneetvantidi evvari kudunu intavarku artham kaaledu.
1: Divinity is not understood in the truest sense.
0: Edo marpulu lenetvantidi ani bhavistunnarani tappa divinity aneetvantidi ee maatram kudunu charanam lenetvantidi ani kudunu bhavinchali.
1: We just feel that divinity is changeless, but we should also know it is unshakable.
0: ఏ నాటికి కూడాను ఇది మార్పు చెందేటువంటిది కాదు.
1: ఇట్ విల్ నెవర్ చేంజ్ ఎట్ ఎనీ టైమ్.
0: అటువంటి నామాన్ని మనము ధరించాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ హ్యావ్ దట్ అట్రిబ్యూట్, దట్ నేమ్.
0: దాన్ని మృత్యుంజయుడు అని పేరు పెట్టారు.
1: ఆల్సో అనదర్ నేమ్ మృత్యుంజయ.
0: మృత్యుంజయ అనగా మృత్యువును సాధించినటువంటి వాడు అని.
1: ఇట్ మీన్స్ ద వన్ హూ కాంకర్డ్ డెత్.
0: అది సామాన్యమైనటువంటి లోక పదములుగా ఉంటుంటాయి.
1: దిస్ is taken as an ordinary term in the worldly
0: parlance. కాని దివ్యమైన భవ్యమైన నవ్యమైనటువంటి యొక్క పదము ఈ మృత్యుంజయ పదము కాదు.
1: Therefore, what we consider novel, unique and fresh is not the one the way how we understand మృత్యుంజయ.
0: ఇది సత్యమైనటువంటి యొక్క తత్వమును మనం అర్థం చేసుకోవాలంటే కేవలము శివపార్వతంతోనే మనం దీన్ని పోషించాలి.
1: Therefore, this eternal truth of మృత్యుంజయ can be understood if only we pray to Shiva and Parvati.
0: కాని ఒకనొక సమయం లోపల శివునకును పార్వతికిని కొంచెము భేదాభిప్రాయం కలిగింది.
1: At one time there is difference of opinion between Shiva and Parvati.
0: పార్వతి అనేక తత్వముల చేత ఇల్లిల్లు తిరిగేటువంటిది ఆమె.
1: Parvati visits every residence in the vicinity.
0: ఎందుకంటే గృహస్థ ధర్మము ఈ స్త్రీలతో కూడినటువంటి కానీ ఇతరులతో సంబంధించింది కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద ట్రెడిషన్ అండ్ కస్టమ్ ఆర్ మెయింటైన్డ్ బై హౌస్ వైఫ్స్ ఓన్లీ.
0: కనుక ఆ యొక్క ఈశ్వరత్వమును కొంతవరకు సందేహించింది.
1: షీ వాజ్ డౌటింగ్ ఈశ్వరత్వ ద డివినిటీ.
0: ఈశ్వర నీవు సర్వసంపన్నుడు, సర్వగోచరుడు, సమస్త ప్రాణులకు నాథుడవు, అట్టి నీకున్నటువంటి యొక్క పేరు లోపల ఒక్క నేమైనా నీవు చెప్పలేవా?
1: O Lord, you are omniscient, omnipresent, omnipotent, the giver of life. Can't you prove at least one of these attributes, one of the names?
0: Karuka ee perunu aa pillavadiki pettali ani cheppindi.
1: And he said the boy should be named after these attributes.
0: Ee vidhamga prapanchamulopala endaro streelu purushulu kodanu vaadopavadam chestu untuntaru perla paina.
1: Today in the modern world we find men and women arguing regarding the naming of the child.
0: కానీ ప్రతి మానవుడు కూడాను అమృత పుత్రుడే కాని అమృత పుత్రుడు కాదు.
1: In fact, every human being is the son of immortality, అమృతపుత్ర, but not అమృతా ఫాల్సిటీ.
0: సున్వంత విశ్వే అమృతస్య పుత్రః అన్నాడు.
1: Listen to this, you are the son of immortality.
0: నీవు అమృత పుత్రుడే కాని అమృత పుత్రుడు కాదు.
1: You are the son of immortality, not a falsity.
0: అనంత పుత్రులైనప్పుడు కదిలిపోతుంటారు, చనిపోతుంటారు.
1: దోస్ దట్ గో బై దిస్ ఫాల్సిటీ, దే ఆర్ బోర్న్ అండ్ దే డై, దే గో ఆన్ చేంజింగ్.
0: కానీ అమృత పుత్రుడైనటువంటి వాడు ఎప్పటికీ మార్పు చెందడు.
1: బట్ ద వన్ హూ ఇస్ రియల్లీ మోర్టల్ విల్ నెవర్ చేంజ్.
0: కనుక దైవత్వమునకు ఎప్పుడు కూడా శక్తి మార్పు చెందినటువంటిదే ఉంటుంటుంది.
1: ద డివైన్ పవర్ ఇస్ చేంజ్లెస్.
0: ఇట్ చేంజ్లెస్ అనేటువంటి ఒక పదము భగవంతుడు మాత్రమే అబ్బుతుంది.
1: ఇట్స్ ఓన్లీ గాడ్ హూ డజంట్ అండర్గో ఎనీ చేంజ్, ఈజ్ చేంజ్లెస్ టోటలీ.
0: ఒకనొక సమయం లోపల
1: వన్ టైం
0: పార్వతి గణపతిని బియ్యంలో పెట్టుకుని జోలపాట పాడుతూ ఉండాలి.
1: పార్వతి వాజ్ సింగింగ్ లలబీ కీపింగ్ గణేష ఇన్ క్రేడ్.
0: నిద్రపో గణేష, నిద్రపోవయ్యా.
1: ఓ గణేష, గో టు స్లీప్.
0: నీవు నిద్ర మేల్కొని ఉంటే ప్రపంచమే మేల్కొంటుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ డోంట్ స్లీప్ ద హోల్ వరల్డ్ విల్ హ్యావ్ టు బి అవేక్.
0: కనుక నీవు నిద్రపో.
1: దెర్ఫోర్ యూ స్లీప్.
0: ఈ దృశ్యాన్ని చూసింది లక్ష్మీదేవి వచ్చింది.
1: దిస్ సీన్ వాజ్ నోటీస్డ్ బై లక్ష్మి.
0: ఈ బిడ్డ పేరు ఏం పేరమ్మా అని అడిగింది.
1: అండ్ షీ ఆస్క్డ్ వాట్స్ ద నేమ్ ఆఫ్ ది చైల్డ్.
0: అప్పుడు ఈమె అమృతపుత్రుడు అన్నారు.
1: అండ్ దెన్ రెస్పాన్స్ వాజ్ ఈజ్ అమృతపుత్ర ద సన్ ఆఫ్ ఇమ్మార్టాలిటీ.
0: ఈ అమృతపుత్రుడా, ఎక్కడి నుంచి వచ్చింది ఈ పేరు?
1: వేర్ ఫ్రమ్ యూ గాట్ దిస్ నేమ్?
0: ఈశ్వరుడే ఇచ్చాడమ్మా.
1: దట్ ఇట్ ఇస్ ది నేమ్ గివెన్ బై ఈశ్వర హింసెల్ఫ్.
0: ఈశ్వరుడు ఇచ్చినటువంటి పేరు అమృతము.
1: ఇన్ ఫ్యాక్ట్ ఈశ్వర నేమ్ దిస్ అమృత.
0: కనుక ఈశ్వరుడే అమృతపుత్రుడు.
1: ఈశ్వర హింసెల్ఫ్ ఈజ్ ఇమ్మార్టల్.
0: అటు ఈశ్వరత్వం నుంచి ఏర్పడినటువంటిది అది కూడా ఈశ్వరత్వమే.
1: Therefore, whatever that comes from Ishvara is equally immortal.
0: Prema Swarupulara.
1: Embodiments of law.
0: Meer kramakramena konni paatha granthamulu meer em maatramu chadavatam ledu.
1: In fact, you are not going through those sacred texts.
0: Avi kuda meer chadivite gaani meeku ee naadu chadivetundi chadavulu meeku artham avutayi.
1: If you go through them well, study them, the ancient sacred texts, you will understand the present day books much better.
0: Kanaka vidyarthulara.
1: So students.
0: కేవలం అమృతం అంటే ఏమిటో కూడా మీకు అర్థం కాదు.
1: యు డు నాట్ నో వాట్ అమృత ఈజ్.
0: సున్వంత విశ్వే అమృతస్య పుత్ర అన్నాడు.
1: యు ఆర్ ది సన్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ.
0: అమృత పుత్రుడైనటువంటి వాడికి ఎట్టి మృతులు కూడా ఉండవు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ హాస్ నో ఎండ్.
0: అటువంటి పేరును ధరించుకుని ఈనాడు విద్యార్థులు కాలేజీలకు వస్తుంటే అమృతపుత్రుడు అమృతపుత్రుడు అంటుంటే అమృతపుత్రుడు అనేటువంటి వారికి అనేక అర్థములు కూడా తీసుకుని అందరూ అమృతపుత్రులుగా ఉండాలని ఆశిస్తూ ఉంటాం.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ ఎక్స్పెక్ట్ ఎవ్రీబడి టు బి ఇమ్మోర్టల్. యాజ్ వి మూవ్ అబౌట్ ఇన్ దిస్ వరల్డ్ వీ హావ్ గాట్ టు లివ్ ఇన్ అకార్డెన్స్ ద టైటిల్ గివెన్ ద సన్స్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ.
0: కనుక మనం పేర్లు పెట్టుకోవటం కూడా తమాషాల కింద కాదు, శాశ్వతంగా పెట్టుకోవాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ద నేమ్స్ ఆర్ నాట్ సింప్లీ గివెన్, వీ హావ్ టు లివ్ అప్ టు దోస్ నేమ్స్.
0: కనుక మనము పేర్లలో ఉన్నటువంటి యొక్క పవిత్రత మనం గుర్తించుకోవడానికి ఎంతైనా గ్రంథాలు చదవాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ హావ్ టు గో త్రూ దిస్ టెక్స్ట్ విచ్ సర్టన్లీ స్పీక్ ఆఫ్ ద డెప్త్ అండ్ ద మీనింగ్ ఆఫ్ దీస్ సేక్రెడ్ నేమ్స్ గివెన్ టు అస్.
0: ఇటువంటి సత్యనిత్యమైనటువంటి యొక్క ధర్మమును, సత్యనిత్యమైనటువంటి యొక్క పవిత్రతను మనం తెలుసుకోలేకనే తప్పు మార్గంలో పడి అనేక రకములుగా మన చేతులారా మన వాక్ ద్వారా మనము క్షీణింప చేసుకుంటున్నాము.
1: సిన్స్ వీ హ్యావ్ నాట్ అండర్స్టుడ్ ది ఎటర్నల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్ అండ్ ధర్మ, వీఆర్ రూయింగ్ అవర్ సెల్స్ విత్ అవర్ ఓన్ హ్యాండ్స్. వీఆర్ డైవర్టెడ్, వీఆర్ పర్వర్టెడ్.
0: కేవలము మన నోటితోని సత్య ధర్మ శాంతి ప్రేమలని పలుకుతూ ఉన్నాం.
1: వీ జస్ట్ ఎక్స్ప్రెస్ వెర్బలీ బై వర్డ్.
0: కానీ పలుకుతూ ఉన్నాము, కానీ ఆ పలికేటువంటి పలుకులకు తగినటువంటి యొక్క అర్పితం ఏమాత్రము చేయటం లేదు.
1: In fact, the verbal expression is not leading to translation in one's own life in the form of action.
0: Kanuka amrutaputrudu anetundi amrutaputrude kaani amrutaputrudu kaadu.
1: Therefore, one is immortal and not merely mortal.
0: Itundi amrutaputrudu anuga eppatiki mrutti lekunda undeetundi vaadu.
1: Therefore, immortal meaning the one who has no end any time.
0: Kanuka prati manavudu kudanu amrutaputrude.
1: Therefore, every human being is immortal.
0: Andaru amrita putrule.
1: All are immortal.
0: Amrita putrule ayipoyi daniki petneem anetundi konni kalpinchukuntunnamu.
1: However, we have got our own things attributed to these.
0: Kanuka vidyarthulara,
1: students,
0: vidyarthinilara,
1: boys and girls,
0: meerandaru kudanu ee peru yokka tattvamunu chakkaga gurtinchi vartinchadaniki tagina prayatnam cheyali.
1: You all should make every effort to live up to the standards or the names that you have.
0: Ishwarudu anetundi vaadu ekkada kuda pratyakshanga evaru chudaledu.
1: No one has seen the direct manifestation of Ishwara.
0: Adu kevalam kaivasya vasi ani.
1: We say that he dwells there in Kailasa.
0: ఈ కైలాస వాసికి ఎట్టి పేరు కూడా ఉంటుండదు.
1: So the one who resides there in Kailasa, the paradise, has no specific
0: Kailasa
1: name. Kailasa, where is it present? The Kailasa
0: you
1: will be able to experience when once we refrain from talk in moment of silence. We have to observe silence. What kind of silence? We have to just withdraw from talk. Not simply keeping quiet, not simply not talking.
0: Kanuka, matala yokka tattvamu, mana yokka marmam yokka tattvamu, divyatvamto koodinatvanti matalato untundali.
1: In fact, every word carries with it the principle of divinity, the principle of life.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Meerandaru kudanu amrita puttrule.
1: You are all the children of immortality.
0: ఈ అమృతపుత్రులు అయినటువంటి మీకు ఈ మృతి రావడానికి కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ది రీజన్ బిహైండ్ దిస్ ఎండ్ ది లాస్ట్ మోమెంట్ బీయింగ్ ఇమోర్టల్?
0: మీరు మృతిని మీరు తప్పక స్మరిస్తున్నారు.
1: బికాజ్ యూ ఆల్వేస్ థింక్ ఆఫ్ దిస్ ఎండ్ ది డెత్.
0: కానీ దానిని ఏమాత్రం కూడా మనం తరించరాదు.
1: యూ షుడ్ నెవర్ థింక్ ఆఫ్ ది లాస్ట్ మోమెంట్.
0: తప్పక మనం నిరంతరం కూడాను అమృతపుత్రులము అని చెప్పాలి.
1: We have to constantly entertain the thought, remind ourselves that we are immortal.
0: Kanuka meeru amrita putrule kaani anya putrulu kaadu.
1: Therefore, truly speaking, you are immortal and you should not think otherwise.
0: Kanuka meeru ekkada ee peru vachinappudiki meeru mottamota amrita putrulu ani pettukondi.
1: Whatever name you may have, first know that you are immortal, amrita putra.
0: అనృత పుత్రుడు అనుకుంటే కూడాను చాలా దోషమే ఏర్పడుతుంది.
1: అండ్ ఇఫ్ యూ థింక్ అనృత ఫాల్స్ ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
0: అమృత పుత్రుడు అని చెప్పారు.
1: యు షుడ్ సే అమృత పుత్ర, ద సన్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ.

0: విద్యార్థులారా, ఈనాడు రాత్రి పూర్తి కూడాను మేల్కొని బలి చేస్తూ రావాలి.
1: యు బి అవేక్ అండ్ యు సింగ్, యు పార్టిసిపేట్ ఇన్ భజన్స్.
0: మీరు ఎంతవరకు మేల్కొన్నారు, ఎంతవరకు మీకు ఫలితం అనేది మీకు నిరూపిస్తాను.
1: భగవాన్ విల్ ప్రూవ్ అండ్ డెమోన్స్ట్రేట్ టు వాట్ ఎక్స్టెంట్ వీఆర్ డివోటెడ్, హౌ లాంగ్ వీ రిమైన్ అవేక్ దిస్ నైట్.
0: కనుక మేము బలవంతంగా మీరు ఏమాత్రము భజన చేయకూడదు. ఉత్సాహంగా
1: యు షుడ్ నాట్ డూ భజన్స్ అవుట్ ఆఫ్ ఫోర్స్, యు షుడ్ డూ ఇట్ విత్ ఆల్ బబ్లింగ్ ఎంథూజియాజం.
0: కనుక మీరందరూ నవ్వు ముఖంతో ఈ భజనలో ఏర్పడుకుని కూర్చొని నేను తెల్లవారి వచ్చినప్పటికీ ఈ ముఖాలంతా తేజస్సుగా మారుతూ రావాలి.
1: యు పార్టిసిపేట్ ఇన్ భజన్స్ విత్ స్మైలింగ్ ఫేసెస్. By the time Bhagavan will be amidst us tomorrow morning, in the early hours, he should find glow on our faces.
2: You are listening to the Divine Discourse delivered by Bhagavan Baba on the evening of the 8th of March 2005 on the occasion of Mahashivaratri.
3: You are listening to Radio Sai Global Harmony. Radio Sai brings to you every day the teachings and the universal message of love of Bhagavan Shri Satya Sai Baba.

0: were listening to an episode of our program Radio Sai Bhajan Classroom. This episode was first aired on the 15th of December 2016 as part of Thursday Live from Prashantinilayam on Asia Stream of Radio Sai Global Harmony. This program was hosted by Team Radio Sai's Bishu. Thank you and Sai Ram.
1: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagwan Sri Satya Sai Baba.
2: भगवान श्री सत्य साई बाबा ने सन 1984 के अगस्त और सितंबर महीनों के दौरान श्रीमद् भगवद गीता पर 34 महत्वपूर्ण प्रवचन प्रदान किए। ये प्रवचन गीता के सार को विविध सरल उदाहरणों के माध्यम से निरूपित करते हैं, जो प्रत्येक साधक के लिए अत्यंत उपयोगी है। अब आप भगवान बाबा द्वारा दिनांक 12 सितंबर 1984 को दिया गया प्रवचन सुनेंगे।
3: भूमिका। भगवान बाबा अपने इस सुधा सदृश प्रवचन में त्रिगुणों के महत्व और प्रभाव का सोदाहरण विश्लेषण करते हुए विद्यार्थियों के साथ सभी भक्तों को इन गुणों से दूर रहने का उपदेश देते हैं। त्रिगुणों में रज और तमोगुण मानव को बड़ी सरलता से विनष्ट करने वाले हैं। यदि ईश्वर को हम अपने हृदय में प्रतिष्ठित कर इन बुरे गुणों से बचना चाहते हैं तो प्रथमतः हमें हृदय को विशुद्ध करना चाहिए। इसके लिए स्वामी खेती करने संबंधी कार्यों को उपमान के रूप में प्रस्तुत करते हैं। घास पात को निकालने और पानी से सींचने के बाद ही खेत फसल के लायक बनता है। इसी मार्ग का अनुसरण करते हुए हमें भी हृदय को तैयार करना चाहिए। भगवान बाबा कहते हैं कि मन का होना ही इन गुणों का आधार है, लेकिन जब
4: अमनस्क
3: की स्थिति को प्राप्त करते हैं तो ये गुण समाप्त हो जाते हैं। इसे स्पष्ट करने के लिए स्वामी महाराजा जनक का उदाहरण देते हैं। स्वामी का स्पष्ट संकेत है कि ऐसी साधनाएं अचानक फलीभूत नहीं होती हैं, अतः बचपन से ही इसके लिए आवश्यक प्रयत्न करने चाहिए। अर्जुन को सांख्य योग में श्री कृष्ण द्वारा दिए गए उपदेश के निचोड़ को स्वामी ने इस प्रवचन में अत्यंत सरल ढंग से हम सब के लिए प्रस्तुत किया है।
5: रजसस्तु फलम दुःखम्। रजोगुणम योक्क फलम दुःखमेननी గీతాచార్యుడు స్పష్టం చేశాడు. ఈ సత్యాన్ని మానవుడు గుర్తించి రజోతమ గుణములను తమ హృదయము నుండి దూరముగా ఆవించుకునేటువంటి ప్రయత్నమునకు పూనుకున్నటువంటి వాడే విఘ్నుడు అని కూడాను నిరూపించాడు. నిత్రైగుణ్యోభవ అని ఈ మూడు గుణములు మానవుని యందు ఉండుట చేతనే మానవుడు బద్ధుడై ఉన్నాడు.
4: रजसस्तु फलम दुखम।
3: गीताचार्य ने स्पष्ट किया है कि रजोगुण का फल दुख ही है। यह भी निरूपित किया गया है कि जो मानव इस सत्य से अवगत होकर अपने हृदय से इन रज और तमोगुणों को दूर करने के प्रयत्न करता है वही ज्ञाता है। नित्रैगुण्यो भव। मानव में इन तीन गुणों के होने के कारण ही मानव बद्ध हुआ है।
5: प्रपंचमंत गुण त्रिगुणात्मक स्वरूप में ई गुणमुल यंदु रजो तमो गुणमुलु चाला बाधनु कलिगिंचुनवी समस्त दुःखमुलकु समस्त बाधलकु समस्त विचारमुलकु समस्त कर्मलकु कूडनु ई रेंडे मूल कारणम। इंदुलो तमो गुणमुलकु आरु लक्षणमुलु उंटुन्नायि। निद्र కొనుకు భయము క్రోధము సోమరత్వము తమస్సు కనుక ఈ ఆరు గుణములు తమస్సుతో నింపుకున్నటువంటివి।
3: సారా సంసార త్రిగుణాత్మక హీ హై। ఇన్ గుణో మే रज और तमोगुण कष्ट देने वाले हैं। समस्त दुखों, समस्त कष्टों, समस्त चिंताओं और समस्त कर्मों के मूल कारण ये दो गुण ही हैं। इनमें तमोगुण के 6 लक्षण हैं, जैसे नींद, ऊंघना, भय, क्रोध, आलसीपन और तमस। अतः तमोगुण इन 6 लक्षणों से भरा हुआ है।
5: పంటను పండించగోరునటువంటి రైతు, పంటను పొందగోరునటువంటి రైతు ఆ పొలములో మొట్టమొదట కలుపులు తీయాలి. గడ్డి తుంగ అనేటువంటి పంట కానటువంటి యొక్క పదార్థములు పెరగటం చేత పంట పైరు అణిగిపోతుంటుంది. కనుకనే రైతులు కలుపులు తీయాలి అని అంటుంటారు. అనగా పంటకు వేరైనటువంటి యొక్క మొక్కలను పెరిగి పారవేయటం. అట్లు కలుపులు చేయకుండా పంటను మనము అందుకొనలేము, అనుకున్నంత ఆనందమును అందుకొనలేము. అధిక పంటను మనం పొందవలనన్నా మొదలు కలుపులు తీయాలి.
3: ఫసల్ ఉగానా చాహనే వాలే, ఫసల్ పానా చాహనే వాలే కిసాన్ కో సబ్సే పహలే ఖేత్ సే ఘాస్ ఫూస్ నికాల్ దేనా చాహియే. ఘాస్ ఫూస్ ఔర్ ఘాస్ పాత్ కే ఉగనే కే కారణ్ ఫసల్ థమ్ జాతీ హే. इसीलिए कहा जाता है कि किसानों को इस घास पात को निकाल देना चाहिए, अर्थात फसल से अलग पौधों को उखाड़ फेंकना चाहिए. यदि इस प्रकार हम घास पात को नहीं निकालेंगे तो फसल प्राप्त नहीं कर सकते हैं, अपेक्षित आनंद को भी नहीं पा सकते हैं. यदि अधिक फसल चाहते हैं तो सबसे पहले इस घास पात को निकाल देना चाहिए.
5: అదే విధముగానే ఆత్మానందమును అనేటువంటి పంటను అందుకోగోరినటువంటి సాధకుడు తన హృదయ క్షేత్రములో కామక్రోధలో భూమోహమాచల్యమనేటువంటి ఈ రజోగుణ తమోగుణముల యొక్క స్వభావములతో కూడినటువంటి మొక్కలను మనం మొదలు పెరిగి పారవేయాలి. ఈ అర్షడ్ వర్గములనేటువంటిది రజో తమోగుణముల యొక్క సంతతి. ఈ కలుపులు ఉండినంత వరకు మనకు ఆత్మానందం అనేటువంటి పంటను అందుకొనలేము. కనుక మొదలు తమోగుణ రజోగుణములను దూరం చేసుకోమని చెప్పాడు కృష్ణుడు.
3: ఇసీ ప్రకార్ ఆత్మానంద రూపీ ఫసల్ చాహనే వాలే సాధక్ కో అప్నే హృదయ క్షేత్ర సే ఇన్ రజో ఔర్ తమోగుణ సే సంబంధిత స్వభావ వాలే కామ్, క్రోధ్, లోభ్, మోహ్, మద్ ఔర్ మాత్సర్య రూపీ పౌధో కో ఉఖాడ్ దేనా చాహియే. యే 6 శత్రు रज और तमोगुण की संतान है. इस घास पात के रहने तक हम आत्मानंद रूपी फसल को प्राप्त नहीं कर सकते हैं. अतः श्री कृष्ण ने सबसे पहले इन रज और तमोगुण को दूर करने को कहा.
5: असल विषाद योगमुलो अर्जुन योग विचारमुलक मूल कारणमु ये तमो रजोगुणमुले रजोगुणमु निंपुकुन चेतने अर्जुनुडु दुःखमुनकु गुरी अय्याडु. కనుక అర్జున, నీవి యుద్ధభూమి యందు ఈ పిరికితనమును దూరం చేసుకుంటకై మొట్టమొదట మిత్రైగుణ్యోప ఈ 3 గుణములను కూడాను నాకు అర్పితం చేయి. దీన్ని వదిలిపెట్టు, ఇవి నీవి కాదు, ఇవి ఉండినంత వరకు నీ విజయాన్ని సాధించలేవు అని బోధించాడు.
3: యథార్థమే విషాద యోగమే అర్జున్ కి చింత కా మూల్ కారణ యే రజ్ ఔర్ తమో గుణ హీ హై. रजोगुण को स्वयं में भरने के कारण ही अर्जुन दुख का शिकार हुए. इसीलिए श्री कृष्ण ने उपदेश दिया, हे अर्जुन, इस युद्ध भूमि में अपने कायरपन को दूर करने के लिए सबसे पहले नित्रैगुण्यो भव, इन 3 गुणों को मुझे अर्पित करो, इन्हें त्याग दो, ये तुम्हारे गुण नहीं हैं, इनके रहने तक तुम विजय प्राप्त नहीं कर सकते हो.
5: ఒక చిన్న ఉదాహరణ, ఎవరినైనా పెద్దలను, మహనీయులను, విద్యావంతులను మన గృహములకు ఆహ్వానం చేసినప్పుడు దానికి పూర్వమే మనం కొన్ని అనుసరించవలసినటువంటి ప్రధాన కర్మలు ఉంటున్నాయి. వారు మన ఇంటికి వచ్చే పూర్వమే మన ఇంటి లోపల, ఇంటి బయట పరిశుద్ధం చేసుకుని అన్ని విధాలా మనము శుభ్రంగా ఉంచుకుంటాం. లేక అపవిత్రమో, మాలిన్యముతో కూడినటువంటి ఒక ఇంటికి పెద్దలు ప్రవేశించరు.
3: ఎక్ ఛోటా సా ఉదాహరణ, जब हम किन्हीं बड़ों को, महात्मा को अथवा किसी विद्वान को अपने घर पर न्योता देते हैं तो उससे पहले ही कुछ काम करने पड़ते हैं। हमारे घर पर उनके आने से पहले ही घर के अंदर और बाहर हर प्रकार से सफाई करते हैं। गंदगी और अपवित्रता भरे घरों में बड़े बुजुर्ग प्रवेश नहीं करते हैं।
5: అదే విధంగానే మన గ్రామమునకు ఏ మంత్రినో ఏ గవర్నర్నో ఎవరినైనా మన గ్రామమునకు ఆహ్వానం చేయాలంటే మొదలు ఆ బజార్లంతా మనం శుద్ధం చేసుకుని ఆ బజారునకు తోరణాలు కట్టుకుని అరటి చెట్లు కట్టి అనేక విధములుగా కూడాను అలంకారములు చేసుకుని మనం స్వాగతానికి సిద్ధంగా ఉంటాం. తాత్కాలిక పదవులు ఎందున్నటువంటి యొక్క అధికారులను ఆహ్వానించడానికి మనం ఇంత ఆర్భాటం చేస్తుంటే ఏదో వ్యక్తిత్వంలో కొంత అధిక స్థానం చేరుకున్నటువంటి వ్యక్తులను ఆహ్వానించే సమయంలో మన గృహములు ఇంత పరిశుద్ధం చేసుకుంటుంటే జగత్ రక్షకుడైన సృష్టికర్త అయినటువంటి భగవంతుణ్ణి మన హృదయంలో ప్రవేశింప చేసుకోవటానికి మన హృదయం ఎంత పరిశుద్ధం చేసుకోవాలి. కనుక మనము భగవంతుణ్ణి మన హృదయంలో స్వాగతం చేయాలనుకున్నప్పుడు మన హృదయాన్ని పరిశుద్ధం చేసుకోవాలి. అట్టి హృదయ పరిశుద్ధం చేసుకున్నటువంటి సమయం నందే పరమేశ్వరుడు అందులో ప్రవేశిస్తాడు.
3: इसी प्रकार यदि हम अपने गांव में किसी मंत्री अथवा गवर्नर का स्वागत करना चाहते हैं तो सबसे पहले बाजारों की सफाई कर उन्हें तोरण और केले के पौधों से सजाकर तैयार रहते हैं। केवल तात्कालिक पदों पर आसीन इन अधिकारियों का स्वागत करते समय हम इतनी धूम मचाते हैं, व्यक्तिगत स्तर पर किसी विशेष व्यक्ति का स्वागत करते समय घर को इतना साफ सुथरा रखते हैं, तब जगत रक्षक और समस्त सृष्टि के कर्ता ईश्वर को अपने हृदय में आमंत्रित करते समय उसे और कितना विशुद्ध रखना चाहिए। अतः ईश्वर को हृदय में न्योता देना चाहते हैं तो हृदय को विशुद्ध करना चाहिए। इस प्रकार हृदय को विशुद्ध करने पर ही ईश्वर उसमें प्रवेश करते हैं।
5: అర్జున, నీ రథములకు మాత్రమే నన్ను సారథిగా తీసుకుంటున్నావు, నీ జీవితానికి కూడా నన్ను సారథిగా తీసుకోవాలి. నేను రథమునందు నేను కూర్చునేటువంటి యొక్క సీటు చాలా వెల్వెట్తో చాలా పరిశుద్ధంగా విలువైనటువంటిదిగా ఉంటుండాలి. కానీ నీ హృదయానికి నేను సారథి కాబోతున్నప్పుడు నీ హృదయం లోపల నేను కూర్చునేటువంటి స్థానం ఎంత పరిశుద్ధంగా ఉండాలి, ఎంత విలువైనటువంటిదిగా ఉంటుండాలి, యోచించుకోమని చెప్పాడు.
3: శ్రీకృష్ణునే కహా, హే అర్జున్, तुम अपने रथ के लिए ही मुझे सारथी बना रहे हो, परंतु अपने जीवन के लिए भी मुझे सारथी बनाओ। तुम्हारे रथ में मेरा आसन मखमल से बहुत ही विशुद्ध और मूल्यवान है। फिर जब मैं तुम्हारे हृदय का सारथी होने जा रहा हूं, तब वहां मेरा आसन कितना विशुद्ध और मूल्यवान होना चाहिए, जरा विचार तो करो।
5: मानव एक्कड़ैना బయట ప్రదేశంలో కూర్చోవటానికి ప్రయత్నించినప్పుడు ఏ న్యూస్ పేపరో ఏ మ్యాటో ఏ యొక్క పట్టనో తెచ్చుకుని హ్యాండ్కర్చీఫ్ను తెచ్చుకుని కింద వేసుకుని మనం కూర్చుంటున్నాం. అలాంటి మాలిన్యమైనటువంటి మన దేహము, అశుద్ధమైనటువంటి మన దేహము, క్షణికమైనటువంటి మన దేహము, ఈ విధమైనటువంటి దీని సుఖములకు పరిశుద్ధములకు మనం పాల్పడుతుంటే పరమాత్ముడైనటువంటి అతన్ని మన హృదయంలో ప్రవేశించుప చేసుకోవటానికి ఎంత పవిత్రమైనటువంటి సీటును మనం అమర్చుకోవాలో మనం యోచించుకోవాలి. హృదయములో ఈ రజో తమో గుణములు ఉండినంత వరకు కూడాను హృదయం పరిశుద్ధము కాదు, నిరంతరము అవి అశుద్ధమునే చేస్తుంటాయి. ఆ అశుద్ధము ఉండినంత వరకు నువ్వు ఆత్మస్వరూపుడు అందులో ప్రవేశించడు.
3: జబ్ హమ్ కహీం బాహర్ బైఠనా చాహతే హై తో కోయి సమాచార్ పత్ర అథవా కోయి చటాయి अथवा रुमाल बिछाकर बैठते हैं। अत्यंत मलिन, अशुद्ध एवं क्षणिक देह को सुख पहुंचाने के लिए सफाई के बारे में विचार कर रहे हैं। फिर ईश्वर को अपने हृदय में आसीन करने के लिए कैसे विशुद्ध आसन का प्रबंध करना चाहिए? जब तक हृदय में ये रज और तमो गुण होंगे तब तक हृदय विशुद्ध नहीं होगा। वे निरंतर हृदय को मलिन ही करते रहते हैं। इस मालिन्य के रहने तक आत्मस्वरूप उसमें प्रवेश नहीं करेगा।
5: కనుక మొట్టమొదట నీవు తమస్సును తదుపరి రజస్సును దూరం చేసుకో, సాత్వికము నాతో చేరుతుంది. కనుక నీవు నీ అశుద్ధాన్ని దూరముగా ఆవించుకున్నటకై తగినటువంటి ప్రయత్నం చేయమన్నాడు. దీనికి ఒక చిన్న ఉదాహరణ, ఈనాటి యువకులు యువతులు కూడాను ఎక్కడైనా కొంత ఆఫీసుకు పోవాలన్నా, లేక కళాశాలకు వెళ్లవాలన్నా, ఇంకే విధమైనటువంటి పిక్నిక్ పోవాలన్నా, ఏది లేకపోయినప్పటికీ తమ జోబిలో ఒక హ్యాండ్ కర్చీఫ్, ఒక చిన్న అద్దము, ఒక చిన్న దువ్వెన పెట్టుకుని వెళ్తారు. ఇవి ఏ దేనికోసం తీసుకెళ్తున్నారు? మన ప్రయాణం లోపల ఏదైనా గాలికి ఏమైనా మన జుట్టు లేస్తుందో ఏమో, వికారం అవుతుందో ఏమిటో, కనుక దాన్ని సర్దిద్దుకుంటే కోసం కోమ్ తీసుకుంటున్నాం. మన జుట్టు లేచినదా బాగున్నదా అని తెలుసుకోవటానికి అద్దం కావాలి.
3: అత తుమ్ సబ్సే పహలే తమస్ కో ఔర్ బాద్ మే రజస్ కో దూర్ కరో తబ్ సాత్విక్ ముజ్సే ఆ జుడేగా. इसीलिए कहा गया है कि इस मालिन्य को दूर करने के प्रयत्न करो. इसके लिए एक छोटा सा उदाहरण, आज के युवक और युवतियां कहीं दफ्तर अथवा महाविद्यालय या और कहीं पिकनिक पर जाना हो तो वे साथ में कुछ हो न हो परंतु अपने पॉकेट में एक रूमाल, एक छोटा सा आईना और एक कंघी अवश्य रखते हैं. ये किस वजह से साथ में ले जा रहे हैं? हमारी यात्रा के दौरान हवा के कारण बाल बिखर सकते हैं, हम बदसूरत लग सकते हैं, इसीलिए बाल संवारने के लिए कंघी ले जा रहे हैं. हमारे बाल बिखरे हैं या नहीं यह जानने के लिए आईना चाहिए.
5: తదుపరి మేము అలసిపోయినప్పుడు మన ముఖంలో ఒక విధమైనటువంటి ఒక చెమట పుడుతుంది, దాన్ని తుడుచుకోవటానికి ఒక బట్ట కావాలి. అయితే ఈ మూడు ఏమిటిగా మనం భావించాలి? ఈ మూడిట్లో ఏది ఒక్కటి లేకపోయినప్పటికీ మన యొక్క అందము చక్కబడదు, మన మాలిన్యము దూరం కాదు. అందువల్ల ఈ మూడింటిని మనం మరవకుండా వెంట తీసుకెళ్తుంటాం. ఇది జీవితానికి సంబంధించినటువంటి యొక్క శుభ్రతలు.
3: इसके बाद जब हम थक जाते हैं तब मुंह पर पसीना आने लगता है. पसीना पोंछने के लिए एक रूमाल चाहिए. फिर इन तीनों को हमें क्या मानना चाहिए? इन तीनों में से किसी एक के भी न होने पर हमारी सुंदरता को संवारा नहीं जा सकता है, मुख की मलिनता दूर नहीं होगी. इसीलिए बिना भूले हम इन तीनों को साथ ले जाते हैं. ये जीवन में सफाई से संबंधित विषय हैं.
5: అదే విధంగానే మానసిక సంబంధమైనటువంటి ఒక అలంకారంను కూడాను, చెదిరినటువంటి అలంకారంను సరిదిద్దుకున్నటకై దీనికి కూడా మూడు ఉంటుండాలి. మన తల చెదిరిదా లేదా అనేటువంటిది అడ్డం నిరూపిస్తుంది. అదే విధంగానే మన మనస్సు చెదిరిపోయినప్పుడు దీన్ని సరిదిద్దుకున్నటకై దీనికి కూడాను కొన్ని పదార్థములు అవసరం. ఈ మానసిక చెదిరినకు కొంతవరకు నిరూపించడానికి భక్తి అనేటువంటిది అడ్డం. ఈ అద్దం కూడాను పరిశుద్ధమైనటువంటిదిగా ఉంటుండాలి. ఈ పరిశుద్ధమైన అద్దము లోపల మనసు యొక్క మాలిన్యము కాని లేక మనసు యొక్క స్థిరత్వం కాని అందులో సుస్పష్టంగా కనిపించగలదు. ఈ మనసు చెదినది అనేటువంటిది గుర్తించినప్పుడు మనము దువ్వెన కావాలి దాన్ని చక్కజేసుకోవటానికి. అదే జ్ఞానం.
3: ఇసి ప్రకార్ మానసిక సుందరత కే లియే బిఖరి సుందరత కో సంవారనే కే లియే तीन तत्व हैं. हमारे बाल बिखरे हैं या नहीं इस बात को आईना साबित करता है. इसी प्रकार हमारे मन के बिखरने पर उसे ठीक करने के लिए भी कुछ तत्व हैं. मन के बिखरेपन को निरूपित करने के लिए भक्ति ही आईना है. यह आईना भी विशुद्ध होना चाहिए. इस विशुद्ध आईने में मन की मलिनता या उसकी स्थिरता सुस्पष्ट ढंग से दिखाई पड़ेगी. मन के बिखरने की बात के पता चलते ही उसे ठीक करने के लिए एक कंघी चाहिए, वही ज्ञान है.
5: ये ज्ञान ఏం చేస్తుంది అన్నింటిని చక్కగా వివరిస్తుంది. ఇంకా మన ముఖం పైన ఉండినటువంటి మాలిన్యాన్ని దూర్చేటువంటిది గుడ్డ. ఈ మనసులో ప్రవేశించినటువంటి యొక్క దోషములను నివారణ గావించుకునేటువంటిది వైరాగ్యము. ఈ వైరాగ్యం అనేటువంటి వస్త్రం నుంచి దానిని తుడిచి పారవేయాలి. కానీ మన జీవితంలో మనం ఎక్కడ పోయినప్పటికీ ప్రాపంచికంగా ఒక దువ్వెన, ఒక హ్యాండ్కర్చీఫ్, ఒక అద్దము ఏ విధంగా మనం పెట్టుకుని వెళుతుంటామో అదే విధంగానే మనము ఎక్కడికి వెళ్ళినప్పటికీ భక్తి, జ్ఞాన, వైరాగ్యములు యువకుడును మన వెంట జంట ఉండాలి.
3: యహ జ్ఞాన్ క్యా కర్తా హై? జ్ఞాన్ సభీ విషయం కో అచ్చీ తరహ సే సమ్జాతా హై. హమారే ముఖ పర్ జమా మలినతా కో దూర్ కర్నే వాలా హై కపడా. మన మే ప్రవిష్ట హువే దోషో కో దూర్ కర్నే కా సాధన వైరాగ్య హై. ఇస్ వైరాగ్య రూపీ కపడే సే ఉస్ మలినతా కో సాఫ్ కర్ దేనా చాహియే. లౌకిక స్తర పర్ హమ్ జబ్ కహీ జాతే హై तो उस समय जिस प्रकार एक कंघी, रूमाल और आईना साथ में ले जाते हैं, इसी प्रकार हम जहां भी जाएं भक्ति, ज्ञान और वैराग्य हमारे साथ ही होने चाहिए.
5: ఇక్కడ రజోగుణము యొక్క లక్షణాలు కూడా కొంత మనకు అర్థం చేసుకోవాలి. రజోగుణము కలిగినటువంటి వాడు అన్నింటి ఎందు కూడాను తొందర పాటు పడుతుంటాడు. ప్రతిదాని ఎందు కూడాను తొందర అధికం. ఇతనికి కోపం కూడాను జాస్తి. ఇంతియే కాకుండా కొన్ని వాంఛలను అమితంగా పెంచుకుంటుంటాడు. ఒక్క క్షణమైనా కూడాను తాను స్థిరంగా ఉంటుండడు. ఇది రజోగుణం యొక్క లక్షణాలు. ఎక్కడైనా కూడాను జూకుపోయి చూచినారంటే అక్కడ చిరుత, పులి, నక్క ఇలాంటి వాటిని చూస్తే మీరు చక్కగా తెలుస్తుంది. ఎప్పుడు చూసినా అటో ఇటో అటో ఇటో తిరుగుతుంటాయి, కానీ ఒక్క నిలకడగా ఉండేటువంటి స్వభావం కాదు వాడికి.
3: यहां हमें रजोगुण संबंधी लक्षणों को भी जरा समझना चाहिए. जिसमें रजोगुण होता है वह सभी विषयों में जल्दबाजी करता रहता है, हर विषय में अत्यधिक जल्दबाजी करता है. इसे क्रोध भी बहुत आता है. इतना ही नहीं, यह कुछ इच्छाओं को बहुत बढ़ा लेता है. एक पल के लिए भी स्थिर नहीं रह पाता है. ये सब रजोगुण के लक्षण हैं. यदि तुम चिड़ियाघर जाकर देखोगे तो तुम्हें पता चलेगा वहां चीता, बाघ, सियार रहते हैं. ये हमेशा इधर उधर घूमते ही रहते हैं. टिके रहना उनका स्वभाव ही नहीं है.
5: ఇది రజోగుణం యొక్క స్వభావం. మానవుని యందు, మానవుని హృదయం నందు ఈ రజోగుణం ప్రవేశించినా అది నిరంతరం కూడా చెలింపు చేస్తుంటారు. చెలింపు చేయటమే కాదు, భ్రమింప కూడా చేస్తుంటారు. భ్రమింప చేయటమే కాదు, వస్తువులు వరిస్తూ కూడా వస్తుంటారు. జగత్తును వరించటము, ఆశలను భ్రమించటము, దేహాన్ని చెలించటం, ఈ మూడింటి యొక్క గుణములు రజోగుణములకు ప్రధానమైనటువంటి లక్షణాలు. కనుక మనము ఒక చోట కూర్చుంటే నిలకడగా కూర్చోలేము. ఎప్పుడు చూసినా ఏదో ఒకటి కదులుతూనే ఉంటుంటాది.
3: ఇస్కా కారణ క్యా హై? యహ రజోగుణ కా స్వభావ హై. జబ్ యహ మానవ హృదయ మే ప్రవేశ్ కర్తా హై తో ఉసే విచలిత్ కర్ దేతా హై. విచలిత్ హీ నహీ కర్తా బల్కి భ్రమిత్ భీ కర్ దేతా హై. భ్రమిత్ హీ నహీ కర్తా హై బల్కి వస్తువో కా వరణ భీ కర్తా హై. జగత్ కా వరణ కర్నా, ఇచ్ఛాఓ సే భ్రమిత్ కర్నా और शरीर को विचलित करना, ये रजोगुण के प्रधान लक्षण हैं. यह हमें एक स्थान पर टिककर बैठने नहीं देता है. हर पल कुछ न कुछ हिलता ही रहता है.
5: దీనిని అశ్వత్థవృక్షం అని కూడాను పేరు పెట్టారు. అశ్వత్థవృక్షంలో మీరు చూచే ఉంటుంటారు, గాలి లేకపోయినా కూడాను ఆకులు ఎప్పుడు ఆడుతూనే ఉంటుంటాయి. స్థిరత్వము లేనటువంటిది కనుకనే అశ్వత్థము అని దానికి పేరు వచ్చింది. స్థిరత్వము లేకపోవటం వల్లనే గుర్రమును కూడాను అశ్వము అని పేరు వచ్చింది. ఎప్పుడైనా చూడండి మీరు గుర్రమును, చెవు తప్పితే తోకనో, తోక తప్పితే కాలు, ఏదో ఒకటి అల్లాడిస్తూనే ఉంటుంటారు. కనుకనే దీనిని అశ్వమేధ యాగము అని, ఈ బుద్ధి కూడాను చాలా తిరుగుతుండేటువంటిది, చాలా అశ్వం వలె కదులుతుండే, దానిని స్థిరత్వం చేసేటువంటి ఒక యాగమే అశ్వమేధ యాగం అని చెప్తూ వచ్చారు.
3: ఇసీకో ఏక్ అన్య నామ్ అశ్వత్థ వృక్ష అర్థాత్ పీపల్ కా పేడ్ దియా గయా హై. తుమ్నే ఇస్ పీపల్ కే పేడ్ కో దేఖా హీ హోగా. హవా కే న హోనే పర్ భీ ఇస్కే పత్తే హిల్తే హీ రహతే హై. स्थिरता के न होने के कारण ही इसका नाम अश्वत्थ पड़ा. स्थिरता के न होने के कारण ही घोड़े का नाम अश्व पड़ा. कभी घोड़े को देखो, कान नहीं तो पूंछ, पूंछ नहीं तो पैर, कुछ न कुछ हिलाता ही रहता है. इसी के आधार पर अश्वमेध याग आया. यह बुद्धि भी घोड़े की भांति चंचल रहती है, जिसे स्थिर करने वाला यज्ञ ही अश्वमेध याग कहा गया।
5: इदि चाला కొంచెం మానవత్వాన్ని కూడా మరిపింపచేస్తుంది. ఈ రజోగుణములో అధిక భాగము కొంత పశుత్వము దానవత్వము చేరి ఉంటుంటుంది. కనుక తమో గుణమునకు గురువు కుంభకర్ణుడు, రజోగుణమునకు గురువు రావణాసురుడు, సాత్వికమునకు గురువే విభీషణుడు. ఈ ముగ్గురు కూడాను అన్నదమ్ములే, కానీ ఈ ఇరువురు మాత్రం హృదయంలో ఉంటుంటే చాలా ప్రమాదాన్ని చెప్పిస్తారు. కానీ మోక్షములో ప్రవేశించే సమయం లోపల సాత్వికం కూడాను కొంతవరకు దూరం చేసుకోవాల్సింది. ఒక సోదరత్వాన్ని పొందినటువంటివి, ఒకే జాతికి చేరినటువంటివి, కనుకని ఈ త్రిగుణానికి అతీతమైనటువంటి ఒక స్థితిని పొందమని చెప్పనని బోధిస్తూ వచ్చింది వేదాంతం.
3: యహ రజోగుణ మానవతాకో భీ జరా భులా దేతా హై. ఇస్ రజోగుణ మే पशुता और दानवता के अंश जुड़े रहते हैं। तमोगुण का गुरु कुंभकर्ण है, रजोगुण का गुरु रावण है और सात्विक गुण का गुरु विभीषण है। ये तीनों भाई ही हैं, परंतु इन दोनों के हृदय में रहने पर बड़ा खतरा उत्पन्न करते हैं, परंतु मोक्ष में प्रवेश करते समय इस सात्विक को भी कुछ हद तक दूर करना चाहिए। ये तीनों भाई ही हैं, एक ही जाति से संबद्ध हैं, इसीलिए वेदांत का उपदेश है कि इन तीनों से परे की स्थिति को प्राप्त करना चाहिए।
5: त्रिगुणम त्रिदलाकारम त्रिनेत्रं च त्रियायुधम त्रिजन्म पाप संहारम ఏకమిల్బం శివార్పణం. ఈ మూడింటి కూడా అర్పితం చేయాలన్నారు. ఒక ముళ్ళు మన కాలులో విరిగినప్పుడు దాన్ని తీవడానికి గొడ్డలు కొడవలు తెస్తే ప్రయోజనం లేదు, తిరిగి ముళ్ళే తీసుకుని రావాలి. మనం ఒక ముళ్ళుతో ఇంకొక ముళ్ళు తీసిన తర్వాత ఇది తీసిన ముళ్ళే ఇది విరిగిన ముళ్ళే అని రెండు భేదం తీసుకోము, రెండింటిని తీసి పారవేస్తాం.
3: త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం एक बिल्वम शिवार्पणम। कहा गया है कि एक स्थिति को प्राप्त करना चाहिए।
5: त्रिगुणम त्रिदलाकारम त्रिनेत्रंच त्रियायुधम त्रिजन्म पाप संहारम एक बिल्वम शिवार्पणम।

0: पाप संहारम एक बिल्वम शिवार्पणम। कहा गया है कि इन तीनों को भी अर्पित कर देना चाहिए। हमारे पैर में एक कांटे के चुभने पर उसे निकालने के लिए एक कुल्हाड़ी या हंसिया लाने से कोई प्रयोजन नहीं है, एक कांटे को ही लाना है। कांटे को निकालने के बाद यह नहीं विचार करते हैं कि यह निकला कांटा है और यह निकालने वाला कांटा है, हम दोनों को फेंक देते हैं।
1: తమోగుణమును రజోగుణంతో తీసేసేయాలి, రజోగుణమును సాత్విక గుణంతో తీయాలి. కట్టేపటికి బ్రహ్మానందం అనేటువంటి సౌధములో ప్రవేశించే సమయంలో మూడింటిని పారవేయాలి. ఇందులో ఏ గుణం ఉండినప్పటికీ మనకు ఆనందం ప్రాప్తించదు. అందువల్ల త్రిగుణములకు అతీతమైనటువంటి వానిగా నీవు కామని అర్జునుడికి ఆదేశించాడు. కనుకని ఈ త్రిగుణ్య భవాని, ఈ త్రిగుణములు కూడాను కొంతవరకు అరికట్టుకునేటువంటి సమయంలో దీనిని దూరం గావించుకునే సమయంలో తగినటువంటి జాగ్రత్తను వహించమన్నాడు. ఈ విధమైనటువంటి యొక్క గుణముల యొక్క స్వభావాన్ని, గుణముల యొక్క ఫలాన్ని అర్జునునికి బోధించి అతన్ని అనేక విధములుగా కూడాను మానవత్వంగా తీర్చిదిద్దాడు.
0: ఇసీ ప్రకార తమో గుణకో రజోగుణ సే నికాల్ దేనా చాహియే, రజోగుణకో సాత్విక్ గుణ సే నికాల్ దేనా చాహియే, ఔర్ అంతతః బ్రహ్మానందమే ప్రవేశ్ కర్తే సమయ్ तीनों को फेंक देना चाहिए। इनमें से किसी एक गुण के बच जाने पर भी हमें आनंद प्राप्त नहीं होगा। इसीलिए श्री कृष्ण ने अर्जुन को आदेश दिया कि वह इन त्रिगुणों से परे रहने वाले बने। नित्रय गुण्यो भव, इन गुणों को वश में करते और इन्हें दूर करते समय सावधान रहने को कहा गया। इस प्रकार श्री कृष्ण ने अर्जुन को गुणों के स्वभाव और उनके फल के बारे में उपदेश देकर उन्हें एक सही मानव के रूप में रूपायित किया।
1: ये मूडिंटिकी मूल कारण मनस्सु, ये मनस्सु अमनस्कमयेंत वरकु कूडानु ఈ మానవత్వం అనేటువంటి దాన్ని మనము తప్పించుకోవటం అసాధ్యం. కనుక మొట్టమొదట భగవంతునికి మనసును అర్పితం చెయ్యాలి. మనసును అర్పితం చేసిన తర్వాత మిగిలిన కార్యక్రమములు తానే చూసుకుంటాడు. కానీ ఒక సమయం లోపల జనక మహారాజు తన రాజ్యం లోపల ఎవరైనా పండితులు కాని, మహనీయులు కాని, ఋషులు కాని, యోగులు కాని, జోగులు కాని, వైరాగులు కాని, వీరాగులు కాని ఎవరైనా సరే నాకు ఆత్మజ్ఞానమును బోధించాలి అని అందరికీ వర్తమానం పంపాడు. అర్రము యొక్క ఒక రికాబులో కాలు పెట్టి రెండవ రికాబులో కాలు పెట్టే లోపల నేను నాకు ఆత్మానందం చేకూర్చాలి, బ్రహ్మప్రాప్తి చేకూర్చాలి అన్నాడు. ఈ విధముగా ఎవరు చేయరో అలాంటి పండితులు కానీ, అలాంటి వేదాంతులు కానీ, అలాంటి యోగులు కానీ నా రాజ్యంలో ఉంచుకోను, వారు రాజ్యం నుంచి బయట తరుముతారన్నాడు.
0: इन तीनों गुणों का मूल कारण मन है। इस मन के अमनस्क होने तक इस मानव जीवन से बच पाना असंभव है। इसीलिए सबसे पहले ईश्वर को मन अर्पित करना चाहिए। मन को अर्पित करने के बाद सारे काम वही संभाल लेगा। एक बार महाराजा जनक ने अपने राज्य में रहने वाले पंडित, महात्मा, ऋषि, जोगी, बैरागी या विरागी जो भी हों, सबको खबर भेजी कि उन्हें आत्मज्ञान का उपदेश दें। उन्होंने कहा कि घोड़े की एक रिकाब में पैर रखकर दूसरे रिकाब में पैर धरने तक में मुझे आत्मानंद की प्राप्ति करानी है, ब्रह्मा की प्राप्ति करानी है। जो पंडित, वेदांती या योगी इस प्रकार नहीं कर पाएंगे उन्हें राज्य में नहीं रहने दूंगा, उन्हें राज्य से भगा दूंगा।
1: పండితులకు, ఈ ఋషులకు, ఈ యోగులకు భయం ఏర్పడింది. ఇది మన విద్యకు పరీక్ష ఘట్టం అనుకున్నారు. కానీ ఎవరు ఈ దీనికి సాహసించలేదు. ఆ యొక్క రాజ్యంలో ప్రవేశించాడు అష్టావక్రుడు. ఈ మిథిలాపురం దాటుకుని ప్రయాణం చేస్తున్న సమయం లోపల ఊరి బయట ప్రతి పండితుడు, ప్రతి యోగి కూడాను చాలా విచారంతో కూర్చున్నారు. ఈ అష్టావక్రుడు మీ విచారములకు కారణమేమిటి అని ప్రశ్నించాడు. వారు జరిగిన విషయం చెప్పారు. ఇంత మాత్రమే మీరు వెరిచేది ఎందుకు, నేను దీనికి తగినటువంటి జవాబు చెప్తానని నేరుగా జనక మహారాజు ఆస్థానంలో ప్రవేశించాడు.

0: सभी पंडितों, ऋषियों और योगियों को भय होने लगा। उन्होंने सोचा कि यह उनकी विद्वत्ता के लिए परीक्षा की घड़ी है। किसी ने भी इसके लिए साहस नहीं किया। तब उस राज्य में अष्टावक्र ने प्रवेश किया। मिथिलापुरी को पार करते समय उसने प्रत्येक पंडित और योगी को चिंतित भाव से बैठे देखा। अष्टावक्र ने उनकी चिंता का कारण पूछा। उन्होंने सारी घटना बयान की। तब उसने कहा, इतनी सी बात के लिए डरना क्यों? मैं इसका उत्तर दूंगा। कहते हुए वह सीधे जनक महाराज के दरबार में पहुंचा।
1: राजा, మీకు ఆత్మజ్ఞానము ప్రబోధించుటలో నేను సిద్ధంగా ఉన్నానన్నాడు. అయితే ఈ ఆత్మజ్ఞానము ఈ రాజభవనంలో చేయడానికి వీలు కాదు. ఈ రాజభవనం అంతా కూడా రజోగుణ తమోగుణంతో నిండి ఉంటుండాలి. శుద్ధ సాత్వికం లోపల నిన్ను ప్రవేశపెట్టాలి. నా వెంట రమ్మన్నాడు. అతనితో తీసుకెళ్లాడు. అతని వెంటనే కొన్ని గుర్రములు, సైన్యములు అంతా కూడా వెళ్లింది. పరివారం అంతా ఒక చోట నిలబెట్టాడు. మధ్య అరణ్యం లోపల ఈ జనక మహారాజు, అష్టావక్రుడు ప్రవేశించారు.
0: अष्टावक्र ने कहा, हे राजन, तुम्हें आत्मज्ञान प्रदान करने के लिए मैं तैयार हूं, परंतु इस आत्मज्ञान का उपदेश इस राजभवन में नहीं हो सकता है। यह पूरा राजभवन रजोगुण और तमोगुण से भरा हुआ है। तुम्हें शुद्ध सात्विक में प्रविष्ट कराना है, इसलिए मेरे साथ चलो। वह राजा को अपने साथ ले गया। इनके साथ कुछ घोड़े और कुछ सेना भी गई। अष्टावक्र ने सबको एक जगह खड़ा कर दिया। इसके बाद महाराजा जनक और अष्टावक्र जंगल में प्रविष्ट हुए।
1: अप्पुडु जनक महाराज ने कोराडु अष्टावक्रुडु, राजा నేను ఇప్పుడు ఆత్మజ్ఞానమును బోధించేటువంటి వాడును, నీవు వినేటువంటి వాడు, వినేటువంటి వాడు శిష్యుడు, బోధించేటువంటి వాడు గురువు. ఇది నీకు ఒప్పుకోగలిగినటువంటి విషయమేనా అన్నాడు. నీవు దీనిని అంగీకరించుటే నిజమైనా? మొట్టమొదట నాకు గురుదక్షిణ ఒకటి ఇవ్వమన్నాడు. గురుదక్షిణ ఇచ్చిన తర్వాతనే ఉపదేశం ప్రారంభించాలి. నాకు కావాల్సింది బ్రహ్మప్రాప్తి. కనుక దేని నేనే ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉంటున్నాను, సర్వమును త్యజించి వేస్తాను అని చెప్పాడు జనక మహారాజు.
0: అష్టావక్రనే రాజాసే పూచా, హే రాజా, అబ్ మే ఆత్మజ్ఞాన్ కా ఉపదేశ్ దేనే వాలా హూ, తుమ్ సుననే వాలే హో. సుననే వాలా శిష్య హోతా హై ఔర్ కహనే వాలా గురు. క్యా యహ తుమ్హే స్వీకార్య హై? यदि इस बात को स्वीकारना सच है तो सबसे पहले मुझे गुरु दक्षिणा दो। गुरु दक्षिणा देने के बाद ही उपदेश आरंभ करना है। तब महाराजा जनक ने कहा, मुझे ब्रह्म प्राप्ति चाहिए। इसके लिए मैं कुछ भी देने को तैयार हूं। मैं अपना सर्वस्व त्याग दूंगा।
1: నాకు ఏమీ అక్కర్లేదు, నీ మనసు నియమన్నాడు, ఇచ్చినానన్నాడు. ఇంక నా మనసు కాదు, తమ మనసు. అయితే గుర్రాన్ని తెప్పించాడు, ఇక్కడ నిలబెట్టాడు. కొంతసేపు కూర్చోమన్నాడు. మహారాజును తన రాజ్యంలోని మధ్య మార్గంలో కూర్చోబెట్టాడు అక్కడ అష్టావక్రుడు. ఈ రాజును మధ్య మార్గంలో కూర్చోబెట్టి తాను అరణ్యంలో వెళ్లిపోయాడు. ఒక చెట్టు కింద ప్రశాంతంగా కూర్చున్నాడు. ఈ సిపాయి ఎంతసేపు చూచారు, మహారాజు కాని అష్టావక్రు కాని రాలేదు.
0: అష్టావక్రునే కహా, ముజే కుచ్ భీ నహీ చాహియే, बस तुम्हारा मन चाहिए। जनक ने कहा, दे दिया। अब मेरा मन मेरा नहीं, आपका है। तब अष्टावक्र ने एक घोड़ा मंगवाया और वहां खड़ा किया। इसके बाद राजा को उन्हीं के राज्य में रास्ते के बीचों बीच बिठा दिया और स्वयं जंगल में चला गया। जाकर एक पेड़ के नीचे शांत भाव से बैठ गया। इधर सैनिक बहुत देर तक प्रतीक्षा करते रहे, परंतु अष्टावक्र या महाराजा नहीं लौटे।
1: फिर ఏమైపోయినారో ఏమో చూడాలని చెప్పని మెత్తగా ఒకరొకరు బయలుదేరి వచ్చారు. చూచేటప్పటికీ కుర్రము నిలిచి ఉంది, మహారాజు రోడ్లో కూర్చున్నాడు, కన్నులు మూసుకున్నాడు, ఏమి కదలటం లేదు, మెదలటం లేదు. అష్టావక్రుడు అసలే లేడు. అయ్యో, ఈ అష్టావక్రుడు మహారాజునకు ఏమో యంత్రమో తంత్రమో మంత్రమో ఏమి వేశాడో, మా రాజు స్తంభించిపోయినాడు అని చాలా దిగులు పడ్డారు. ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళాడు. మహారాజా, మహారాజా, మహారాజా అని ఎంతో పిలిచాడు. ఏమి జవాబు లేదు. కన్ను తెరవలేదు, నోరు తెరవలేదు, ఏమాత్రము కదలలేదు. ఇది చూచాడు, మరింత భయపడిపోయాడు.
0: క్యా కుచ్ హువా యహ్ దేఖ్నే కే లియే ఏక్ ఏక్ కర్కే సబ్ సిపాహీ ఆనే లగే. ఆకర్ దేఖా తో ఘోడా వహాన్ ఖడా థా ఔర్ మహారాజా బీచ్ రాస్తే మే బైఠే థే. ఆంఖే బంద్ కియే హువే బినా హిలే డులే బైఠే థే. అష్టావక్ర వహాన్ నహీ థా. సైనిక్ బహుత్ బేచైన్ హో గయే కి షాయద్ అష్టావక్ర నే కుచ్ టోనా టోటకా కర్ రాజా కో స్తంభిత్ కర్ దియా హై. प्रधानमंत्री राजा के निकट गया और महाराजा महाराजा महाराजा कहकर पुकारा, परंतु कोई उत्तर नहीं मिला. राजा ने न आंखें खोली न मुंह खोला, जरा भी नहीं हिले. मंत्री बहुत डर गया.
1: మహారాజు కు కాలకాలానికి ఏదో కొంచెం మధ్య మధ్య పానీయం సమర్పయామి, ఏదో ఒకటి తిండి వేయాల్సినటువంటిది కదా. మా మహారాజుకు ఇంత సమయం అయినప్పటికీ ఈ కించిత్ ఆహారం కూడాను అందించలేకపోతున్నామేని చాలా బాధపడ్డారు. తెల్లవారి పోయినటువంటి వారు, ఇది సాయం సమయం అయిపోతా ఉంది, సాయంకాల సమయం వచ్చింది, ఇంక విధి లేకుండా మంత్రి రథాన్ని పంపించాడు. అంతఃపురానికి రాణులు కూడా వచ్చారు. వారేమన్నా పిలిస్తే పలుకుతాడో ఏమో అని ఈ మహారాజుకు భ్రమ. ఈ మహారాణి వచ్చింది. రాజా, రాజా, రాజా, రాజా లేదు, రైతు లేదు, ఏమి జవాబు లేదు. ఈ లోపల ఈ అష్టావక్రుడు ఎక్కడ వెళ్లాడని సైన్యానంతా అరణ్యమంతా శోధించుతూ వచ్చారు. ఒక చెట్టు కింద ప్రశాంతంగా కూర్చున్నాడు అష్టావక్రుడు.
0: సభీ లోక్ బహుత్ దుఃఖీ హువే కే సమయ సమయ పర్ రాజా కో ఖానే పీనే కే లియే భీ కుచ్ నహీ దే పా రహే హై. सुबह सवेरे निकले थे, अब सांझ हो रही है, इतने में संध्या हो गई. विवश होकर मंत्री ने अंतःपुर के लिए रथ भेजा. रानियां भी आईं. मंत्री विचार करने लगा कि शायद रानियों के पुकारने पर राजा उत्तर देंगे. रानी ने पुकारा, राजा, राजा, राजा, लेकिन कोई उत्तर नहीं मिला. इसके बाद अष्टावक्र को सारी सेना जंगल में ढूंढने लगी. अष्टावक्र एक पेड़ के नीचे शांत भाव से बैठा हुआ मिला.
1: ఇతన్ని పట్టి తెచ్చారు. మా మహారాజు గతి ఏ విధంగా ఉంటుందో చూడమని అష్టావక్రుడు చిరునవ్వులు నాడుతూ మహారాజుకి క్షేమంగానే ఉంటున్నాడు అన్నాడు. నీవే వచ్చి చూడమని పిలుచుకుని వచ్చారు. ఇంతవరకు మంత్రులు, రాణులు, ఇంకా సమీపంలో అయినటువంటి వారందరూ కూడాను పలుకరించినప్పటికీ ఒక్క పలుకైనా పలకలేదు, కన్నైనా తెరవలేదు. కాని అష్టావక్రుడు వచ్చి రాజా అని పిలిచాడు. కన్నులు తెరిచి స్వామి అని జవాబిచ్చాడు. మహారాణులు వచ్చారు, మంత్రులు వచ్చారు, సిపాయిలు వచ్చారు, పరివారం అంతా వచ్చినారు, వారితో నీవెందుకు ఇంతకాలం మాట్లాడలేదు అని ప్రశ్నించాడు.
0: మహారాజా కి స్థితి కో పరఖనే కే లియే సైనిక్ ఉసే పకడ్ లాయే. अष्टावक्र मुस्कुराते हुए बोला, महाराजा को क्या हुआ? वह तो कुशल मंगल से हैं, उन्हें ही आकर देखने के लिए कहा गया. अब तक मंत्रियों, रानियों और निकट में खड़े लोगों के पुकारने पर भी राजा ने न कुछ बोला न ही आंखें खोलकर देखा. परंतु अष्टावक्र के आकर राजा कहकर पुकारते ही स्वामी कहकर राजा ने उत्तर दिया. अष्टावक्र ने पूछा, महारानी आई, मंत्री आए, सैनिक आए, सभी परिवार वाले आए, लेकिन तुम उनसे क्यों कुछ नहीं बोले?
1: వాకాయములన్నీకుడును మనసుతో చేరినటువంటి మనసు తమకు అర్పితం చేసిన తర్వాత తమ ఆజ్ఞ కావాలి కదా వారితో మాట్లాడటానికి. నాకు ఈ మనసు పైన అధికారం ఏమిటి? తమకు అర్పితం చేశాము, ఇది తమ మనసు, తమ ఆజ్ఞ లేకుండా ఏది కూడా చేయడానికి వీలు కాదు. అప్పుడు అష్టావక్రుడు, ఇప్పుడు నీవు అమనస్కుడవు, ఈ మనోనాశనం అయినప్పుడే నీకు మహత్తరమైనటువంటి యొక్క బ్రహ్మప్రాప్తి చేకూరుతుంది. మహారాజా ఎక్కువ రికాబు అన్నాడు. ఒక రికాబులో కాలు పెట్టాడు, రెండవ రికాబులో కాలు పెట్టే లోపలనే ఆత్మానంద ప్రాప్తి కలిగింది.
0: రాజానే కహా, వాక్ అర్థాత్ వాణి और शरीर मन से जुड़े हुए हैं। मन आपको अर्पित कर देने के बाद उनसे बातें करने के लिए आपकी अनुमति चाहिए। मेरे मन पर मेरा अधिकार ही क्या है? मन आपको अर्पित कर दिया, यह आपका मन है। आपकी आज्ञा के बिना कुछ भी करना असंभव है। तब अष्टावक्र ने कहा, अब तुम
2: अमनस्क
0: हो। इस मन के नाश होने पर ही तुम्हें अद्वितीय ब्रह्म प्राप्ति होगी। महाराजा, रिकाब में पैर धरो। जनक ने एक रिकाब में पैर रखा और दूसरे रिकाब में पैर रखते ही उन्हें आत्मानंद की प्राप्ति हुई।
1: కనుక మనోవాక్కాయములు అద్భుతముగా వించినప్పుడు ఇంక తనకి ఏమాత్రం కూడాను అధికారం ఉంటుండదు. అదే విధముగానే విష్ణుడు అర్జునుని సర్వధర్మాం పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాశ్చ, నీ సర్వస్వము నాకు దారబోయి సర్వధర్మమును నాకు అర్పితం చేయి, మోక్షాన్ని నేను ఇస్తాను అని చెప్పనున్నాడు. ఇక్కడ సర్వధర్మాన్ని ఉన్నాడు, అన్ని రకములైనటువంటి ధర్మములు కూడా నువ్వు నాకు అర్పితం చేయమన్నాడు. నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, అన్ని రకములైనటువంటి దీంట్లో కూడా లౌకికమైనటువంటి అన్ని కూడా నువ్వు నాకు అర్పితం చేయమన్నాడు.
0: అత మన్ వాక్ ఆర్ శరీర్ కే అర్పిత్ కర్తే హి ఉన్ పర్ కోయి అధికార్ నహీ హోతా హై. ఇసీ ప్రకార్ శ్రీకృష్ణ నే అర్జున్ సే కహా, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ अहम त्वाम सर्व पापेभ्यो मोक्ष इष्यामि माशुच, अपने सर्वस्व को मुझे अर्पित करो, अपने समस्त धर्मों को मुझे अर्पित करो, मैं तुम्हें मोक्ष दूंगा। यहां सर्वधर्मान कहा, सभी धर्मों को अर्पित करने को कहा। श्री कृष्ण ने सभी धर्मों अर्थात नैतिक, भौतिक, धार्मिक, आध्यात्मिक, लौकिक धर्मों को अर्पित करने के लिए कहा।
1: ఇక్కడ ఒక చిన్న సంశయం ఏర్పడవచ్చు. అన్ని ధర్మములను కూడా భగవంతునికి అర్పితం చేసినప్పుడు దానికి చేయవలసింది ఏమిటి? మోక్షాన్ని అపేక్షించడం కూడా ఒక ధర్మమే కదా. అప్పుడు సర్వము భగవంతునికి అర్పితం చేస్తే మోక్షాపేక్ష కూడా లేకుండా పోతుంది. నాకు ఇవన్నీ లౌకిక సంబంధమైనటువంటివన్నీ కూడాను అవి అపార విద్యలు అని. కనుక ఈ ధర్మార్థ కామములను బోధించేటువంటివన్నీ కూడా అపర విద్యలే. ఈ మూడింటిని దాటినప్పుడే ఈ మోక్షము అనేటువంటి యొక్క జ్ఞానతత్వం కుదురుతుంది. ఇదే పర విద్య. అందువల్లనే పెండింగ్ సమయంలో కూడాను ధర్మేచ అర్థేచ కామేచ నాతి చరామి అంటారు, కానీ మోక్షం అనేటువంటి పదం అక్కడ తీసుకుని రారు.
0: ఏక్ ఛోటా సా సందేహ ఉత్పన్న హో సక్తా హై. సభీ ధర్మో కో ఈశ్వర్ కో అర్పిత్ కర్ దేనే పర్ అబ్ कुछ करने के लिए क्या कुछ बचा रहता है? मोक्ष की अपेक्षा करना भी एक धर्म ही है ना? सब कुछ ईश्वर को अर्पित कर देने पर मोक्ष की अपेक्षा भी मुझे नहीं रहेगी। यहां लौकिक संबंधी सभी विषयों को अपर विद्याएं कहा गया है। अतः इन धर्म, अर्थ और काम का उपदेश देने वाली सभी अपर विद्याएं ही हैं। इन तीनों को पार करने पर ही मोक्ष रूपी ज्ञान तत्व का आभास होता है, यही पराविद्या है। इसीलिए विवाह के दौरान
2: धर्मेच अर्थेच कामेच
0: नातिचरामी कहते हैं, वहां मोक्ष की बात नहीं लाते हैं।
1: पुरुषार्थम लोपल धर्मार्थ कामములు మాత్రమే ఈ అపర విద్యలకు సంబంధించినటువంటివి. మూల విషయము అనేటువంటిది పరవిద్యకు చేరినటువంటిది. ఇవి అన్నీ చేరి కూడా దానితో ఒక్కదాని కూడా సాటి రావు. దీనికి ఒక చిన్న లౌకికమైనటువంటి ఉదాహరణ, ఒక్క రూపాయికి 100 నయా పైసాలు, 100 రూపాయలకు 10,000 నయా పైసాలు. ఈ 10,000 నయా పైసాలు మనం కట్టుకోవాలంటే పెద్ద మూట అవుతుంది. దీన్ని దాచిపెట్టుకోవటం చాలా కష్టం, మోయటం అంతకంటే కష్టం. కనుక నీవు ఈ 10,000 నయా పైసాలను మూట కట్టుకుని దాచిపెట్టుకోవటం అసాధ్యము. కనుక అర్జున, నీకు 100 రూపాయల నోటు నేను ఇస్తాను, లైట్గా ఉంటుంది, దాచిపెట్టుకోవచ్చును. ఆ 10,000 నయా పైసలు నాకు ఇచ్చేసి. ఈ 10,000 నయా పైసలు 100 రూపాయలు రెండు ఒకటే. ఈ ధర్మము ఆ ధర్మము ఆ ధర్మము ఆ ధర్మం అనేటువంటి దీంట్లో అధర్మాల్లో పడేటువంటి ఈ చిన్న చిన్నవంతా నీవు ఎంత భారమవుతుంది. దీన్ని నడుచుకోవటం కష్టము, దీన్ని సాధించటం మరింత కష్టము. అందువల్లనే సర్వధర్మ పరిత్యజ్య సర్వస్వము నాకు అర్పితం చేసే నీకు మోక్షం అనేటువంటి 100 రూపీస్ నోట్ నీకు ఇస్తానన్నాడు.
0: ఇన్ పురుషార్థం మే ధర్మ అర్థ ఆర్ కామ్ హీ అపర విద్యాం సే సంబంధిత హై, మోక్ష పరా విద్యా సే సంబద్ధ హై. ये सब एक होकर भी इसकी समता नहीं कर सकते हैं. इसके लिए छोटा सा लौकिक उदाहरण, 1 रुपये में 100 नए पैसे होते हैं, 100 रुपयों के 10,000 नए पैसे. इन 10,000 नए पैसों की एक बड़ी गठरी बनती है, इसे सुरक्षित रखना कठिन है, ढोना तो और भी कठिन है. इसीलिए इन 10,000 नए पैसों की गठरी बांधकर सुरक्षित रखना संभव नहीं है. अतः श्री कृष्ण ने कहा, हे अर्जुन, अब मैं तुम्हें 100 रुपये का नोट दूंगा, बहुत हल्का रहेगा, उसे सुरक्षित रखना आसान है, इसीलिए वे 10,000 नए पैसे मुझे दे दो. ये 10,000 नए पैसे और 100 रुपयों का नोट समान ही हैं. ये धर्म और धर्म के नाम पर अधर्म में पड़ना, ये सब तुम्हारे लिए बहुत बोझिल होंगे, इनका अनुसरण भी बहुत कठिन है, इसे पाना कठिन है. इसीलिए सर्वधर्मान परित्यज्य, सब कुछ मुझे समर्पित कर दो, मैं मोक्ष रूपी 100 रुपयों का नोट तुम्हें दूंगा.
1: కనుక నీ అభిష్టములు, నీ వాంఛలు, నీ సంకల్పములు సర్వస్వము భగవంతునికి అర్పితం చేయి. కావలసింది మోక్షం, తాను అనుగ్రహిస్తాడు. ఈ చిన్న చిన్న వాంఛలన్నీ కూడా నువ్వు 90 పైసాలతో సమానము. ఈ 10,000 90 పైసాలు 10,000 విచారములు చేరితే గాని 100 రూపాయల నోటుకు సమానం కాదు. కనుక నీ తుచ్చమైనటువంటి వాంఛలన్నీ కూడాను నా అనుగ్రహమునికి ఏమాత్రం కూడా నువ్వు సాటి రావు అన్నాడు. కనుక జనక మహారాజు కూడాను సర్వస్వం కూడాను సర్వస్వమునకు ఆధారమైనటువంటి మనస్సును ఈ అష్టావక్రునికి అర్పితం చేయటం వల్లనే అతనికి మోక్షము లభించింది. ఏ తర్వాత దీని యొక్క అంతరార్థమేమన్నా, అమనస్కుడు కావాలి. మనస్సు ఉండినప్పుడే ద్వంద్వములు, శీతోష్ణములు, రాత్రింపగలు, చీకటి వెలుతురు, సుఖము దుఃఖము ఇలాంటి ద్వంద్వములు చేరుతుంటాయి. కనుకనే మనము ఈ రెండింటికి సమత్వంగా గావించుకోవాలన్న, సమత్వమును అనుభవించవాలంటే ఈ మనస్సును అర్పితం గావించాలి.
0: तुम अपने सारे अभीष्ट, इच्छाएं और संकल्पनाएं ईश्वर को समर्पित कर दो. तुम्हारे लिए मोक्ष आवश्यक है, वह तुम्हें अनुग्रहित करेगा. ये छोटी छोटी सी इच्छाएं नए पैसों के समान हैं. ये 10,000 नए पैसे 10,000 चिंतन करने पर ही 100 रुपयों के नोट के बराबर हो सकते हैं. तुम्हारी ये तुच्छ इच्छाएं कदापि मेरे अनुग्रह के बराबर नहीं हो सकती हैं. महाराजा जनक भी अपना सर्वस्व, सर्वस्व का आधार मन, अष्टावक्र को अर्पित कर देने के कारण मोक्ष को प्राप्त कर सके. स्थूल रूप में इसका आंतरिक अर्थ
2: अमनस्क
0: होना है. मन के होने पर ही द्वंद्व होते हैं. ठंडक और गर्मी, दिन और रात, अंधेरा और उजाला तथा सुख और दुख, ये सब द्वंद्व इकट्ठा होते रहते हैं. अतः इन सब में समता का अनुभव प्राप्त करने के लिए मन को अर्पित करना चाहिए.
1: కనుకని వేదాంతమునందు మని ఏవ మనుష్యానాం కారణం బద్ధమోక్షు. ఈ మోక్షమునకు బంధమునకు మూల కారణం మనస్సేనని చెప్పారు. ఈ మనస్సు అంతా ఉండినంత వరకు నువ్వు ఈ రజోతమో గుణము తన వదలవు. ఈ రజోతమో గుణము ఉండినంత వరకు నువ్వు దేహం ఒక స్థిరత్వానికి రాదు. కనుకనే ఇది ఈ మనస్సు దేని వల్ల కదులుతూ ఉండాలి, కాయము యొక్క వాంఛల వల్ల కదులుతూ ఉండాలి.
0: ఇసిలియే వేదాంతమే మన ఏవ మనుష్యాణం కారణం బంధ మోక్షయో కహా గయా హై. कहा गया है कि मोक्ष और बंधन का कारण मन ही है. मन के रहने तक ये रज और तमो गुण नहीं छोड़ने वाले हैं। रज और तमो गुण के रहने तक देह भी स्थिरता को प्राप्त नहीं करती है। यह मन किसके कारण अस्थिर हो रहा है? शारीरिक इच्छाओं के कारण मन अस्थिर हो रहा है।
1: చిన్న ఉదాహరణ, ఒక పాత్రలో నీరు పోసాము, పాత్ర కదిలినప్పుడు ఈ నీరు కూడా కదిలిపోతుంది. పాత్ర స్టడీగా ఉంటుంటే నీరు కూడాను స్థిరంగా ఉంటుంది. స్థిరంగా ఉండేటువంటి జలములో మన ప్రతిబింబము స్థిరంగా కనిపిస్తుంది. కదిలేటువంటి జలము లోపల ప్రతిబింబం కూడాను కదులుతూ ఉంటుంది. కనుకని ధ్యాననిష్ఠుడు కావాలన్నప్పుడు ఈ ధ్యానం అంటే శరీరమును కదల మెదలకుండా దాన్ని ఒక స్తంభింప చేసుకోవాలి. దేహము ఒక పాత్ర వంటిది, మైండ్ అందులో ఉన్నటువంటి జలం వంటిది. ఈ పాత్ర అనేటువంటి యొక్క దేహం కదిలినప్పుడు జలం కూడా కదులుతుంది. అందుకనే యువకులైనటువంటి వారందరూ కూడాను మనస్సును కదిలించకుండా చేసుకోవాలంటే మొట్టమొదటి దేహాన్ని స్టడీలో పెట్టుకోవాలి. మనం దేహాన్నే ఇంతగా కదిలిస్తుంటే ఇంకా మనసు ఇంకెంతగా కదులుతుంది.
0: ఏక్ ఛోటా సా ఉదాహరణ, ఏక్ పాత్ర మే పానీ డాల్తే హై, పాత్ర కే హిల్నే పర్ పానీ భీ హిల్తా హై. यदि पात्र स्थिर रहता है तो पानी भी स्थिर रहता है। स्थिर जल में हमारा प्रतिबिंब स्थिर दिखाई पड़ता है, हिलने वाले जल में प्रतिबिंब भी हिलता रहता है। इसीलिए ध्यान निष्ठ होने के लिए शरीर को हिलाए डुलाए बिना स्तंभित करना चाहिए। शरीर एक पात्र के समान है, माइंड उसमें स्थित जल के समान है। पात्र रूपी देह के हिलने पर जल भी हिलता है। इसीलिए युवकों को मन को स्थिर करना है तो पहले शरीर को स्थिर करना चाहिए। जब शरीर को ही इतना हिलाते रहते हैं तो मन न जाने कितना हिलेगा।
1: बावि लोपल चिन्न रायिनि मन वेसिनट्टे अक्कड अलल प्रारंभमै पोतायि। ఈ యొక్క అలలు ఎంతవరకు పోతాయి, బావి ఎంత ఉందో అంతవరకు పోతాయి. మనకు కనిపించినా కనిపించకపోయినప్పటికీ ఈ అలలు బావి అంతా వ్యాపించిపోతాయి. అదే విధంగానే మన మానస సరోవరంలో థాట్ అనేటువంటి ఒక రాయి వేసేటప్పటికీ అదంతా అలలుగా వెళ్ళి కాళ్లల్లో, చేతుల్లో, కనుల్లో, చెవుల్లో, సర్వత్రా దేహం అంతా వ్యాపించిపోతుంది. కనుక అది ఎలాంటి తలంపు అలాంటి క్రియల్లో ప్రవేశిస్తాయి ఈ అంగాలంతా. మంచి తలంపులు మనసులో పెట్టుకోవాలి. మంచి తలంపులు పెట్టుకుంటే మంచి భావాలే మన అంగంలో ప్రవేశిస్తాయి. ఈ ఎడ్డ తలంపే లోపల దీనిలో ప్రవేశించుకుంటే కంటితో చూసేదంతా చెడిపి, చెవులతో వినేదంతా చెడిపి, నోటితో చెప్పేదంతా చెడిపి, కాలు నడిచేదంతా చెడిపి, దేశమునికి చేతులతో చేసేదంతా చెడ్డ పనులు.
0: కుయే మే ఏక్ ఛోటా సా కంకర్ డాల్నే పర్ వహాన్ లహరే ఉత్పన్న హో జాతీ హై. లహరే కహాన్ తక్ జాతీ హై? कुआं जहां तक होगा वहां तक जाती हैं। हमें दिखाई पड़े या न दिखाई पड़े, लेकिन लहरें सारे कुएं में फैल जाती हैं। इसी प्रकार जब हम थॉट रूपी कंकड़ को मानस सरोवर में डालते हैं तो उत्पन्न लहरें पैरों में, हाथों में, आंखों में, कानों में, सर्वत्र शरीर में व्याप्त हो जाती हैं। विचार जिस प्रकार के होंगे उसी प्रकार के कार्यों में ये अवयव प्रवेश करते हैं। इसीलिए अच्छे विचार मन में रखने चाहिए। अच्छे विचारों के होने पर अच्छी भावनाएं ही हमारे अवयवों में प्रवेश करती हैं। यदि मन में बुरे विचार ही होंगे तो आंखों से बुरा ही देखेंगे, कानों से बुरा ही सुनेंगे, मुंह से बुरा ही कहेंगे, पैरों से बुरी जगह पर ही जाएंगे और हाथों से जो कुछ भी करेंगे बुरा ही होगा।
1: కనుక విద్యార్థులు ముఖ్యంగా కూర్చునే సమయం లోపల చాలా స్థిరంగా కూర్చోవాలి. ఈ బాల్యములో దేహాన్ని సరైన స్థితిలో పెట్టుకుంటే క్రమక్రమేణ వృద్ధాప్యము లోపల దీన్ని చక్కగా సాధించడానికి సాధ్యమవుతుంది. కూర్చునే సమయంలో ఏదో ముసలి వారికి వచ్చినట్టు ఇంక వంగి కూర్చోవటం మంచిది కాదు. అక్కడలానే మరి ఇంట్లో కూర్చోకూడదు, లేదు తలవారి ఇటువైపునో అటువైపునో కూడా చెప్పకూడదు. ధ్యానానికి సగిరేటువంటి ఒక పద్ధతి అని చెప్తూ వచ్చారు. మన తలలో ఒక గూట కొడితే ఆ గూటానికి దేహం అంతా చుట్టుకున్నట్టుగా ఉంటుండాలి. మూలాధారం వరకు కూడాను సమానంగా బెండు కాకుండా ఉంటుండాలి. ఎందుకంటే ఈ స్పైనల్ కాలం నుంచి కూడాను ఈ మూలాధార చక్రం నుంచి సహస్రార పత్రం వరకు ప్రయాణం చేస్తుంది కుండలేని శక్తి.
0: అత ఛాత్రోకు బైఠతే సమయ బిల్కుల్ స్థిర హోకర్ బైఠనా చాహియే. ఇస్ బచ్పన్ మే శరీర్ కో అచ్చి తరహ సే రఖేంగే తో బుఢాపే మే అచ్చి తరహ సే ఫల్ పాయా జా సక్తా హై. బూఢో కి భాతి ఝుక్ కర్ బైఠనా ఠీక్ నహీ హై, సర్ ఇధర్ ఉధర్ ఘుమాతే నహీ రహనా చాహియే. ధ్యాన్ కే బారే మే బతాతే హువే కహా గయా హై కి యది హమారే సర్ పర్ कोई कील नीचे तक ठोंकने पर शरीर उससे सीधा लिपटे जैसा होना चाहिए. यह मूलाधार तक बिना किसी बेंड के बिल्कुल सीधा होना चाहिए, क्योंकि इस रीढ़ की हड्डी के माध्यम द्वारा मूलाधार चक्र से सहस्रार तक कुंडलिनी शक्ति प्रसरित होती है.
1: ఈనాటి నుంచే మనం వంగి కూర్చుంటే ముసలయ్యేటప్పటికి మరీ బెండ్ అయిపోతాం. మన మెడ కానీ, మన నడుము కానీ, మన భుజం కానీ ఎక్కడే కానీ బెండు కాకూడదు, వంగిపోకూడదు. ఇది విద్యార్థులకు అత్యవసరమైనటువంటిది, సాధువుకోవడము చాలా ప్రధానమైనటువంటిది. కనుక నేను ఎప్పుడప్పుడు విద్యార్థులు ప్రశ్నించుంటాను, స్టడీ దేనికోసం అంటే స్టడీ కోసం స్టడీ అన్నాను. స్టడీ కోసం స్టడీ చేయాలి కానీ చెంచులతో ఒక మంకీ మైండ్ గా చేసుకోవాలంటే ఇంక స్టడీ ఎందుకు మనకి? ఇంకా ఆటలాడే సమయంలో తప్ప మాటలాడే సమయంలో కూడా కురుకుతూ మాట్లాడకూడదు. పాటలు పాడే సమయంలో కూడా వీడు పాడుతున్నాడా లేదా అనేది కూడా మనకు తెలియనటువంటి రీతిగా పాడాలి.
0: ఇసీ ఉమ్రమే యది ఝుక్ కర్ బైఠేంగే తో బూఢే హోనే తక్ ఔర్ భీ ఝుక్ జాయేంగే. హమారీ గర్దన్, కమర్ ఔర్ కంధా కహీ భీ బెండ్ నహీ హోనా చాహియే, ఝుకనా నహీ చాహియే. यह छात्रों के लिए अत्यंत आवश्यक है और साधकों के लिए भी. इसलिए मैं कभी कभी छात्रों से पूछता रहता हूं कि स्टडी किसके लिए? स्टडी के लिए स्टडी, स्टडी के लिए स्टडी, वरना चंचलता अर्थात मंकी माइंड के लिए स्टडी की आवश्यकता ही क्या है? खेलने के समय को छोड़कर बातें करते समय भी हिलते हुए बातें नहीं करनी चाहिए. गाते समय में भी ऐसे गाना चाहिए कि किसी को न लगे कि यह गा रहा है.
1: देहानी चिन्न वयस नुंचि मन अदुपुलो पेट्टुकुन्नप्पुडे मन भविष्यत्तु अन्नितिनी कूडा सुलभंगा साधिंचगलं.
3: मानवुलकंदरिकिनी अर्जुनुडु ओक आदर्शवंतुडिगा निरूपिंचे निमित्तमै कृष्णुडु अर्जुन ई रीतिगा प्रतिनिधिगा पेट्टुकुन्नाडु. కనుకనే నిమిత్త మాత్రం భవసే సాచి. అర్జున, నిన్ను నిమిత్తంగా తీసుకుని జగత్తునకంతా కూడాను ఈ సత్యాన్ని అందిస్తున్నానని చెప్పాడు. కనుక అర్జునుడు మొట్టమొదట సరైనటువంటి ఆదర్శవంతుడుగా తయారు కావాలి. ఈ సమస్త చంచలత్వమునకు రజో తమో గుణములే ప్రధానమైనటువంటివి. రెండింటిని క్రమక్రమేణా దూరం చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ రెండో అధ్యాయం లోపల సాంఖ్యయోగం నందు ఈ గుణములను గురించి అనేక విధములుగా చెప్పి తనకు సార్థకం అయ్యేటువంటివి, నిరర్థకమైనటువంటివి ఏమిటేమిటో అనేటువంటిది చక్కగా నిరూపించి చెప్పాడు కృష్ణుడు.
0: ఇస్ ఛోటీ ఉమ్రసే హీ శరీర్ కో కాబూ మే రఖనే పర్ భవిష్య మే హమ్ సబ్ కుచ్ బడీ ఆసానీ సే ప్రాప్త కర్ సక్తే హై. సభీ మానవో కే లియే అర్జున్ కో ఏక్ ఆదర్శవాన్ కే రూప్ మే నిరూపిత్ కర్నే కే లియే శ్రీకృష్ణ నే ఉన్హే ప్రతినిధి కే రూప్ మే రఖా. श्री कृष्ण ने कहा, निमित्त मात्रम भवसव्य साची. हे अर्जुन, मैं तुम्हें एक निमित्त के रूप में लेकर सारे जगत को यह सत्य प्रदान कर रहा हूं. अतः सबसे पहले अर्जुन को आदर्शवान बनना चाहिए. रज और तमो गुण ही इस समस्त चंचलता के मूल कारण हैं. धीरे धीरे करके इन्हें दूर करने के प्रयत्न करने चाहिए. श्री कृष्ण ने सांख्य योग के इस द्वितीय अध्याय में इन गुणों के बारे में विस्तार से अर्जुन को बताने के साथ ही साथ आवश्यक सार्थक एवं निरर्थक तत्वों का भी उपदेश अर्जुन को दिया. उपसंहार. भगवान बाबा ने अपने इस पीयूषी प्रवचन में सभी साधकों का मार्ग निर्देशन करते हुए प्रथमतः मन के दो बड़े शत्रु रज और तमो गुणों से बचने का उपदेश दिया है। इन दो गुणों के कारण व्यक्ति में छह और बुरे गुण उत्पन्न हो जाते हैं, अतः ये विषैले बीजों के समान हैं। इसीलिए स्वामी ने कहा कि खेती में जितनी सतर्कता आवश्यक है उसी प्रकार साधना करते समय भी बड़ी सावधानी आवश्यक है। एक कंघी, रुमाल और आईने जैसी लौकिक वस्तुओं के माध्यम से स्वामी ने यहां भक्ति और ज्ञान के महत्व पर प्रकाश डाला है। अत्यंत प्रभावपूर्ण उदाहरण के द्वारा भगवान बाबा ने स्पष्ट किया कि किसी महात्मा को घर पर न्योता देकर ही हम घर की सफाई को लेकर खूब धूम मचा देते हैं। ऐसे में समस्त सृष्टि के कर्ता को हृदय में आमंत्रित करते समय हमें कैसे रहना चाहिए। इस पूरे प्रवचन में स्वामी ने विशेषतः मन की विशुद्धता की ओर हमारा ध्यान आकर्षित किया है। स्वामी ने स्पष्ट किया कि जब तक हमारे विचार विशुद्ध नहीं होंगे तब तक हमारे कर्म भी विशुद्ध नहीं हो सकते हैं। अतः इस प्रवचन के एक एक शब्द पर पूरा ध्यान देते हुए उन्हें अपने आचरण में लाने की साधना हमें करनी चाहिए। अस्तु।
4: अभी आपने भगवान बाबा द्वारा श्रीमद् भगवद गीता पर दिनांक 12 सितंबर 1984 को दिया गया प्रवचन सुना।
5: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagwan Sri Satya Sai Baba.
6: Prema Swarupulara,
7: embodiments of love.
6: Shanti ni lopana unnadi kani bayate ledu.
7: Peace is within, not outside.
6: Outside, no peace, only pieces.
8: Dear listener, Sai Ram and greetings from Prashanti Nilayam. Welcome to our program, Outside, Inside, Deep Inside. This is a segment of Radio Sai's Thursday Live, hosted by Brother Bishu Prushti, and today's episode was first broadcast in July 2026.
9: Dear listeners, Sai Ram from Prashanti Nilayam, the most happening place on the planet, and welcome once again to Outside, Inside, Deep Inside. And we continue the series Gems of Sanatana Sarathi. We go back to the beautiful volumes of this heavenly journal, Sanatana Sarathi, which Bhagwan launched on the Shivratri day of 1958. And Professor Kasturi, the founding editor of this journal, decade after decade, documented beautiful stories of his mahimas, his leelas, and most importantly, the message of Bhagwan, the message that he heard directly from the divine lips, and the message for which Bhagwan launched this magazine himself and named it himself. Let me take you to the January 1974 issue. A devotee by name Bhagwan Singh, who worked as the High Commissioner of India and he was placed in Fiji. He says that in the year 1969, he was the chairman of the Indian National Mineral Development Corporation and he had this task of production and development of gems in India, and he was looking for places in India where gems could be mined. So in the Golconda region in Andhra Pradesh, which is known for diamond ferrous deposits, he was hoping that he will be able to find some diamonds there. So he came in his exploratory camps, and during these visits he had the opportunity to mingle with many of the mine workers who were engaged in these areas. And he saw that these mine workers have a lot of faith in their local deities. They were all very, very devoted to whichever deity they thought is their god, and they would also talk about saints and godmen. In fact, Mr. Bhagwan Singh heard about Swami also from these mine workers. It is because of the inspiration that they poured into his heart that Mr. Bhagwan Singh wanted to have a darshan of Bhagwan. And so he drove to Anantapur, the district headquarters, and he heard that Bhagwan was at Anantapur, and now he wanted to have darshan of Swami. And he saw that there were a lot of people who were waiting for Bhagwan for a glimpse of this God-man, and everyone was so earnestly longing to have one glimpse of Bhagwan. And when Swami emerged, Swami was clad in red silk, and when Swami came, everyone was so delighted. There was a spring of joy in every heart, and Swami was short and his hair stood up like a big circular mop, jet black. And in fact, his hair looked like Fijian hair. Bhagwan Singh had lived many years in Fiji, so for him, Swami looked so much like a Fijian. Swami's eyes were dark and soft and luminous, and his face beamed as if, you know, there was some inner joy. Swami is Satchit Ananda, we know, he is just Ananda himself. And he says, Swami gracefully smiled, and Swami started walking towards the devotees, all the devotees who were thirsty for his darshan. And after some time, Bhagwan called few people for personal interaction, for interview. And Mr. Bhagwan Singh was one of them who was called by Bhagwan, by Swami. And Bhagwan Singh says, Swami created Vibhuti for me from nowhere. And then Swami was in the interview room talking and giggling like a little child. That childlike innocence in Swami was so charming, so attractive. At the same time, I didn't have to open my mouth. Without me even confiding anything with him, Swami seemed to know everything that was going on in my life. He knew the problem I was grappling with at that point in time. There is nothing that I had to open my mouth and tell him. And when it was time to leave, Swami blessed me. But as he blessed me, Swami told me, "Ye Rayal Seema ko Ratna Seema kar do," which means this region, Rayal Seema, which is known for its backwardness, for its poverty and for its dry regions, you convert it into a region full of gems, full of ratnas, full of gems. This is what Swami told Mr. Bhagwan Singh. And Bhagwan Singh says, the only thought that was coming at that point in time to my mind is, Swami, in this Rayal Seema, I have found the gem. I have already explored my gem, and that gem is you, Swami. There is no need to look for any other gem. All other gems are material. They are nothing compared to the gem that you are. I have already explored and discovered the gem that the Rayal Seema region has produced for the world. And Mr. Bhagwan Singh says, yes, Swami created Vibhuti. Yes, I saw Swami create so many things and do so many miracles. But for me, what impresses me the most are his teachings, are his messages, the way Swami expounds on matters, on what is the meaning and purpose of life, what is man's true nature, and how we should strive to reach our goal, how we can be freed from this eternal cycle of birth and death. All these teachings of Swami, they are very clear and they are so intensely practical. Swami taught us fundamental truths that are based on recorded ancient wisdom. What is there in Vedas, Upanishads, Puranas, in Bhagavad Gita, that is what Swami told us. And Swami tells it to us with the authority of a Sadguru who is the realized master. He is the embodiment of all knowledge. Because he knows everything and he is a source of all knowledge, he imparts everything to us in a very simple style with so many parables, so many figures of speech, analogies, illustrations. All of this make the subject so easy to understand, even by unlettered people, even by untutored minds, everyone can understand. And Swami always told us that every man is a spark of divinity and every man is potentially God. Every man is potentially divine. And that's why everyone is one. Everyone is one and the same. Whatever differences we may have, color, creed, caste, everything is superficial because everybody is just one atmic principle. And that is how universal brotherhood should be cultivated, should be built, should be nurtured, and should be lived by We all seek happiness, but we seek it in the wrong places. And that is the reason why we always end up having greater discontentment. We end up having jealousy. We end up having depression because we want happiness, but we don't know where to look for it. Swami has told us that love is essential. Love is essential not just for worldly life. Love is essential for self-realization also. And that love is bhakti. That love is devotion. Cultivating that devotion is the easiest and the surest way to reach our goal. And that's the reason why Swami told us to lead a life of penance, truth, insight, right conduct, and to have control over our mind and senses. Swami told us that all religions are one. Whatever problem the society is facing, we want peace and we want harmony in society, and it can happen through divine love. It can happen through the practice of satya. And Mr. Bhagwan Singh took this message of Bhagwan and he went to the Fiji Islands. For him, he had found the gem. Swami told him, you convert Rayalaseema into Ratnaseema. And for him, that Ratna of Rayalaseema is Bhagwan Sri Satya Sai Baba. And the shine of this diamond, this gem from Rayalaseema, shines all over the world, isn't it? Take what Indira Devi, the devotee from Tecate, Mexico, writes in the February 1974 issue of Sanatana Sarathi. She says that one devotee told her, you go slowly on Sai Baba. You know, when you are talking about Sai Baba to many people here in the Western world, it's better you do not talk too much about Baba, you know, because here people are very Catholic. They may not take to Baba. They may not be very interested in a Sai Baba who is in India, because they are all very devoted to Jesus Christ. They are all very Catholic. Indira Devi was going to Mexico City after 8 years. And once she was in Mexico City, she gave two public lectures on Bhagwan. And he saw that the enthusiasm of people to listen about Swami was so overwhelming. She says there was unexpected enthusiasm by the audience and the hall was overfull and everyone wanted to know more about Bhagwan. In fact, she showed a film about Swami. Before showing the film, she introduced another lady, Kamala Devi, whose husband was with the Indian embassy there. And Kamala Devi was a devotee of Bhagwan. She was the only person who could testify to the truth of what Indira Devi was telling to them about Swami, because she wanted someone who can narrate their own story. And Kamala Devi was a devotee of Bhagwan. And Indira Devi translated whatever Kamala Devi spoke into Spanish. And the devotees there were moved listening to the stories of Kamala Devi. When Swami gave an interview to Kamala Devi, Swami told her, don't worry about your son. In fact, at that time, she was very worried about her son. Swami told her, I just saved your son's life. Now, Kamala Devi did not know what had happened. We are talking about early 70s. You didn't have that kind of communication that you have these days. Swami said, I just saved his life. You don't worry. Now, Kamala Devi got very concerned. She came to India, and when she spoke to her son back in India, that's when her son revealed that her son was almost killed by a shot put when he was standing on the sports field. This shot put, this heavy metallic ball, was about to strike his head. And at that very moment, someone just pulled him away, and the shot put landed on his foot. And that injury was not very serious, even though he was hospitalized, but that was nothing life-threatening. But when accidentally a shot put was going to hit his head, someone just pulled him aside. He was standing all alone. There was no one around him. He did not step aside himself because he had no knowledge of this shot put coming in his direction. But he just felt that forcibly someone just pulled him away, and it happened so suddenly. And when Kamala Devi narrated this incident to all those devotees in Mexico City about how Swami had told her that, I just saved your boy, I just saved your son, imagine the impact it had on all those listeners, all those Spanish speaking people who were listening to Indira Devi and Kamala Devi in Mexico City. the son of Kamala Devi was so grateful to Bhagwan. His heart was filled with gratitude and devotion. And when Bhagwan came to Jaipur, Kamala Devi's son went to have Bhagwan's darshan. And that day, what did he see? He saw Swami curing a paralyzed boy. A boy who was paralyzed by one touch of Swami was healed. Now imagine what impact this had further on the faith of Kamala Devi's son. When the people in Mexico City heard these stories and about the message of Bhagwan from Kamala Devi and from Indira Devi, and when they saw the film that Indira Devi played, after her talk, most of them wanted to touch the Japamala that Swami had given Indira Devi once. So Indira Devi had made an improvised altar in a corner near the platform, and she had candles and agarbatti and flowers around Bhagwan's picture. So she placed this Japmala that Swami had given her, a pearl Japmala, at the feet of Bhagwan. In fact, she would use this to help heal the people who are sick. All the people in the auditorium came forward one by one. They knelt down and they reverentially kissed that pearl Japmala. A few crossed themselves at the end of their prayers, and they just looked at Bhagwan and said, "Bhagwan, you are Mataji's God." They used to call Indira Devi Mataji. "You are Mataji's God. Please grace us. Please bless us." The faith and belief in Bhagwan swept through the entire audience, and there were several students later on who came up and told Indira Devi about miraculous healings that they have experienced because of the vibhuti they took from her, or because of the touch with that Japmala. Someone was cured from a chronic headache. Another was healed from an excruciating back pain. A third had some eye trouble. A fourth had some nervous problem. Everybody found solace. Everybody found healing. And now everyone became eager to hear more and more about Bhagwan. And Indira Devi said, "I didn't have to encourage them to listen about Bhagwan. They had become so hungry to know about Swami." And all these people, they not only heard about the miracles of Bhagwan, they not only were blessed with that Japmala, they not only took the vibhuti from that Akshapatra, from the ever inexhaustible container that Swami had given, but also Indira Devi told them about many other miraculous happenings that had happened at her yoga center in Tekat. How her house was flooded, and how her house once was threatened by fire, and how in every instance, mysteriously, Swami's power saved her and saved her yoga center, saved her life time and again. So on the last day of her seminar with these Spanish people, something very interesting happened. A young man dropped in when they were about to leave, and the young man saw that everyone was busy because, you know, people doing goodbyes and taking pictures and somebody taking autographs and all that. This young man walked into Swami's room and he sat down to meditate in front of Bhagwan's photograph. That photograph of Bhagwan had produced vibhuti. There was vibhuti materialized on that photograph. And after some time, someone came in silently from behind this person, this young man who had gone into that corner, that Baba's room, to meditate. And this person put both his hands upon his head and left through the door on the side, so that he does not in any way disturb the boy, the young man who had sat down to meditate. And a few minutes later, a group of students from that session walked in, and they switched on the light because this young man had put off the light and he was just wanted to meditate in candlelight. And when the light was put on, this young man came out and he said, "Does he stay here?" He was referring to Bhagwan, pointing to Swami's picture, many of them hanging on the walls. He asked, "Does he stay here?" And when Indira Devi said that, no, Sai Baba is in Puttaparthi, he is in India, and he has never physically come to Mexico City. Then the youth said, "Really? He has never come here? What are you talking? I just saw him here. Only a few minutes ago he was here. He put his hands on my head and he made me feel so good. And then he went out through this door on my right. And he went so close to me that I could actually see his handsome features. I could see his crown of black hair. I could see his orange gown. I could see his glowing skin. What are you saying that he is not here? He is very much here. I saw him here. Are you sure he is not here? It can't be that someone else is here who is resembling him. And Indra Devi said, yes, yes, there is no one here who can resemble him. Then this young man was quite shaken. He said, he is not here. He was speechless. And then he started wanting to know more. And he asked Indra Devi, can you give me a mantra? He wanted to experience more of Bhagwan. These were the mysterious ways Swami was reaching out to these devotees in Mexico City. All devotees who were speaking Spanish. And when some of these other students heard this young man's experience, they started asking, why didn't Baba come to me? I would give anything to see him that way. I would give up anything to have that vision of Baba. Then someone else said, well, you wait a little longer, your turn also will come. Maybe your wish also will be fulfilled. And Baba has been seen here, not just by this one young man. So many have seen Swami here. So many feel his presence when they meditate here. You pray for him, you want him, you pine for him, and your wish, who knows, may be fulfilled. And all these young devotees are now learning about Bhagwan, and they are finding out that Swami can come to anyone at any point in time, and he doesn't have to be old devotee, new devotee, Indian, Mexican, anybody can see Swami. It all depends on their connect with Swami. Indra Devi then narrated some more stories to these young men about how once when she was driving from Anandpur to Puttaparthi, they were on a long lonely road far away from any village, and how her taxi stopped suddenly, how the fan belt got torn to shreds, and how she could not continue the journey, and how she cried out, Swami, Swami, please, please do something. And no sooner had she had spoken these words, a car appeared, and this car was coming towards them. And that car stopped to inquire what was the problem. And when her taxi driver explained the situation, this man from the other car suddenly pulled out a brand new fan belt and gave it to her driver. And Indra Devi says, I was absolutely speechless. I mean, who travels with a spare fan belt? Does anyone travel having such things in their car? But that is how Bhagwan came to her rescue. One sincere call, one call from the depth of her heart, and Swami was there. And when she arrived at Prashantinilayam, bhajans were going on, and she went and she sat down outside the mandir, and as soon as Bhagwan came out, Swami walked straight to her, and Swami asked, what happened? Why were you so late? And she said, Swami, Swami, our car had a problem, Swami. Swami said, yes, yes, I know, the fan belt problem. So Indra Devi narrated all these stories to this Mexican young youth, Mexican young devotees. And she was saying, it was so difficult to leave this group when she had to finally leave all these people. The way they longed to listen more and more about Bhagwan, how they were crying, there were tears in their eyes, how they requested her to come back soon. It was such a emotionally high goodbye scene. And the way everyone wanted to touch that japmala, how they wanted to press it against their lips, how they wanted to feel Swami in their own way, how just through those 2-3 sessions their connect with Swami had become so deep. For Indra Devi it was a very, very revealing experience, and she told, it is good that I did not listen to the advice that someone told her when she landed in Mexico City, that you know what, all these people are Catholic people, don't tell them much about Swami. But she didn't listen to that advice. She just went on speaking from her heart about Bhagwan, and then Swami did the magic. Swami says, you cannot introduce me to anyone. You talk about your own story. You talk about my message, and I will introduce them myself, and that is what happened. Swami introduced himself to all these devotees in his own inimitable way. And Indira Devi was so happy that she could, in her little way, spread that light of love, spread that light of hope, spread that light of joy in Mexico City. And all this, thanks to Professor Kasturi, we have documentation of this in the issues of Sanatana Sarathi. And as we read all of these, it really moves us, it inspires us, it also strengthens our faith in Bhagwan, our faith which many times gets a little shaky when we go through difficult times. But actually when we are going through difficult times, those are the times when we should hold on to Swami. Those are the times when we should feel, oh, I'm going through all these troubles because Swami is no more with me. Swami does not like me. Swami does not love me. That's the reason why I'm going through all these troubles. No. Those are the times when Swami is lifting us. Those are the times when Swami is indeed caring for us. Those are the times when we have vision of this in the issues of Sanatana Sarathi. And as we read all of these, it really moves us. It inspires us. It also strengthens our faith.

0: Let our lives become a light that inspires us within, without, and the entire world. Thank you so much. Sai Ram.
1: Embodiments of love.
2: శాంతి నీ లోపల ఉన్నది కానీ బయట లేదు.
1: పీస్ ఇస్ విత్ ఇన్, నాట్ అవుట్ సైడ్.
2: అవుట్ సైడ్ నో పీస్, ఓన్లీ పీసెస్.
3: సాయిరామ్, యూ జస్ట్ హర్డ్ ఎన్ ఎపిసోడ్ ఆఫ్ అవర్ రేడియో ప్రోగ్రామ్ అవుట్ సైడ్ ఇన్ సైడ్ డీప్ ఇన్ సైడ్. This was a segment of Radio Sai's Thursday Live, hosted by Brother Bishop Rushdie, and today's episode was first broadcast in July 2026. Dear listener, we hope you like this program, and please send us your feedback by either email or WhatsApp. Our email ID is listener@sssmediacenter.org, and our WhatsApp number is 9393258258. Thank you, and loving Sai Ram from Prashanthi Nilayam.
4: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.
5: Radio Sai Global Harmony now presents a selection of devotional songs.

0: are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.
1: Radio Sai now presents a divine discourse delivered by Bhagavan Baba on 22nd November 2004 on the occasion of the 23rd annual convocation of the Sri Satya Sai Institute of Higher Learning.
2: Prema Sai.
3: Embodiments of love.
2: Ee naati prapancham yokka paristhithulu meeku teliyanivu kaadu.
3: The present condition, the position of the world is very well known to you.
2: Daivani gurinchi చెప్పుటకు ఏమాత్రం కూడా అవకాశం లేదు.
3: There is no scope to speak of the divine.
2: ధనమే దైవం బయ్యే.
3: Money is viewed as God.
2: మానవుని యందు ధర్మం అనేటువంటిది ఎక్కడ కనిపిస్తుంది?
3: Where can you expect righteousness to prevail?
2: ప్రేమ స్వరూపులారా,
3: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
2: దైవము ఒక్క ప్రేమకు తప్ప అన్య మార్గములలో తనకు గోచరించడు.
3: యు విల్ నాట్ బి ఏబుల్ టు ఫైండ్ గాడ్ బై ఎనీ అదర్ పాత్ అదర్ దాన్ లవ్.
2: ప్రేమనే దైవము, దైవమే ప్రేమ.
3: లవ్ ఇస్ గాడ్, గాడ్ ఇస్ లవ్.
2: అయితే ఈ ప్రేమ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుండాలి?
3: హౌ ఇస్ లవ్ యాజ్ యు ఫైండ్ ఇట్?
2: ప్రేమ అనగా ఏదో ప్రాపంచికమైనటువంటి విషయాల్లో, భౌతికమైన లౌకికమైన విషయాల్లో ప్రవేశించి దానిని ప్రేమించి వాటిని దాచుకోవటము, ఇది ప్రేమగా భావిస్తున్నారు.
3: వి కన్సిడర్ లవ్ in relation to worldly, ephemeral, transient, momentary objects and the material.
2: Vijyanama naraswarupam adikam prachanna guptam danam. Ee naadu prati manavuni endukodanu guptamainatundi danam untundadi. Adi emiti? Jnaname danam.
3: In fact, there lies hidden the wealth of wisdom in everyone.
2: ఇట్టి పరిస్థితులు యందు దేనిని దైవం అని, దేనిని ప్రకృతి అని, దేనిని విభజించడానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు.
3: Under these circumstances, is not able to, possible to bifurcate, differentiate the divine and the nature.
2: ఈ వ్యక్తి చూసినప్పటికీ తాను ప్రేమించేటువంటి యొక్క ప్రేమ కేవలం ఒక వస్తువుని గురించి కాదు, ఒక విషయాన్ని గురించి కాదు, కేవలం తన యొక్క స్వార్థాన్ని గురించి ప్రబోధిస్తూ వచ్చాడు.
3: ఇన్ ఫ్యాక్ట్ నో వన్ లవ్స్ ఎనీ అదర్ పర్సన్ ఆర్ ఎనీ ఆబ్జెక్ట్ ఆర్ మెటీరియల్ ఫర్ దట్ మ్యాటర్. హీ లవ్స్ హిజ్ ఓన్ సెల్ఫ్, ద సెల్ఫిష్నెస్.
2: ఇటు స్వార్థపరమైనటువంటి యొక్క ప్రేమ దైవానికి ఏ రీతిగా మనం బోధించడానికి వీలవుతుంది?
3: When the love is totally selfish, how is it possible to teach about God?
2: కానీ నిజంగా విచారణ చేస్తే సెల్ఫ్లెస్ లవ్ అది నిజమైనటువంటి దైవత్వం.
3: Therefore, true divinity is reflected in the form of selfless love.
2: ఈ సెల్ఫిష్ లవ్ అనేటువంటిది పాము మొదలుకొని పరమహంసల వరకు కూడాను ఒకటిగానే కనిపిస్తుండాలి.
3: Love that is selfish is quite common, right from the snake to the noblest person.
2: ఇట్టి పరిస్థితులు యందు ప్రేమను ఏ విధంగా భావించడానికి వీలవుతుంది?
3: How is it possible to teach and speak about love under these circumstances?
2: నేను ఎల్లప్పుడూ కూడాను ప్రేమను గురించే బోధిస్తుంటాను.
3: Bhagavan always speaks about love.
2: నాకు ఆ ప్రేమ తప్ప అన్య మార్గములు ఏవి నాకు తెలియదు.
3: భగవాన్ ఈజ్ నాట్ అవేర్ ఆఫ్ ఎనీ అదర్ పాత్ అదర్ దాన్ లవ్.
2: ఈ ప్రేమ కలిగినటువంటి మానవునకు ఏదైనా కూడా నువ్వు తాను ప్రేమించినటువంటి ఒక వస్తువే పరమాత్మ తత్వం అని ప్రబోధిస్తూ వచ్చాడు.
3: Therefore, the man with love will be able to visualize love on objects in a different perception dimension altogether.
2: ఇట్టి పరిస్థితులందు ప్రేమను గురించి ఏ విధంగా బోధించాలి?
3: Under these conditions, how are we to learn about love?
2: ప్రతి మానవుడు కూడాను దేన్నో ఒకదాన్ని ప్రేమిస్తూనే ఉంటున్నాడు.
3: Everyone, in fact, loves one or other.
2: అయితే ఇది ప్రేమించదగినది, ఇది ప్రేమించదగినది అనేటువంటి నిర్ణయం చేసేటువంటి అధికారం ఎవరికీ లేదు.
3: నో వన్ హ్యాస్ ఎనీ అథారిటీ టు డిసైడ్ దట్ వన్ డిజర్వ్స్ లవ్, ద అదర్ వన్ డస్ నాట్ డిజర్వ్.
2: ఇట్టి పరిస్థితుల యందు ప్రేమతత్వాన్ని ఏ విధంగా విపరీతం చేయడానికి వీలవుతుంది?
3: ద నేచర్ ఆఫ్ లవ్, హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు కాంప్రిహెండ్ అండ్ అసిమిలేట్?
2: ఒక పిల్లవాడిని అడిగినప్పుడు నీకెవరిపైన ప్రేమ నాయన అని అడిగితే మా అమ్మగారి పైన ప్రేమ అంటారు.
3: If you ask a boy, whom do you love? He will say, I love my grandmother.
2: అయితే ఈ గ్రాండ్మదర్ ను దేనికోసం ప్రేమిస్తున్నాడు?
3: How is it why he loves his grandmother?
2: ప్రపంచంలో ఎన్నో పదార్థాలు ఉన్నావు కదా, అందులో ఒక గ్రాండ్ మదర్ ని ఎందుకు ప్రేమించటం?
3: The world is full of plenty and prosperity. Why is it this boy loves his grandmother?
2: సర్వత పాణిపాదం తర్వత వచ్చి శిరోముఖం సర్వత శృతిమంలోకి సర్వమా ఉత్తిష్ఠతి.
3: God is present all over the universe. All his feet and hands and heads, ears are spread all over the cosmos.
2: అలాంటి పరిస్థితి లోపల దీన్ని ప్రేమించదగినది, దీన్ని ప్రేమించదగనిది అనేటువంటి నిర్ణయించేటువంటి అధికారం ఎవరికీ లేదు.
3: Therefore, no one has any authority to say that this is deserving and the other one is undeserving for love.
2: కనుక ప్రేమనే దైవము, దైవమే ప్రేమ.
3: Therefore, love is God, God is love.
2: ఈ గాడ్ అనేటువంటిది ఏ విధంగా ఉంటున్నది అనేటువంటి విచారిస్తే గాడ్ అనేది పేరు మాత్రమే ఉన్నది కానీ రూపం కనిపించదు.
3: గాడ్ వీ నో వెర్బలీ ఇన్ ఎ నేమ్ బట్ నో వన్ కెన్ సీ ద ఫార్మ్.
2: అయితే దీన్ని పట్టి పేరించినప్పుడు, సాధించడానికి పొందుకున్నప్పుడు ప్రేమ అనేటువంటిది ఒక స్వరూపాన్ని పొందుతుంది.
3: హవెవర్ విత్ డిటర్మినేషన్ అండ్ ఇంటెన్స్ ఎఫర్ట్ one will be able to visualize love in a specific form.
2: Sarvata panipadam tar sarvata vashi shiromukam sarvata sutimalloki sarvama uttishtati.
3: God is present all over the universe, all over the cosmos, with all hands are his, all legs are his, all ears are his, all eyes are his.
2: అన్నింటి ఎందుకును ప్రేమ అనేటువంటి సమత్వంగా ఉండినప్పుడు దేనిని వదలటము, దేనిని ప్రీతించడం?
3: When there is love as an underlying current, how can you deny anyone?
2: ఇది ఒక ప్రేమకు సరైనటువంటి అర్థం కాదు.
3: Therefore, this sort of an attitude as to demarcate is not proper.
2: ప్రేమ స్వరూపులారా,
3: embodiments of love,
2: మీరందరూ ప్రేమ స్వరూపులే.
3: You are all embodiments of love.
2: మీ అందరి యందు ప్రేమ ఉన్నది.
3: There is love latent in you.
2: కానీ ఈ ప్రేమను ఏ విధంగా మీరు పొందగలుగుతున్నారు?
3: బట్ హౌ ఆర్ యూ ఎక్స్పీరియన్సింగ్ దిస్ లవ్?
2: ఈ ప్రేమను వాక్యంతో చెప్పడానికి వీలు కాదు.
3: లవ్ కెనాట్ బి ఎక్స్ప్లెయిన్డ్ బై వర్డ్ ఆర్ వెర్బలీ.
2: ఈ ప్రేమను మనం ఒక పరిస్థితిని యందు అనుభవించి ఆనందం పొంది ఈ ఆనందం యొక్క స్వరూపమే ప్రేమ అని మనం చెప్పవచ్చు.
3: దేర్ఫోర్ లవ్ కెన్ బి ఎక్స్పీరియన్స్డ్ అండర్ సర్టన్ స్పెషల్ సిచ్యువేషన్స్ conditions and the bliss that one derives thereby.
2: Kani ee prema tattvamu etuvantidi?
3: What is the nature of love?
2: Ee prema prati manavuni endukodanu untunnadi.
3: This love is immanent in everyone.
2: Kani okokaru okoka roopani dharinchi danni prema ga bhavistunnaru.
3: But each one will begin to assume a specific form and experience.
2: తాను నిర్ణయించినటువంటి స్వరూపమే ప్రేమ యొక్క స్వరూపమని భావిస్తున్నారు.
3: He considers that love in totality is represented in the form of his thought.
2: అయితే ఈ విధమైనటువంటి యొక్క ప్రేమను మనం ఏ విధంగానూ ఆలోచించలేకుండా పోతున్నాం.
3: This sort of approach to love in a specific form will never help us to know the holistic view of love.
2: ప్రేమ స్వరూపులారా,
3: embodiments of love.
2: ప్రపంచంలో ప్రేమ అనేటువంటిది ఒక్కటి తప్ప ఇంకా చెల్లించినటువంటిది ఏ ఒక్కటి కూడా మాకు కనిపించడం లేదు.
3: ఇన్ దిస్ వరల్డ్ యూ డోంట్ ఫైండ్ ఎనీథింగ్ ఎల్స్ అదర్ దాన్ లవ్ విచ్ ఇస్ అన్షేకబుల్.
2: ఇది నిత్య సత్యమైనటువంటి యొక్క స్థిరమైనటువంటి యొక్క మార్గము.
3: దిస్ ఇస్ ఎన్ ఎటర్నల్ ట్రూత్, ఎ పర్మనెంట్ పాత్.
2: ఏ విధమైనటువంటి పరిస్థితి ఎందుకు కూడాను ఇది మెదలటానికి వీలు కాదు.
3: In no situation can you change it or move it.
2: ఇది కేవలం ఒక మానవత్వమైనటువంటి ఒక ప్రేమతత్వంకు మాత్రమే ఇది చిక్కుతూ ఉండాలి.
3: ఇట్ ఈస్ ఓన్లీ ది హ్యూమన్నెస్, హ్యూమన్ క్వాలిటీ విచ్ విల్ హెల్ప్ అస్ టు ఎక్స్పీరియన్స్ దిస్ లవ్.
2: మనము కేవలము ఒక ప్రేమతత్వాన్ని కేవలం ఒక డివైన్ గా భావిస్తున్నాము.
3: We consider the nature of love as the very attribute of divinity.
2: ఈ డివినిటీ అనేటువంటిది ఎక్కడ ఉన్నది?
3: Where is divinity?
2: మానవుని యొక్క అంగమలోని ఏకత్వాన్ని పొందినప్పుడు ఇందులో మనకు గోచరమవుతుంది.
3: In fact, the divinity percolates all over the human body such that limbs work in perfect coordination and harmony.
2: ఈ యొక్క ఏకత్వమునందు ఈ డివినిటీ కనిపిస్తుంది.
3: In this coordination, oneness, you find divinity.
2: ఈ ఒకటాని ఎందు మాత్రమే ఒకటి కనిపించుతూ ఉన్నప్పుడు ఈ డివినిటీ అనేటువంటిది ఏమిటి?
3: If you just localize, narrow it down to a specific form, how can you call it divinity?
2: కానీ డివినిటీ అనేటువంటిది మనం ఒక పేరును పెట్టుకొని మనం భావించి ఆనందిస్తున్నామే కానీ ఈ డివినిటీకి ఒక విధమైన రూపం లేదు.
3: In fact, we enjoy the divine by giving a name and a form. In fact, God is nameless and formless.
2: Kanuka manam okoka danni okoti ga nirnayam chesukunte manaku ikkada chusinappudiki unnadi prema okkate.
3: Therefore, on inquiry we will know that the same love is uniform, present everywhere.
2: Idi manavatvamulonu tappa prati jeevatvamunandu kodanu unnadi.
3: Not only in humanity, it is present in the very life principle of every organic being.
2: Prati prani endukudanu ee divinity nirantaram untundadi.
3: In every living creature you find love existing.
2: Kani ee divinity lone enmity kuda untundadi.
3: But we also think of the enmity at times.
2: Ee enmity lopane divinity lopala oka vidhamainatundi oka prema tattvam imidi untunnadi.
3: Therefore, when once we put under this enmity under check, we'll be able to know love in full.
2: కాని ఈ ప్రేమ తత్వం లోపల అన్నింటికంటే గొప్పది చాలా దివ్యత్వమైనటువంటి యొక్క భావము.
3: బట్ ఇన్ ది నేచర్ ఆఫ్ లవ్ ద సుప్రీం థింగ్ ఈజ్ ద డివైన్ లవ్.
2: దీనిని మనం ఏ రీతిగా చూపగలము?
3: హౌ డు యూ డెమోన్స్ట్రేట్ సుప్రీం డివైన్ లవ్?
2: మనం అనుభవించి ఆనందించి దీన్ని అందరికీ అనుభవించేయాలి.
3: దిస్ డివైన్ సుప్రీం లవ్ కెన్ ఓన్లీ బి ఎక్స్పీరియన్స్డ్ shared blissfully.
2: ee divine supreme love anetundi kevalam supreme anetundi anigane ee chelthu untundadi.
3: Therefore, the divine love is utmost, topmost, ultimate, supreme.
2: Deenine aneka rakamuga bhagavad gita endukodanu aneka rakamuga varnistu vacharu.
3: Bhagavad gita also referred to this love in various dimensions.
2: Sarvata panipadam తర్వత వచ్చి శిరోముఖం తర్వత శృతిమల్లోకి సర్వమా ఉత్తిష్టతి.
3: దట్ ది డివినిటీ ఇస్ ప్రెజెంట్ ఇన్ ఎవ్రీవన్ యాస్ ఆల్ హ్యాండ్స్ ద ఫీట్ ఇయర్స్ అండ్ ఐస్ ఆర్ హిస్.
2: అయితే దీన్ని మనం ఏ విధంగా పేరు పెట్టాలంటే అందరికీ ఒక్కొక్క రకమైనటువంటి పేర్లు ఉంటున్నాయి.
3: హౌ ఆర్ వీ టు నేమ్ ఇట్? ఈచ్ వన్ ఆఫ్ అస్ హ్యావ్ ఎ నేమ్. ఇన్ ఫ్యాక్ట్
2: పేర్లు ఎన్ని పెట్టినప్పటికీ పదార్థం మాత్రం ఎప్పటికీ మారదు.
3: Nomenclature might vary, but the material will never
2: నగలు ఎన్ని చేసుకున్నప్పటికీ బంగారు ఎప్పటికీ ఒకటిగానే ఉంటుంది.
3: Jewels may be many, but gold is one.
2: ఈ గోల్డ్ అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది?
3: Where from you got this gold?
2: ఇది అన్ని కూడా నువ్వు భూమి నుండి పుట్టినవి.
3: In fact, you all get them from the Mother Earth.
2: కనుకనే దైవం కూడాను ఈ మానవత్వం అందరినీ పుట్టినాడు.
3: Therefore, God is in human form.
2: దైవం మనుష్య రూపేణ.
3: God takes a human form.
2: ఇది మనం ఎట్ట చూపించాలంటే ఎవరు చూసినా కూడాను దైవమే.
3: Therefore, in reality, everyone is divine.
2: ఈ అన్ని శిరస్సులు కూడాను దైవం యొక్క శిరస్సులే.
3: All heads are His.
2: సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద.
3: Therefore, God is described as multifaceted, multidimensional cosmic personality.
2: దీన్ని మనము సరైనటువంటి రీతిలో చూపించాలంటే ట్రాన్సెండెంటల్ అనేటువంటి దీంట్లో ఒక విధమైనటువంటి ప్రేమ ఒకటి ఏమిటి ఉంటుంది.
3: Therefore, divine is transcendental. The transcendental love speaks of divinity.
2: ఆ డివినిటీని మనం ఎట్లా అనుభవించాలంటే కేవలము ఒక నిశ్శబ్దంతో ఏకాంతమైనటువంటి భావంతో మనం అనుభవించాలి.
3: Therefore, the divine supreme love can be experienced in solitude, in aloneness, in total silence.
2: కానీ ఈ టోటల్ సైలెన్స్ లోపల చాలా పవిత్రమైనటువంటి ఒక శక్తి ఇమిడి ఉంటున్నది.
3: దేర్ ఇస్ సీక్రెట్ పవర్ హిడెన్ ఇన్ ది డెప్త్ ఆఫ్ సైలెన్స్.
2: దానికోసమని మనం నోరు ఇచ్చినటువంటిది మాట్లాడటం కోసం కాదు.
3: ద మౌత్ ఇస్ గిఫ్టెడ్ నాట్ మియర్లీ ఫర్ స్పీకింగ్.
2: ఈ మాట్లాడ కోసం ఇచ్చినటువంటి నోరును మనం అనేక రకములుగా ఉపయోగపెడుతున్నాము.
3: ఇన్ ఫ్యాక్ట్ ద టంగ్ ఇస్ యూటిలైజ్డ్ ఫర్ గాసిప్ అండ్ ద టాల్ టాక్.
2: కాన మనము సైలెంట్ గా ఉంటుండాలి.
3: దేర్ఫోర్ వీ నీడ్ టు మెయింటైన్ సైలెన్స్.
2: పూర్వపు ఋషులందరూ కూడాను మౌనము అని పెట్టారు.
3: ఏన్షియంట్ సేజెస్ అబ్జర్వ్డ్ సైలెన్స్.
2: ఈ మౌనం అంటే ఏమిటి?
3: వాట్ ఇస్ సైలెన్స్?
2: వాగ్బంధన చేయటము.
3: Refraining from talk is silence.
2: కాని ఈ వాకు లోపల ఏమాత్రము లేదు.
3: In fact, it is not so.
2: ఈ వాకుకు మించినటువంటిది మరొకటి ఉంటుంది.
3: Beyond this, there is a higher level of silence.
2: Transcendental అనేటువంటి పదమునకు అనేక అర్థములు కూడా ఉంటున్నాయి.
3: When once we say it is transcendental, it has got different meanings and interpretations.
2: ఈ transcendental ప్రతి మానవుని యందు కూడా ఉంటుంది.
3: This transcendental supreme love is present in everybody.
2: అది ఏ రీతిగా నీవు గమనించగలవు?
3: How can you observe this?
2: అది కేవలము నీ మౌనం ద్వారా, నీ యొక్క ఏకాంతమైనటువంటి ఒక ప్రేమ ద్వారా దీన్ని రియలైజ్ చేసుకోవచ్చు.
3: The transcendental divinity can be observed only in solitude and utter silence.
2: దీనికి ఒక విధమైనటువంటి వర్ణన లేవు.
3: In fact, it doesn't need any narration.
2: ఏ వర్ణన కూడా నువ్వు లేనటువంటిది అవార్డాన్నిగోచరం అని అలాంటి పరిస్థితి లోపల దీన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
3: Therefore, divinity is beyond comprehension, narration, description or verbal expression.
2: నీవు ఒక పదార్థాన్ని తీసుకుంటే ఇది ఏ విధంగా ఉండాలని చెప్తే దానికి ఆ విధంగా రూపం వస్తుంది.
3: In fact, the material object can be viewed in a definite form.
2: మెటీరియల్ ఆబ్జెక్షన్ కేవలం ఒక విధమైనటువంటి ఒక మన మనోభావం నుంచి రూపొందుతుంది.
3: ఇట్ ఈస్ ఓన్లీ ద థాట్ దాట్ విల్ గివ్ ఎ డెఫినెట్ ఫార్మ్ అండ్ నేమ్ టు ద మెటీరియల్ ఆబ్జెక్ట్స్.
2: కానీ ఇది అన్నింటికీ సమన్వయం అవుతుంది.
3: వీ విల్ ఆల్సో ఫైండ్ ఎ యూనిఫైయింగ్ ఫ్యాక్టర్ ఇన్ ఆల్ దీస్.
2: కనుక మనం నిజంగా మనం భగవంతుని తత్వాన్ని గుర్తించుకోవాలంటే మౌనంలోనే గుర్తించాలి.
3: టు ఎక్స్పీరియన్స్ గాడ్ It is possible only in the depth of silence.
2: ఈ సైలెన్స్ లోపల కూడాను సరైనటువంటి తత్వము మనం గుర్తించాలి.
3: We should know the true nature, the proper way of observance of silence.
2: True nature అంటే ఏమి? దీనికి ఇంకొకటి అంట్రూత్ ఉంటుందా?
3: When once we say it is true nature, is there anything like untruth?
2: కనుక ఇది true nature.
3: Therefore, it is truth of truth.
2: సూచనంతా కూడాను truth.
3: So what all that you say is truth.
2: ఎక్కడ చూసినప్పటికీ ఈ ట్రూత్ మనకు కనిపిస్తుంటుండాలి.
3: Therefore, it is only truth that exists.
2: కానీ కనిపించేటువంటి ఒక పదార్థాన్ని మనము నమ్మలేకపోతున్నాము.
3: But we are not able to believe all that we see.
2: దానిని సైలెన్స్ తో కన్నులు మూసుకుని విచారం చేస్తే అందులో మనకు అర్థమవుతుంది.
3: With eyes closed, With thorough inquiry, in solitude and silence, we can understand its depth.
2: దీన్ని మనం సరైనటువంటి పదంతో వినియోగించుకోవడానికి వీలు లేదు.
3: ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఎక్స్ప్రెస్ వెర్బలీ బై ఎనీ వర్డ్స్.
2: కనుక మనం పరమాత్మ తత్వాన్ని మనం తోడి తోడి కనిపించడానికి వీలు కాదు.
3: దేర్ఫోర్ మియర్ ఎక్స్ప్రెషన్ విల్ నెవర్ హెల్ప్ అస్ టు ఎక్స్పీరియన్స్ గాడ్.
2: సూచన అంతా కూడా పరమాత్ముడే.
3: Therefore, what all that you see is divine. All that is heard is divine. It's only God that exists. What name you give him, what form you can think of
2: him.
3: Therefore, we cannot give a specific name and a form to God.
2: గాడ్ అనేటువంటిది కేవలం ఒక విధమైనటువంటి పదం మాత్రమే మించింది కాని రూపం కనిపించడం లేదు.
3: దేర్ఫోర్ గాడ్ ఈజ్ ఎ టర్మ్ హియర్ ఎ వర్డ్ బట్ యు డోంట్ సీ ఎనీ ఫామ్.
2: దీన్ని మనము ఆనందంలో ఉంచినప్పుడు ఈ ఆనందం అనేటువంటిది ఒక గాడ్ గా కనిపిస్తుంది.
3: దేర్ఫోర్ ఇన్ ఎ బ్లిస్ఫుల్ స్టేట్ వి విల్ ఎక్స్పీరియన్స్ దట్ గాడ్ ఈజ్ బ్లిస్.
2: కనుక నిత్య ఆనందం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గణతత్వం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలం అచలం సర్వదీ సాక్షిభూతం.
3: దేర్ఫోర్ ది డివినిటీ ఈజ్ నాన్ డ్యువల్ ఎథీరియల్ ది అల్టిమేట్ ఆబ్జెక్టివ్ ఆఫ్ లైఫ్ ద ఓన్లీ ఎగ్జిస్టెన్స్ ద సస్టైనింగ్ ప్రిన్సిపల్ అన్పొల్యూటెడ్ బ్లెమిష్లెస్.
2: ఇందులో దేంట్లో మనం ప్రవేశించినప్పటికీ దాని యొక్క రూపం మనకు కనిపిస్తుంటాయండి.
3: Therefore, in any form, we can experience the divinity.
2: Prema sarupulara.
3: Embodiments of love.
2: Dinni gurtinchadaniki manam prayatninchadam chala porapatu.
3: No effort will help us to know the divinity. It is a mistake to think so.
2: Manam nishabdamuga dannu praveshinchi dannu aanandanga anubhavinchali.
3: It is only silence that will help us to experience the divinity blissfully.
2: Kanukane silence is gold annaru.
3: So it is said, silence is gold.
2: Gold is God, annadu.
3: And this very gold is God.
2: Kanika, ee God anetundi evidhanga untundante anni rupalona untundali.
3: God takes upon himself all forms.
2: Anni rupamulu kudanu daivame.
3: All forms are his.
2: Vedam anni vidhala bodhisthu vachindi.
3: Vedam teaches the same principle.
2: అన్ని కూడా సహస్రమైనటువంటివి.
3: He says that God is multidimensional, has so many forms and names.
2: ఒక్క బంగారంతో ఎన్నో నగలు చేసినట్టుగా.
3: Just as you make so many jewels out of the same gold.
2: ఒక్క దైవమే అన్ని రూపంలో పొందుతున్నది.
3: The same God takes upon himself many forms.
2: కనుక దైవాన్ని విశ్వసించేటం లేకపోయినప్పటికీ దైవం అనేది ఒకటి ఉన్నది అనేటువంటి ఒక నమ్మకమైన మన కలగాలి.
3: Therefore, we should see that we have faith in God.
2: Aithe manamu dani chuttaniki prayatninchadaniki pothe tappa kanipistundi.
3: If you inquire, investigate, you'll be able to see him.
2: Enniyo mandi aneka mandi sadhana chesi aneka sadhanalo praveshinchi tadwara aa divyatvamainatundi oka maunavattvanni tappaka darshincharu.
3: Aspirants and seekers in the past could experience the divinity in the depth of silence.
2: ఈ సైలెన్స్ లోపలనే ఇన్నోబిలమైనటువంటి ఒక రూపాలు కనిపిస్తుంటాయి.
3: In silence, you will be experiencing the multi-dimensional aspect of divinity.
2: చూడు, అక్కడ ఏదో కనిపిస్తూ ఉంటుంది.
3: You see a different form at a distance from here.
2: దాని రూపం ఎట్లా ఉంది?
3: What is its form now?
2: కేవలం డైమండ్ రూపంలో ఉంటుంది.
3: It has the form of a diamond.
2: కానీ డైమండ్ అనేటువంటిది ఏమిటని వజ్రము అంటున్నారు.
3: సే ఇట్ ఈస్ ద డైమండ్ యాజ్ యు నో.
2: దానిని సంస్కృతం లోపల ఇంగ్లీష్ లోపల కూడా డైమండ్ అన్నారు.
3: డైమండ్ షుడ్ బి ఎక్స్ప్లెయిన్ దిస్.
2: మనసును నాశనం చేయాలి.
3: దేర్ఫోర్ ద మైండ్ హ్యాస్ గాట్ టు బి చేంజ్డ్.
2: మనసు ఉండినంత వరకు కూడాను ఏ స్వరూపము మనకు కనరాదు.
3: దేర్ఫోర్ ద విత్డ్రాల్ ఆఫ్ ద మైండ్ విల్ హెల్ప్ అస్ టు ఎక్స్పీరియన్స్ ద డివినిటీ.
2: మనసు అనేటువంటిది అన్ని చోట్ల అందరి ఎందుకు ఉంటున్నది.
3: మైండ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్ ఎవ్రీవేర్.
2: మనస్ ప్రాబ్లం అనగా మనస్సు అనేటువంటిది ఒక స్వరూపం కాదు.
3: మైండ్ హ్యాస్ నో స్పెసిఫిక్ ఫామ్.
2: అటువంటి మైండ్ కు మనం ఎంత డైమండ్ అన్నా ఇది సరైనటువంటి అర్థం కాదు.
3: దేర్ఫోర్ యూ కెనాట్ కాల్ దిస్ మైండ్ ఏ డైమండ్.
2: ప్రపంచం లోపల మనం ప్రతి విషయాన్ని కూడాను విచారణ చేస్తున్నాము.
3: We research and investigate every material object in this world.
2: నా ఉద్దేశం లోపల దీన్ని విచారణ చేస్తే మనకు లభ్యం కాదు.
3: భగవాన్ సేస్ మియర్ ఇన్వెస్టిగేషన్ విల్ నాట్ హెల్ప్ యూ టు ఎక్స్పీరియన్స్.
2: ఒక స్వరూపాన్ని నీవు కలిగించుకో.
3: హ్యావ్ వన్ స్పెసిఫిక్ ఫార్మ్ ఆఫ్ యువర్ చాయిస్.
2: ఆ స్వరూపంలోనే నీ మనస్సును ఎమిర్చుకో.
3: అండ్ సీ దట్ యువర్ మైండ్ మర్జెస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యువర్ టేస్ట్.
2: అప్పుడు మనసంతా కూడాను ఆ యొక్క స్వరూపాన్ని పొందిపోతుంది.
3: దేర్ఫోర్ ద ఫార్మ్ విల్ కంప్లీట్లీ encompass the whole range of your mind.
2: Ah, mind ye swarupani pondutundo adhe daivatvanga bhavinchu.
3: And the mind vanishes reflecting the form of your choice and the taste.
2: Chanchanamku maareetundi mindsu manasu kaadu.
3: Therefore the mind should not change moment to moment.
2: Kaani manasu ee naatiki anni vidhala chelisthune untundadi.
3: But today the mind is wavering.
2: Ilanti చెలించేటువంటి మనసును మనం ఆధారం తీసుకోకూడదు.
3: వీ కెనాట్ రిలై ఆన్ దిస్ వేవరింగ్ మైండ్.
2: చెలించినటువంటి యొక్క దానిని మనం దృఢంగా నమ్మాలి.
3: దేర్ఫోర్ వీ షుడ్ హ్యావ్ ఎ కాన్సన్ట్రేటెడ్ స్టడీ మైండ్.
2: చూడు అది అక్కడ కనిపిస్తుండాలి. ఆ కనిపించేటువంటి దాన్ని
3: ఇట్ ఎన్కంపాస్ ద హోల్ రేంజ్ ఆఫ్ యువర్ మైండ్.
2: ఆ మైండ్ ఏ స్వరూపాన్ని పొందుతుందో అదే దైవత్వంగా భావించు.
3: అండ్ ద మైండ్ వానిషెస్ రిఫ్లెక్టింగ్ ద ఫార్మ్ ఆఫ్ యువర్.

0: సిచ్యుయేటెడ్ స్టడీ మైండ్.
1: చూడు అది అక్కడ కనిపిస్తుండాలి. ఆ కనిపించేటువంటి దాన్ని నువ్వు ఏమాత్రము మార్చుకోక కన్నులు మూసుకొని దాన్ని నీవు స్మరిస్తున్నా.
0: యాజ్ యు సీ ఎ ఫార్మ్ అట్ ఎ డిస్టెన్స్ క్లోజ్ యువర్ ఐస్ పాండర్ ఓవర్ ఇట్ రూమినేట్ అపాన్ ద ఫార్మ్.
1: అది చూడు ఎక్కడెక్కడో పోతుండాలి.
0: You find it moving to distances.
1: ఎక్కడ తిరిగినప్పటికి తిరిగి అక్కడికే వస్తుండాలి.
0: It might move anywhere, but it comes to its original place.
1: కానీ ప్లేస్ను మాత్రం మార్చడం లేదు.
0: But it doesn't change its name, identity.
1: అది నిజమైనటువంటి దైవత్వము.
0: That is the true divinity.
1: ఈ డివినిటీ అనేటువంటి దాన్ని పేరు పెట్టుకున్నారు కానీ ఇంగ్లీష్ లో దానికి ఏమాత్రం కూడా నువ్వు అర్థం కనిపించడం లేదు.
0: Though we give the name divinity, but we don't understand its meaning.
1: కానీ డివినిటీ అంటే ఏమిటి?
0: What is divinity then?
1: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
0: The only one without the second is Brahma.
1: ఏకాత్మ బ్రహ్మ.
0: It is only God who is one.
1: ఒక్కటే మనకు ఉండేది.
0: Only one that exists.
1: దీనికి ఎన్ని పేర్లు పెట్టుకున్నా కానీ అది కాదని చెప్పదు.
0: You may give any number of names, it will never disown or deny.
1: చూడు అక్కడ కనిపిస్తుండాలి.
0: You find it there.
1: అనేక శిరస్సులు ఉంటున్నాయి.
0: So many heads are here.
1: అనేక హస్తములు ఉంటున్నాయి.
0: So many hands.
1: అనేక నేత్రములు ఉంటున్నాయి.
0: So many eyes.
1: అన్ని నేత్రములతో చూసేటువంటిది ఎక్కడ కనిపిస్తుంది మీకు?
0: Well, when you have got so many eyes and forms, well, how do you know the unity one?
1: కనుకనే సహస్రశేష పురుషః సహస్రాక్ష సహస్రపాద్.
0: Therefore it is said, all heads are his, hands are his, eyes are his, feet are his.
1: ఎక్కడ చూసినప్పటికీ కనిపించేది ఒక్కటే ఒకటి.
0: You may see anywhere, it's only one thing that exists.
1: దానిని మీరు ఒకే మనసుతో పట్టుకోండి.
0: Concentrated on it, in full attention.
1: ఈ కాన్సన్ట్రేషన్ అనేటువంటిది మనము ఏదో ఇన్ ఇంగ్లీష్ పదములు పెట్టుకుంటున్నాం కానీ దీనికి అది సరైనటువంటి పదం కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ద కాన్సన్ట్రేషన్ ఈజ్ ద యూజువల్ టర్మ్ దట్ వీ అప్లై, బట్ ఇట్ డస్ నాట్ రిఫ్లెక్ట్ ఇట్స్ ట్రూ మీనింగ్.
1: కనుక ఇది అన్నింటికీ గొప్పది ఒకటే ఒకటి.
0: దేర్ ఇస్ వన్ గ్రేట్ ప్రైమార్డియల్ ప్రిన్సిపల్ అబౌవ్ ఆల్ దీస్.
1: నిర్గుణం నిరంజనం సమాధానం నికేతనం నిత్య శుద్ధ బుద్ధముక్త నిర్మల స్వరూపినం.
0: దట్ ఈస్ అట్రిబ్యూట్లెస్ ద నేమ్లెస్ the spotless immortal nectarine non jewel
1: kalga alante vidhi tattvam nee cheti ende untunnadi
0: and that very nature is right now in your grip
1: nee cheti endu nee chudukolekunda ekkadekkado vetukutunnavu
0: when that is your very true nature you are in search of it elsewhere
1: nee manasunandunnatvanti oka tattvame neeku bahirmukhamaga kanipistundadi
0: it is only your feelings that are reflected in front of you
1: దీనిని ఇమాజినేషన్ అంటారు.
0: దిస్ వాట్ ఈస్ కాల్డ్ ఇమాజినేషన్.
1: నీ ఎందు ఉన్నటువంటి దాన్ని నీవు ఇమాజినేషన్ చేసుకోకుండా దాన్ని చుట్టూ పో.
0: యూ కెనాట్ గో బై యువర్ రిఫ్లెక్షన్స్ బై వే ఆఫ్ ఇమాజినేషన్ గో ఆన్ ఇన్వెస్టిగేట్.
1: రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్.
0: ద హోల్ వరల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ దీస్ త్రీ రియాక్షన్ రిఫ్లెక్షన్.
1: ఈ మూడు కలిసి ఒక్కటే.
0: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ద త్రీ ఆర్ వన్.
1: ఆ రియాక్షన్ అనేటువంటిది దీని యొక్క ప్రభావమే.
0: ద రియాక్షన్ ఈస్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది యాక్షన్.
1: కానీ ఈ రియాక్షన్ అనేటువంటిది దీని యొక్క ప్రభావం చేతనే రిఫ్లెక్షన్ గా మారుతుండాలి.
0: అండ్ దిస్ రియాక్షన్ విల్ ఆల్సో టేక్ యూ టు అదర్ స్టేట్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్.
1: ఆ రియాక్షన్ రియాక్షన్ రెండు కూడా చూడకోకుండా నీవు రియాలిటీని నువ్వు మనసులో పెట్టుకో.
0: దేర్ఫోర్ కీప్ దట్ రియాలిటీ ద డివినిటీ ఇన్ యువర్ అటెన్షన్ ఇన్ యువర్ వ్యూ బియాండ్ రియాక్షన్ రిఫ్లెక్షన్ డిజాల్వ్.
1: కనుక ఇది ఒక్క నిమిషంలో మీకు గోచరం అవుతుంది.
0: ఇన్ ఎ మోమెంట్ ఆఫ్ టైమ్ యూ కెన్ ఎక్స్పీరియన్స్ ద డివినిటీ.
1: కానీ ఇటు దానిని మీరు అంగీకరించటం లేదు.
0: బట్ యు ఆర్ నాట్ ప్రిపేర్ టు యాక్సెప్ట్ దిస్ వన్.
1: మనకు కావాల్సింది ఒక్కటే ఒకటి.
0: ఇన్ ఫ్యాక్ట్ వాట్ వీ నో వీ నీడ్ ఇస్ ఓన్లీ వన్.
1: అది ఏ దైవం.
0: దట్ ఇస్ గాడ్.
1: ఎక్కడ చూసినా కనిపించేది అది ఒక్కటే.
0: ఓన్లీ గాడ్ హూ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: కనుక అటు ఏకత్వమైనటువంటి యొక్క తత్వాన్ని మనం హృదయంలో పెంచుకోండి.
0: దట్ యూనిటీ దట్ వన్నెస్ ఆఫ్ ద డివినిటీ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్స్ హార్ట్.
1: ఆ ఏకత్వం అనేది లేకపోతే ఈ అనేకత్వం అనేటువంటిది మనకు అర్థమే కాదు.
0: Without this underlying unity, oneness, you cannot know the multiplicity, the plurality of nature.
1: Kaluka, nature anetvantidi kevalam oka creature.
0: The nature is full of creatures.
1: Creature.
0: Nature, I'm sorry, I stand corrected. Nature is the preacher.
1: Ee preacher anetvantidi dalane manam preethiga anubhavinchali.
0: Let us have this preacher, the nature. In our attention.
1: కనుకని ఆర్టి ప్రీచర్ అనేటువంటిది మన హృదయం నందే పుట్టుతుండాలి.
0: Therefore the nature of the preacher

0: is present in one's own heart.
1: మనయందే పుట్టి మనయందే పెరిగి మనయందే లీనమైపోతుండాలి.
0: The preacher, the nature is born right from the beginning, grows over a period of time.
1: కనుక అది ఎక్కడికొన మరి పారిపోదు.
0: It will never run away from you.
1: అట్టి ప్రీచర్ ను మనం ఎప్పుడు కూడా హృదయంలో ఉంచుకోవాలి.
0: The preacher who is present within you has got to be looked after within.
1: ఆ ప్రీచర్ కు సంస్కృతం లోపల అనేక పేర్లు ఉంటున్నాయి.
0: In Sanskrit, the preacher has so many names.
1: ఈ ప్రీచర్ అనేటువంటిది ప్రీతిలో కనిపిస్తుంది.
0: And this preacher you will be finding in the nature.
1: ప్రీతిలో కనిపిస్తుంది. ప్రీతి స్వామి.
0: This preacher you will be able to experience with preeti or love.
1: ఈ ప్రేమతత్వాన్ని మనం ఎంతవరకు పెంచుకుంటే మనం అంత త్వరగా దైవత్వానికి చూడగలము.
0: ద మోర్ ఆఫ్ ప్రీతి ఆర్ లవ్ యూ హ్యావ్ యూ విల్ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ గాడ్.
1: ఒక్క క్షణం లోపల కూడాను దాన్ని మనం గుర్తించవచ్చు.
0: ఇన్ ఎ మూమెంట్ యూ కెన్ రికగ్నైజ్ అండ్ ఎక్స్పీరియన్స్.
1: చూడు, మధ్య లోపల కనిపిస్తూనే ఉంటుండాలి.
0: దేర్ ఇన్ ద మిడ్స్ట్ ఎట్ ఎ డిస్టెన్స్ యూ ఫైండ్ ఇట్.
1: కన్నులు కనిపిస్తున్నాయి.
0: యు సీ ది ఐస్.
1: హస్తములు కనిపిస్తున్నాయి.
0: హ్యాండ్స్ ఆర్ సీన్.
1: నడిచేటువంటి పాదములు కనిపిస్తున్నాయి.
0: దట్ వాక్ ఆర్ సీన్.
1: అన్ని కనిపిస్తూనే ఉన్నాయి.
0: ఆల్ ఆర్ సీన్ ఫ్రమ్ హియర్.
1: దాన్ని నీవు తప్పక పట్టినప్పుడు తప్ప అది నీ హృదయంలో ప్రవేశిస్తుంది.
0: వెన్ వన్స్ యూ గ్రాస్ప్, యూ కెన్ కంటైన్ దెమ్ ఆల్ ఇన్ యువర్ హార్ట్.
1: నీ దేహం ఉన్నటువంటి భేదములు పూర్తి నిర్మూలన చేసుకో.
0: సీ దట్ దేర్ విల్ బి నో డిఫరెన్సెస్ ఇన్ యూ.
1: కానీ ఆ డిఫరెన్స్ ను నువ్వు వేరు చేయకుండా పోయినప్పటికీ ఇది నీకేమాత్రమూ కనిపించదు.
0: ఇఫ్ యూ డు నాట్ గివ్ అప్ ద డిఫరెన్సెస్ వేరియేషన్, యూ కెనాట్ ఎక్స్పీరియన్స్ ద యూనిటీ.
1: కనుక మనం ఒకదాన్ని పెట్టుకున్నప్పుడు అనేకం వచ్చినప్పటికీ ఈ అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించాలి.
0: దేర్ఫోర్ ద హోల్ వరల్డ్ యూనివర్స్ మే బి ఆఫ్ మల్టిప్లిసిటీ, బట్ వీ షుడ్ నో ద యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: కనుక మీరు ఒక క్షణం లోపల దైవాన్ని చూడాలంటే ఒక క్షణం లోపలనే కనిపిస్తుంది.
0: ఇఫ్ యూ వాంట్ టు సీ గాడ్, ఇన్ ఫ్యాక్ట్ యూ కెన్ సీ హిమ్ ఇన్ ఎ మూమెంట్ ఆఫ్
1: టైం. కానీ ఆ కనిపించేటువంటి దైవత్వం అనేటువంటిది మీకు అర్థం కావటం లేదు.
0: బట్ యూఆర్ నాట్ ఏబుల్ టు నో దట్ యూ సీ ద డివైన్ గాడ్ ఓన్లీ.
1: కానీ దీన్ని అర్థం చేసుకోవాలంటే నీకు లోపల ఉన్నటువంటి భావాన్ని పూర్తి మార్చుకోవాలి.
0: To know, to experience this, you have to change your thoughts.
1: మనం కంటి అద్దాలు వేసుకున్నప్పుడు ఆ అద్దాల రంగును బట్టి అన్ని మనకు కనిపిస్తుంటాయి.
0: As is the color of the glass, so will be the color of the scene that you see.
1: కనుక నీవు ఆ కలర్ ఆఫ్ గ్లాసెస్ ను మార్చేసేసి.
0: Therefore, change the colored glasses.
1: ఏ అద్దాలు కూడా లేకుండా నీకు రియల్ అలాగే సాక్షాత్ ప్రతిబింబమైనటువంటి ఒక రూపాన్ని నువ్వు చూసుకో.
0: Without wearing colored glasses, see the reality all by yourself.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈ ప్రేమను ఒకదాని నువ్వు గట్టికి పట్టుకో.
0: క్యాచ్ హోల్డ్ ఆఫ్ దిస్ లవ్ ఫర్మ్లీ.
1: ఆ ప్రేమ చేతని సర్వము నువ్వు చూడగలవు.
0: విత్ దిస్ లవ్ యూ విల్ బి ఏబుల్ టు సీ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
1: సర్వ ప్రదేశములందు కూడా ప్రయాణం చేయగలవు.
0: యూ విల్ బి ఏబుల్ టు ట్రావెల్ రీచ్ అక్రాస్.
1: నీతో పాటు అది కూడా ప్రతిబింబంగా వస్తుంటుంది.
0: అండ్ ది లవ్ విల్ ఫాలో యూ లైక్ షాడో ద రిఫ్లెక్షన్.
1: కనుక ఇది కేవలం ఒక రిఫ్లెక్షన్ రియాక్షన్ రిసౌండ్ కాదు.
0: ఇట్స్ నాట్ మియర్లీ లిమిటెడ్ టు రిఫ్లెక్షన్ రియాక్షన్ రిసౌండ్.
1: ఇది రియాలిటీ.
0: This love is the reality.
1: మనం చూస్తూ ఉంటే ఎంత కాలమైనా కూడా చూస్తూనే ఉండొచ్చు.
0: You can, if you are watchful of this love, you can continue to witness it.
1: కనుక మీరు మొట్టమొదట స్థిరత్వాన్ని పెంచుకోండి.
0: So develop this stability first.
1: ఈ స్థిరత్వాన్ని పెంచుకుంటే అన్ని కూడా మీలో పెరిగిపోతాయి.
0: If you are steady, you'll be able to accomplish the rest.
1: ఈ స్టడీ అనేటువంటిది ఎట్ట మీరు చేయాలి?
0: How can you be steady?
1: ఒక్క మాటను ఒక్క బాటను ఒక్క విధమైనటువంటి రూపంతో స్థిరం చేసుకోవచ్చు.
0: బి స్టడీ ఇన్ యువర్ ఓన్ పాత్, ఇన్ యువర్ ఓన్ చోజన్ ఫార్మ్. సో ఎండ్యూరింగ్.
1: ఈ జన్మ చచ్చువులకంతా కనిపించేదంతా కూడా ఏదో కనిపిస్తుండదు అనుకుంటున్నాం.
0: వి జస్ట్ డిస్మిస్ ఇట్ బికాస్ థింగ్స్ ఆర్ సీన్ విత్ ది ఫిజికల్ నేకెడ్ ఐ.
1: ఈ జన్మ చచ్చువులు కాదు మనకు కావాల్సింది.
0: ఇట్స్ నాట్ ది ఫిజికల్ నేకెడ్
1: ఐ. జ్ఞాన చచ్చువులు కావాలి.
0: ఇట్ ఈస్ ది విజ్డమ్ ఐ దట్స్ ఇంపార్టెంట్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీ ఎదురుగా కనిపించేటువంటి ప్రతి వ్యక్తి కూడాను మీకు దైవంగా భావించండి.
0: కన్సిడర్ ఎవ్రీవన్ యాజ్ డివైన్ హూ సో ఎవర్.
1: అందరూ దైవ స్వరూపులే అని భావించు.
0: ఫీల్ దట్ ఆల్ ఆర్ డివైన్.
1: మీ తల్లి, తండ్రి, సిస్టర్, బ్రదర్ అందరూ కూడా దైవ స్వరూపులుగా భావించు.
0: యువర్ మదర్, ఫాదర్, సిస్టర్, బ్రదర్స్ ఆల్ ఆర్ డివైన్.
1: అందుకోసమని త్వమేవ మోదాచ పితాస్వమేవ, త్వమేవ బంధుస్య సకత్వమేవ, త్వమేవ గర్వం మమ దేవ దేవాలి.
0: Therefore we say, O God, you are my mother, you are my father, you are my teacher, you are my brother, you are my sister, You are my friend.
1: అన్ని కూడాను ఒకరిగానే భావించుకో.
0: So all are divine, have this feeling.
1: దేనిపైన కూడా నువ్వు డౌట్ నీవు పెట్టుకోవద్దు.
0: Do not doubt any.
1: ఈ డౌట్ అనేటువంటి రావటం చేతనే అనేక విధాల మనము మనసును అయోమయమైపోతుండాలి.
0: Because of so many doubts we are confused.
1: ఈ డౌట్స్ కు అవకాశం ఇవ్వకూడదు.
0: Never give any scope for doubts.
1: జీవన నడుగుతూ ఉంటారు చాలా మంది.
0: Many approach Bhagavan and ask him.
1: కానీ నేను చెప్పేది ఒకటి, నీ యొక్క నమ్మకమైనటువంటి ఒక దానిపైన ఉంచుకో.
0: Bhagavan always tells him, have full faith on one.
1: అప్పుడు ఏది నీకు కనిపిస్తుంది అదొక్కటే కనిపిస్తుంది.
0: You will see that on which you have full faith.
1: కనుక మీరు ఒకే దృష్టిని పెంచుకోండి.
0: Have only one path, one vision.
1: ఈ విధమైనటువంటి యొక్క సాధన మనం జరిపినటువంటి తప్పక దైవత్వం గోచరిస్తాడు.
0: Following this spiritual practice in depth, in reality, you'll be able to experience the divinity.
1: కనుక ఏదైనా ఒక రూపాన్ని నువ్వు నిర్ణయం చేసుకో.
0: So have a chosen form.
1: దీన్ని మనం దాన్ని హృదయంలో నింపుకో.
0: Install it, fill it in your heart.
1: ఆ నింపుకున్నటువంటి దాన్ని కదలనివ్వకుండా చూసుకో.
0: And see that the form is steady in your heart.
1: అది నీ యొక్క ధ్యానము.
0: That is your meditation.
1: Meditation అనగా ఏమిటి?
0: What is meditation?
1: ఏదో కన్నులు మూసుకొని ఏదో ఒక విధాన్ని చూస్తుంటే అది ఏదో కనిపిస్తుంది అనుకుంటారు.
0: Meditation does not mean merely closing the eyes and imagining so many forms.
1: ఈ కన్నులు మూసుకున్నంత మాత్రమే మెడిటేషన్ కాదు అది.
0: Mere closing your eyes does not amount to meditation.
1: కాని దాన్ని స్థిరమైనటువంటి ఒక రూపంగా తీర్చుకోవాలి.
0: And the form should be steady. It should be installed.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ప్రేమకు మించినటువంటి సాధన మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ స్పిరిచువల్ ప్రాక్టీస్ బియాండ్ లవ్.
1: ఆ ప్రేమ తత్వం కోరుకుంటే తప్పక నేను చెప్పగలను.
0: అండ్ హౌ డు యూ అక్వైర్ దిస్ లవ్? యు షుడ్ బి ఏబుల్ టు నో.
1: ఈ ప్రేమ తత్వాన్ని ఒక్క మార్గంలో మనం ప్రవేశపెట్టాలి.
0: అండ్ దిస్ లవ్ షుడ్ ఫ్లో ఇన్ వన్ డైరెక్షన్.
1: దానికి అనేక మార్గాలుగా చూపించకూడదు.
0: ఇట్ షుడ్ నాట్ బి డైవర్టెడ్ ఇన్ డిఫరెంట్ వేస్.
1: తప్పక ఆ యొక్క స్ట్రెయిట్ గా పోయినప్పుడే ఆ ప్రేమ స్వరూపమే మీకు గోచరిస్తుంది.
0: లెట్ ద లవ్ ఫ్లో ఇన్ ఎ సింగిల్ డైరెక్షన్ సో దట్ యు విల్ ఎక్స్పీరియన్స్.
1: కానీ ఆ డైరెక్షన్ అనేటువంటిది ఎక్కడ కనిపిస్తుంది?
0: బట్ వేర్ కెన్ యూ గెట్ దిస్ డైరెక్షన్?
1: ఈ డైరెక్షన్ అంతా మనం చేసే డైరెక్షనే.
0: ఇట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ యువర్ ఓన్ మేకింగ్.
1: కానీ అది చేయటం లేదు.
0: దట్ యు ఆర్ నాట్ డూయింగ్.
1: అది ఏమాత్రమో మనకు గోచరించడం లేదు.
0: యు ఆర్ నాట్ ఏబుల్ టు సీ దిస్.
1: కానీ నీవు దాన్ని డైరెక్షన్ గా అంటుంటే దానిపైన మనసును స్థిరపరచుకోవాలి.
0: ఇఫ్ యూ వాంట్ డైరెక్షన్ యు షుడ్ హావ్ స్టడీ మైండ్, కాన్సన్ట్రేటెడ్ మైండ్.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: ఈ మనసును స్థిరంగా ఉంచుకో.
0: మేక్ యువర్ మైండ్స్ స్టడీ.
1: ఈనాడు ప్రతిదానికి కూడా మనసే మనసే మనసే.
0: In every aspect you find the mind that acts.
1: Mind anetundi okka dani valane sarvamu manu gocharistundali.
0: It is only the mind that will help you to comprehend, to visualize.
1: Ee mind ku aneka margam levu.
0: In fact, mind is only one.
1: Kani maname manam danni pamputunnam gaani daniki ekkadiki povadaniki cheta kaadu.
0: In fact, mind does not move on its own. It is only we direct it, divert it in different ways.
1: Adi kadaladaniki veel ledu.
0: It cannot change, it cannot move.
1: నీవన్నింటినీ ఆ యొక్క దీనిని నీ మనసులో స్థిరం చేసుకో.
0: దేర్ఫోర్ మేక్ ది మైండ్ స్టడీ.
1: అప్పుడే నీకు సర్వ విధమైనటువంటి స్వరూపము నీకు గోచరిస్తుంది.
0: దెన్ యూ విల్ బి ఏబుల్ టు సీ ఆల్ మేనిఫెస్టేషన్స్.
1: చూడు కనిపిస్తుంటుండది.
0: Now here you see that there.
1: ఎంత హాయిగా కనిపిస్తుండది.
0: How blissful it is.
1: చక్కగా ఒక విధమైనటువంటి ఒక తేజస్ స్వరూపంగా కనిపిస్తుండది.
0: It is brilliant, shining brilliantly with all radiance.
1: కనుకనే ఈ యొక్క బ్రిలియన్స్ అనేటువంటిది చాలా తృప్తికరమైనటువంటిది.
0: దిస్ బ్రిలియన్స్ ఇస్ అ మ్యాటర్ ఆఫ్ గ్రాటిఫికేషన్.
1: అది ఎక్కడ చూసినా కనిపిస్తుంది.
0: దిస్ రేడియన్స్ ఈజ్ ఎవ్రీవేర్.
1: కానీ మీరు ఉన్నది లేదు అని ఈ డౌట్స్ కు మధ్యలో చేరినారు కనుకనే అది ఎక్కడ పోయినా కనిపించలేదు.
0: బికాస్ వీ డౌట్ ఇట్స్ ఎగ్జిస్టెన్స్ అండ్ వీ ఆల్సో సే ఇట్స్ నాన్ ఎగ్జిస్టెన్స్, దేర్ ఫోర్ వీఆర్ నాట్ ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ ఇట్.
1: కనుక నీ యొక్క భావాన్ని ఒక స్థిరంగా పెట్టుకో, అదే నీకు సర్వ విధంగా తోడ్పడుతుంది.
0: మేక్ యువర్ ఫీలింగ్ స్టడీ, దట్ స్టడీ ఫీలింగ్ విల్ టేక్ యూ టు ది డెస్టినేషన్.
1: దాన్ని నీవు బానిసగా చేసుకోవాలి.
0: అండ్ సీ దట్ ఫీలింగ్ విల్ ఫాలో యూ యాజ్ యువర్ ఫాలోవర్, లెట్ ఇట్ బి ఎ స్లేవ్.
1: దాన్ని ఒక స్లేవ్గా మనం భావించుకోవాలి.
0: ఆల్ ద ఫీలింగ్స్ బి స్లేవ్స్ టు ఫాలో యూ.
1: అది మనం అందరినీ ఒక విధమైనటువంటి ఒక సవారు చేస్తుండాలని భావిస్తున్నారు.
0: బట్ వీ థింక్ దట్ వీఆర్ క్యారీడ్ అవే, రైడ్ ఓవర్ బై థాట్స్.
1: కనుక నీవు దాన్ని ఫాలో చేయకుండా చూసుకో.
0: డూ నాట్ ఫాలో దెమ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ధ్యానం అంటే చాలా సులభమైనటువంటి మార్గం ఇది.
0: People speak of meditation, but in fact it is so simple.
1: ఈ మెడిటేషన్ అనేటువంటిది కేవలం కాన్సన్ట్రేషన్ కింద కాదు.
0: Meditation is not mere concentration.
1: ఈ కాన్సన్ట్రేషన్ అనేటువంటిది మెడిటేషన్ కాదు.
0: Concentration can never be meditation.
1: కనుక మెడిటేషన్ అనేటువంటిది మెడిటేషన్.
0: Meditation is meditation.
1: కదలనటువంటి ఒక స్థలము, మార్పు చెందినటువంటి ఒక భావము.
0: That feeling which is changeless, which does not change.
1: అది నీలో చేంజ్ అయినప్పుడే బయట నీకు చేంజ్ అయినట్టు కనిపిస్తుంది, కానీ నీకు చేంజ్ కాకపోతే అది బయట చేంజ్ అయినట్టుగా కనిపించదు.
0: ఇట్ ఈస్ ఓన్లీ యువర్ ఇన్నర్ చేంజ్ దట్ మేక్స్ యూ ఫీల్ ద చేంజ్ ఇన్ ది ఔటర్ వరల్డ్.
1: అన్ని నీలోనే మార్పులు ఉంటున్నాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ చేంజెస్ ఆర్ విత్ ఇన్ యూ.
1: ఈనాటి మానవులకు ఏమిటో కానీ నాకు అర్థం కావటం లేదు. ప్రతి క్షణం కూడా మార్పు చెందటం.
0: భగవాన్ ఈజ్ వెరీ మచ్ సర్ప్రైజ్ టు ఫైండ్ కాన్స్టెంట్ చేంజెస్ ఇన్ ఎవ్రీవన్.
1: మనసు ఎందుకు మారుతుండాలి?
0: వై షుడ్ మైండ్ చేంజ్?
1: మారడానికి వీలు లేదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్.
1: దానికి ఆ శక్తి లేదు.
0: ఇట్ హస్ నో పవర్ ఆన్ ఇట్స్ ఓన్.
1: మనసు మనసుగానే ఉంటుండాలి.
0: మైండ్ రిమైన్స్.
1: ఆ మనసే మనిషిగా మారిపోవాలి.
0: అండ్ దిస్ మైండ్ షుడ్ మేనిఫెస్ట్.
1: కనుక మనిషి మనసు రెండు కలిసి ఒకటిగా అయిపోవాలి.
0: మనిషి ద మ్యాన్, మనసు ద మైండ్ షుడ్ బి వన్.
1: ఈ రెండు కలిసి ఒకటిగా అయినప్పుడే నీవు ఏకత్వాన్ని పొందగలుగుతావు.
0: When both are made into one, you will be able to experience that unity.
1: కాని ఈ రెండు దినములు గడిచిన తర్వాత మూడో దినం మీరు నన్ను కలవండి, తప్పక మీరు అప్పటికప్పటికే మీకు అది గోచరం అవుతుంది.
0: After 2 days, Bhagavan will certainly help you to see the manifestation of the divinity.
1: అలాగ ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: ఈ యొక్క దివ్యమైనటువంటి తత్వాన్ని మీరు తప్పక పట్టాలి.
0: Be strong enough to experience the divinity.
1: మానవత్వం రావడానికి దేనికోసమని?
0: Why the human life is gifted?
1: తిండి తీర్థాలతో కాలం వ్యర్థం చేయటం కోసమనే.
0: Not to waste time for food, raiment and shelter.
1: కాదు కాదు.
0: No.
1: మనకి ఇచ్చింది 5 senses, 5 marks, 5 vastus. దీని అన్నింటినీ చేరి ఏకత్వంగా మనం చేయాలి.
0: Therefore 5 senses of cognition, 5 senses of action, 5 life sheets are given.
1: శబ్ద స్పర్శ రూప రస గంధాదులు ఈ 5 కూడా చేరి ఏకత్వంగా మనం పట్టాలి.
0: All the 5 senses have got the underlying same principle.
1: ఈ విధంగా మనం ప్రయత్నం చేస్తే చాలా సులభంగా మనకు ఏకత్వం కలుగుతుంది.
0: If you make a sincere effort, you can know this underlying unity.
1: ఏకత్వం అనేటువంటిది కేవలం మానవుల కొరకు ఒకటికి మాత్రమే కలిగింది, కానీ ఇంకా ఏ పశుపక్షి మృగాదులకు కూడా ఏకత్వం కలగలేదు.
0: This oneness unity can be experienced by man only, by no other birds or beasts.
1: Kanuka meer ekatvam kosamane meer puttaru.
0: That you are born to experience this unity.
1: Anekatvamlo sancharinchadaniki kaadu.
0: Not to go by diversity.
1: Ekatvamlone nee jeevithanni oka antyam kaavinchukovali.
0: We have to end our lives by experience this oneness or unity.
1: Appude manaku janma saarthakam avutundi.
0: Then only our lives are redeemed.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ప్రేమకు మించినటువంటి ఒకటి మరొకటి జగత్తులో కనరాదు.
0: ఇన్ దిస్ వరల్డ్ యూ డోంట్ ఫైండ్ ఎనీథింగ్ ఎల్స్ మోర్ దాన్ లవ్.
1: ప్రేమ ముదిత మనసే కహో

పాపకటే దుఃఖమిటే ఏతరామనామ. భవ సముద్ర సుఖద నావ ఏక రామ నామ. భవ సముద్ర సుఖద నామ.

0: అన్ని రంగాల్లో కూడాను తాను ఒక నిజమైనటువంటిది మొట్టమొదటి క్రాస్ తీసుకొచ్చిందని ఇప్పుడు ఒక బాలికకు నేనేదో ఇచ్చాను.
1: A girl received all round gold medal. Bhagwan presented her the gold medal this afternoon.
0: Amma puttinappudu munchi kudanu dehamlo raktamlo poorthi diabetics.
1: Right from birth she is highly diabetic.
0: Kaani aa diabetics ku thalli tannulu doctors enno vidhamaina mandulu anta isthu vacharu.
1: The parents also and also doctors gave her many medicines for cure.
0: ఆ యొక్క అమ్మాయికి తప్పక ఒకే మనసు.
1: She has got one concentrated mind.
0: ఏమీ చేయలేదు.
1: In fact, it is so steady, it won't do.
0: ఇప్పటికే బాగా 16 సంవత్సరాలు అయిపోయింది.
1: She has been here for the last 16 years.
0: ఆ అమ్మాయి ఇప్పుడు అనంతపురంలో చదువుతుండాలి.
1: She is now studying there in Anantapur campus.
0: ఎక్కడ పోయినప్పటికీ తనకి ఏమాత్రం కూడా బాధ కలగటం లేదు.
1: Wherever she may go, she will not have any kind of
0: తల్లిదండ్రులు చాలా బాధపడుతున్నారు కానీ మా అమ్మాయికి బాధ లేదు.
1: Parents feel sad, but she has no sadness whatsoever.
0: Father, mother, don't worry. God is with me. God is with me. అని ధైర్యం చెప్తుంటాది.
1: She always tells her parents, Father, mother, God is always with me. Don't worry. Don't worry.
0: ఇది మెడిసిన్స్ తో పనికొచ్చేటువంటి కాదు.
1: In fact, medicines give no cure.
0: ఒక విధమైనటువంటి యొక్క స్థిరత్వంతో అది పనిచేస్తుంది.
1: It is only her faith, concentration could help her.
0: అమ్మాయికి స్వామి గట్టిగా చెప్పాడు.
1: Swami told her,
0: నీకు ఈ జబ్బు ఏమి చేయలేదు.
1: This diabetes will do no harm to you.
0: నీవు దైవత్వాన్ని పూర్తి నమ్ముకో.
1: And certainly you will realize, experience.
0: ఎవరి మాటలు నీవు చెవికి చేర్చుకోకు.
1: Don't go by any other words.
0: ఆ మాటపైనే తాను స్థిరంగా ఉంటుండాలి.
1: And she followed Bhagwan's teachings.
0: అందువల్లనే తాను ఇంత పెద్దగా అవుతుంటుంది. అమ్మాయి ఇంకా పైకి చదవగలదు.
1: నౌ షీ హాస్ కమ్ అప్ టు దిస్ స్టేజ్ షీ విల్ స్టిల్ కంటిన్యూ టు గ్రో మోర్ అండ్ మోర్ ఇన్ ఫ్యూచర్.
0: పట్టిన పట్టేదో పట్టనే పట్టుతుంది. పట్టునెక్కేదాకా అట్టే ఉండు.
1: హావింగ్ డిటర్మిన్డ్ డో నాట్ లీవ్ ఇట్ అంటిల్ యూ అచీవ్ ఇట్.
0: కోరిందేదియో కోరనే కోరుతుంది. కోరిక తీరుడుగా పోవకుండు.
1: హావింగ్ విష్డ్ నెవర్ గో అంటిల్ యూ గెట్ ఇట్.
0: అడిగినదేదియో అడగనే అడిగితే అడిగినదిగాక విడవకుండు.
1: హ్యావింగ్ ఆస్క్డ్ వన్స్ డోంట్ గో అంటిల్ ఇట్ ఈస్ గివెన్ టు యూ.
0: పోరు పడలేక నేనైనా పోవలేవు.
1: గాడ్ షుడ్ బ్లెస్ యూ అవుట్ ఆఫ్ డిస్గస్ట్.
0: పడలు తెలియక నీవైనా అడగవు.
1: ఆర్ ఎల్స్ యూ షుడ్ గెట్ లాస్ట్ ఆర్ ఫర్గెట్ యువర్ సెల్ఫ్.
0: అంతే కానీ తిరిగిపోవట భక్తులు తీర్చ కాదు అని.
1: అండ్ టు గివ్ అప్ ఈస్ నాట్ ద క్వాలిటీ ఆఫ్ ఎ ట్రూ డివోటీ.
2: You were listening to a divine discourse delivered by Bhagwan Baba on 22nd November 2004 on the occasion of the 23rd annual convocation of the Sri Sathya Sai Institute of Higher Learning.
3: You are listening to Radio Sai Global Harmony. Radio Sai brings to you every day the teachings and the universal message of love of Bhagwan Sri Sathya Sai Baba.

sight. Two stars.

to the heart. Tak tadi tu wali.